శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 14వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 5వ తేదీ బుధవారం. సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలమల సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: వింటున్నారు భక్తిరంజని కార్యక్రమం. ఇప్పుడు వినండి.
1: సమర్పిస్తుంది స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: సమర్పిస్తుంది స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుపచ్చరాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఇంతటి వరకు భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడు వినండి సూక్తి సుధ కార్యక్రమంలో మీ దస్తగరి గారిచే సూక్తి సుధ.
1: బలమే జీవనం, బలహీనతే మరణం అన్నాడు స్వామి వివేకానంద. శారీరక బలం లేకపోతే మానసిక బలం కూడా ఉండదు. మానసికంగా బలంగా లేని వారికి ఆధ్యాత్మికత అంతుపట్టదు. వ్యాయామపుష్ట గాత్రస్య బుద్ధిస్తేజో యశోబలం ప్రవర్ధంతే మనుష్యస్య తస్మాత్ వ్యాయామమాచరే. అంటే వ్యాయామంతో పుష్టి చెందిన శరీరం గల మనిషికి బుద్ధి, తేజస్సు, కీర్తి వర్ధిల్లుతాయి. కనుక నిత్యం శారీరక వ్యాయామం చేయాలి. కేవలం ఏకాగ్రతతో ఆడే ఆటలైన చదరంగం, షూటింగ్ లాంటివి ఆడే క్రీడాకారులు కూడా నిత్యం వ్యాయామం చేసి తమ శరీరాలను ఆరోగ్యంగా ఉంచుకుంటారు. ధార్మిక ప్రవచనాలతో ప్రపంచం పూర్తిగా మారదు. మన మంచితనం మాత్రమే చూసి ప్రపంచం మనలను గౌరవించదు. మన జ్ఞానంతో పాటు బలం కూడా ఉంటేనే ప్రపంచం మనలను గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. అగ్రత చతురో వేదాన్ పృష్టత సశరం ధనుః ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అన్నారు. విజ్ఞాన శాస్త్రానికి మూలాలైన వేదాలు ముందు నడుస్తుంటే వాని రక్షణకై ధనుర్బాణాలు సిద్ధంగా ఉండాలి. ఇటు బ్రహ్మశక్తి, అటు క్షాత్రశక్తి రెండూ ఉండాలి. అటు మాటలతోనూ, ఇటు సాయుధ పోరాటంలోనూ గెలవడానికి సిద్ధంగా ఉండాలి. సంపదను, ధర్మాన్ని రక్షించుకోవడానికి తెలివితేటలతో పాటు బలం కూడా ఉండాలి. శాస్త్రశక్తికి శస్త్రశక్తి తోడైతేనే శాస్త్రశక్తి రక్షించబడుతుంది. వనాని దహతో వహ్నే సఖాభవతి మారుతః స ఏవ దీపనాశాయ కృషే కస్యస్తి సహృదం. చాలా బలంగా ఉన్న అగ్నిదేవుడు అడవిని కాలుస్తున్నప్పుడు అగ్నికి వాయుదేవుడు స్నేహితునిగా సహాయపడుతూ ఆ అగ్నిని మరింత విస్తరింపజేస్తాడు. అదే అగ్నిదేవుడు చిన్న దీపంగా మారితే గాలి ఆర్పివేస్తాడు. అంటే బలహీనులకు ఎవరూ సహాయం చేయరు. మనిషి అన్ని విధాల పుష్టిగా ఉన్నప్పుడే అందరూ అతని చుట్టూ చేరుతారు. అదే బలహీనుడైన వాని వద్దకు ఎవరూ వెళ్లరు. ఇంకా అవకాశం చూసుకొని అవమానిస్తారు. కావున శక్తి ప్రాధాన్యతను గుర్తించి మనం మన సమాజం శక్తివంతమయ్యేలా చూడాలి.

0: శస్త్రాలు ధరించి శక్తి ప్రదర్శన చేయాలని కాదు. నీ దగ్గర బలం ఉంటేనే నువ్వు చెప్పే మంచి మాట ఎవడైనా వింటాడు, మంచిని ఆచరిస్తాడు. మానసికంగా కరుణామూర్తులుగా ఉండాలి, శారీరకంగా అవసరమొస్తే రణకర్కశులుగా ఉండాలి. అప్పుడే సమాజంలో గౌరవింపబడతారు. నాభిషేకో నసంస్కారో సింహస్య క్రేతే మృగై విక్రమార్జిత రాజ్యస్య స్వయమేవ మృగేంద్రత. అడవిలోని జంతువులన్నీ పట్టాభిషేకం చేసిగాని ఎన్నుకొని గాని సింహాన్ని రాజుగా చేసుకోలేదు. సింహం తనకున్న బల పరాక్రమాలతో స్వయంగానే మృగరాజు గౌరవాన్ని సాధించుకున్నది. మన శక్తి సామర్థ్యాల ద్వారానే మనం ఏదైనా సాధించగలం. ఛత్రపతి శివాజీ వంశపారంపర్యంగా రాజ్యాన్ని పాలించలేదు. అతని బలంతో రాజ్యాన్ని స్థాపించి విదేశీ పాలకుల గుండెల్లో నిద్రపోయాడు. స్వామి వివేకానంద కూడా ముందు మైదానంలో ఫుట్బాల్ ఆడి శరీరాన్ని దృఢపరుచుకున్న తర్వాతనే భగవద్గీత బోధిస్తానని తెలిపాడు. పాదాహతం యదుత్థాయ మూర్ధాన మదిరోహతి స్వాస్థదేవాపమానేపి దేహినస్తద్వరం రజః. మానవులు నడుస్తున్నప్పుడు వారి పాదములచే తొక్కబడిన ధూళి కూడా ఆ అవమానమును సహించలేక పైకి లేచి వారి శిరస్సులను అధిరోహిస్తుంది. అంటే అవమానాన్ని ధూళి సైతం తట్టుకోలేదు. మరి మనిషి ఎందుకు భరించాలి? అవమానాలు రావద్దు అంటే శక్తిని సముపార్జించాలి. శక్తిహీనం శవం శవం, శక్తి లేని మనిషి శవంతో సమానం. నిరంతర సాధనతో శక్తిని పొందాలి. ఆ శక్తిని మంచి పనులకు వినియోగించాలి. శక్తివంతుడైన రావణుడు శీలం లేని కారణంగానే రాముని చేతిలో మరణించాడు. అట్లే అనేక మంది కూడా నశించారు. అజేయ శక్తిని సంపాదించాలి, సుశీలంతో ప్రపంచాన్ని జయించాలి.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో మీ దస్తగిరి గారు నుంచిన హితోక్తులను విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీకి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఎల్నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు. కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం, పొగాకు కొనుగోలు పరిస్థితులపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టి రుతుపవనాలకు ముందు పొడి విత్తనం వేయడం, పీఎండీఎస్ విధానంలో సాగుకు రైతులను సిద్దం చేయాలని సూచించారు. అలాగే ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లు, రొయ్యల మేత ధరల నియంత్రణపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై సీతారామ ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి, డిండి, గౌరవెల్లి తదితర సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఇతర కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొంటారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను కూడా కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజధాని అమరావతిలో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి నారా

0: చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట సచివాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశ నిర్ణయాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరిస్తూ,
1: రైతు సోదరులకు యాన్యుటీ 300 crores అవుతుంది. కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకుని పే చేశాం, దాని రాక్టిఫికేషన్ యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ అడిగాం, అది యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడ స్కూల్ పెడుతుంది, అది గవర్నమెంట్ కాబట్టి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళు ఎగ్జామ్షన్ అడిగారు, ఆ ఎగ్జామ్షన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డేటా సెంటర్ 9 GW టెండర్ పిలవటానికి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా 175 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. అనంతరం వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రకారం రాష్టంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,72,2,684గా ఉందని తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు 1,82,69,019 మంది కాగా, మహిళా ఓటర్లు 1,89,30,929 మంది ఉండగా, ఇతరులు 2,736 మంది ఉన్నారని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి 3,71,00,000 పైగా పత్రాలను డిజిటలీకరణ చేశారని చెప్పారు. ముసాయిదా జాబితాలో పేరులేని వారు అభ్యంతరాల సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఎన్టీఆర్కి కోళ్ళ దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జి, అక్కడ బస్ స్టాప్, రైలు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సుందరీకరణ, అదేవిధంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ గానీ ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయడం, చంద్రబాబు నాయుడు కళాక్షేత్రం, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, మన శ్మశాన వాటిగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని వారానికి 10 రోజులు రివ్యూ చేసుకుంటూ అటు అధికారికి ఏజెన్సీలకి సూచనలు ఇస్తూ పనుల్ని ఎంతో ప్రాతిపదికన ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి నిన్న వినతి పత్రం అందజేశారు. బాపట్ల నూతన జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ విద్యా సంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణతో పాటు ఇతర ప్రాథమిక ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పారిశ్రామిక ఆర్థిక అభివృద్దికి దోహదపడే కీలక ఖనిజాల రంగంలో పెట్టుబడులపై పలు బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి సింగరేణి అధికారుల బృందంతో కలిసి డాలస్ చేరుకున్నారు. ఆయనకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డాలస్లో 2 రోజుల పాటు వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమై కీలక ఖనిజాల రంగంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం, భాగస్వామ్య అవకాశాలపై చర్చించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడు రైతు బజార్లో ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులకు కేవలం 50 రూపాయలకే నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అలాగే రైతు బజార్లలో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
3: తక్కువ ధరకి బియ్యం ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి భావిస్తున్నాను. మార్కెట్ లో 65 రూపాయలు ఉన్న బియ్యాన్ని కేవలం 50 రూపాయలకే అందించే కార్యక్రమం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. రైతులకి అండగా ఏ విధంగా ఉండాలి అంటే, ఒకటి ఏదైనా నేరుగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మీకు ధరని పెంచే విధంగా చర్యలు తీసుకోవటం, రెండు మీ ఖర్చును తగ్గించి లాభదాయకతని పెంచడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పేసి ఇందుకే మనం చేస్తాను.
0: ఎన్నికల హామీ మేరకు బీసీల రక్షణ కోసం రూపొందిస్తున్న ప్రత్యేక చట్టానికి తుదిరూపు ఇచ్చేందుకు విజయవాడలో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. ముసాయిదా చట్టంపై బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులతో చర్చించి వారి సూచనలను పరిగణలోకి తీసుకున్న అనంతరం తుది నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు. కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

3.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈరోజు రాత్రి 11:10 వరకు ప్రసారమయ్యే మా కార్యక్రమాన్ని వివరాలు. ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాతల్ హరి కార్యక్రమంలో ఈనాటి ప్రత్యేకత ప్రబోధ గీతం ప్రకటనలతో పాటు 7:30 శ్రీహర్ష కిడ్నీ అండ్ యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ కుమార్ గారు తెలియజేసే సలహాలు సూచనలు వింటారు. అలాగే 8:00 ఎస్వీ స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కొండ అమర్నాథ్ గారి సలహాలను సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారి సలహాలు సూచనలు వింటారు. ఎనిమిది 45 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు వాట్సాప్ సందేశం ద్వారా మీరు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు ఎస్ఎంఎస్ పంపించాల్సిన మా నెంబర్ 8462245066. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమై 3:00 వరకు కొనసాగుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 అభిరుచి గీతాలు వింటారు. 5:30

జానపద గేయాలు ప్రసారమవుతాయి. సినీ రంజని కార్యక్రమం 5:45 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 సినీ రంజని వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 6:50 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు. 7:15 పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలను వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 10:00 పార్లమెంట్లో వర్షాకాల సమావేశంలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతుంది. అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు ఇథనాల్కు మద్దతు తెలియజేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్య భరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు పాడి, చెరకు, మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందేందుకు వీలు కలిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన, ఈ ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 37,000కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా 1.92 లక్షల కోట్ల విలువైన మొత్తం 12,69,00,000 ఆసుపత్రి అడ్మిషన్లు ఈ పథకం కింద ఆమోదించినట్టు వెల్లడించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం, ఈ పథకం విస్తరణ కారణంగా ప్రజలు సొంతంగా భరించే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు గణనీయంగా తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 12 కోట్ల ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు ద్వితీయ, తృతీయ సేవల ఆసుపత్రుల్లో చేరేందుకు కుటుంబానికి సంవత్సరానికి 5,00,000 రూపాయల ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుందన్నారు. వైద్య కౌన్సిలింగ్ కమిటీ ఈరోజు నుండి నీట్ యూజీ కౌన్సిలింగ్ 2026 మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తుంది. ఈరోజు నుండి ఈ నెల 12వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. అభ్యర్థులు ఈ నెల 6 నుండి 13 వరకు తమ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. రౌండ్ 1 సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ నెల 13 నుండి 16 వరకు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహనా ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలియజేశారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ సంబంధిత రాష్ట కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉందని ఆయన చెప్పారు.
దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగాన్ని అణచివేయడానికి కేంద్ర రాష్ట మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చడానికి నాలుగంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ వివరించారు. పదమూడవ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, మూడవ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాల నుండి విద్యామంత్రులు, సీనియర్ అధికారులు, ప్రతినిధులను ఈ సమావేశాలు ఏకతాటిపైకి తీసుకొస్తాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. సమావేశంలో బాల్య సంరక్షణ, విద్యను నైపుణ్యాభివృద్దిని బలోపేతం చేయడం, మెరుగైన సహకారం, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించడం వంటి ప్రాధాన్యతా రంగాలతో సహా సహకార అంశాలపై చర్చిస్తారు. పదమూడవ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొంటారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ శుక్రవారం ప్రతిష్టాత్మకమైన చేనేత అవార్డులను ప్రదానం చేస్తారు. దేశ చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి, అభివృద్ది చేయడానికి కృషి చేసినందుకు గాను 3 సంతో కబీర్ చేనేత అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులతో కలిపి మొత్తం 22 మంది విజేతలను సత్కరించనున్నట్టు చేనేత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చేనేత రంగంలో శ్రేష్టత, నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ చేనేత అవార్డులు అందజేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుండి ఈ డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్

0: యంత్రాంగం తూటాలు, బ్లాక్అవుట్లు భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతలతోనే సమాధానమిచ్చిందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చేయాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలు ప్రపంచం గుర్తించాలని అన్నారు.
1: The so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: అసోం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కరైకాల్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న రెండు మూడు రోజుల్లో కేరళ, మాహే, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ రోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతాయి. అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ఈనాటి ప్రత్యేకత ప్రబోధ గీతం ప్రకటనతో పాటు 7:30 శ్రీహర్ష కిడ్నీ అండ్ యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారి తెలియజేసే వివరాలను వింటారు. అలాగే 8:00 ఎస్వీ స్మైల్ 32 డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంతవేదుల వైద్య నిపుణులు డాక్టర్ కొండా అమర్నాథ్ గారి సలహాలు సూచనలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈనాటి ప్రత్యేకత.

ఆగస్ట్ 5 అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక సంఘటనలు అలాగే ప్రత్యేక దినాలు కూడా నిర్వహిస్తారు. అంతర్జాతీయ ట్రాఫిక్ లైట్ దినోత్సవం ఈరోజు. ప్రతి సంవత్సరం ఆగస్టు 5 జరుపుకుంటారు. దీనికి కారణం 1914 ఆగస్టు 5 అమెరికాలోని క్లీవ్లాండ్ నగరంలో ప్రపంచంలోని తొలి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయబడింది. ఆ తొలి సిగ్నల్లో ఎరుపు ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. పసుపు రంగును తర్వాత చేర్చబడింది. ఈ సిగ్నల్ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి, వాహనాల రాకపోకలు క్రమబద్ధంగా సాగుతాయి, పాదచారుల భద్రత మెరుగుపడుతుంది, ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం సులభమవుతుంది. అలాగే మరో సంఘటన, 2010 చిలీలో జరిగిన సాన్ జోసే గని ప్రమాదం. ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత విజయవంతమైన రక్షణ చర్యల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సాన్ జోసే మైన్ అంటే గని. అకస్మాత్తుగా భారీ రాళ్లు కూలిపోవడంతో 33 మంది గని కార్మికులు సుమారు 700 మీటర్ల లోతులో చిక్కుకున్నారు. మొదట వారు బతికి ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. గనిలో అత్యవసర ఆశ్రయ ప్రాంతంలో వారు తక్కువ మొత్తంలో ఉన్న ఆహారాన్ని చాలా జాగ్రత్తగా పంచుకొని తిన్నారు. గనిలో లభించిన కొంత నీటిని ఉపయోగించారు. ఒకరికొకరు మానసికంగా ధైర్యం చెప్పుకొని నిలబడ్డారు. ప్రమాదం జరిగిన 17 రోజుల తర్వాత డ్రిల్లింగ్ ద్వారా పంపిన పరికరం ఒక చిన్న చీటితో తిరిగి వచ్చింది. ఈ చీటీలో మేమంతా అంటే 33 మంది ఆశ్రయ ప్రాంతంలో క్షేమంగా ఉన్నాము అని స్పానిష్ భాషలో రాసి ఉంది. ఈ సందేశం ప్రపంచవ్యాప్తంగా ఆశను నింపింది. ప్రత్యేకంగా ఫీనిక్స్ అనే సన్నని రక్షణ క్యాప్సూల్ను తయారు చేసి ఒక్కో గని కార్మికుడిని పైకి తీసుకొచ్చారు. 69 రోజుల తర్వాత 33 మంది గని కార్మికులందరినీ సురక్షితంగా రక్షించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. ఇంత లోతులో చిక్కుకుపోయిన వారందరినీ ప్రాణాలతో రక్షించడం మానవ చరిత్రలో అత్యంత గొప్ప రక్షణ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇది ఈనాటి ప్రత్యేకత.

0: మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: గరీబో కి జయ బన్ గయి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బెల్ట్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
4: సమర్పిస్తుంది స్వర్ణాషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్వచాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9444000437.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు,
5: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అన్నమయ్య సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి శ్రీహర్ష కిడ్నీ అండ్ యూరో కేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేసే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీ శ్రీహర్ష కిడ్నీ యూరేకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్, పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్.
2: కళ్ళు కాళ్ళు లేకున్నా మనిషి మనగడ సాధ్యమేమో గానీ
3: కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మనిషి బ్రతకటం సాధ్యం కాదు.
2: మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.
3: అమూల్యమైన కిడ్నీలను అన్ని వ్యాధుల నుండి దూరం చేసే వైద్యులు ఇప్పుడు మనకు అందుబాటులో.
1: సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్, పక్క రోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 2202.
4: డాక్టర్ గారు నమస్కారం అండి.
5: నమస్తే.
4: ఈ మూత్ర సంబంధ వ్యాధులు రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
5: మూత్ర సంబంధమైన వ్యాధులు తెలుసుకునే ముందు మూత్ర సంబంధించిన వ్యాధులు ఏంటి, లక్షణాలు ఏంటి ముందు మనం చూసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకు మూత్ర సంబంధిత ముఖ్యంగా చెప్పుకునేది మూత్రంలో మంట ఉండడం సాధారణంగా మనం వింటుంటాం. అది కాకుండా మూత్రంలో రక్తం పడడం కానీ లేదంటే మూత్రం సరిగా రాకపోవడం కానీ ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి అనుసంధానంగా దీని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల వచ్చే సింటమ్స్ వల్ల వేరే ఉంటాయి. సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మూత్రంలో మంట ఉండడం గురించి మాట్లాడుకుంటే ఏంటంటే అది మనం వాటర్ అనేది నీళ్ళు వాటర్ అనేది సరిగా సరైన పరిమాణంలో తీసుకున్నప్పుడు అంటే క్వాంటిటీ తగ్గినప్పుడు మూత్రం చిక్కబడి దానివల్ల కూడా మంట రావచ్చు. అది మొదలుకొని క్యాన్సర్ వరకు ఏదైనా కావచ్చు. సో మనకు మూత్రంలో మంట ఉంది అన్నప్పుడు సాధారణంగా ఎవరైనా కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటారు, దానివల్ల తగ్గిపోయింది అనుకోండి, దానికి మనం పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మూత్రంలో మంట అనేది పర్సిస్టెంట్ గా ఉండడం అంటే చాలా రోజులుగా బాధపడితే మాత్రం
4: కంటిన్యూటీ
5: ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దాంట్లో మనం ఏం చేయాలంటే ముందుగా ఒకసారి మూత్రం టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం. దాంట్లో మనకు రిపోర్ట్ ని బట్టి అంటే పస్ సెల్స్ అని ఎపిథీలియల్ సెల్స్ అని రకరకాలు ఉంటుంది దాంట్లో. అంటే దాని స్పెసిఫిక్ గ్రావిటీ నుంచి మిగతా అన్ని ఉంటాయి పారామీటర్స్, అవన్నీ చూసుకుంటాం. దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్రం మంట ఉండొచ్చు. సో ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, మనకు దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి ఒక వారం రోజులు మందులు వాడతాము, తగ్గిపోతుంది. అలా కాకుండా కొందరికి ఈ ఇన్ఫెక్షన్ అనేది రిపీట్ అవుతుంది ప్రతిసారి, అంటే నెలకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. మందులు వాడతారు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. మందులు వాడతారు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. రికరెంట్ యూటీఐ అంటాం దీన్ని. అలాంటప్పుడు ఏంటంటే దానికి కారణం ఏదో కనుక్కోవాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది, బట్ మళ్ళీ రాకుండా నివారించాలి అంటే దానికి కారణం తెలియాలి మనకు. సో ఆ కారణం తెలుసుకోవడానికి మనం రకరకాల టెస్ట్ చేస్తాం. దాంట్లో స్కానింగ్ ఒకటి, అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటాము, అవసరమైతే సిటీ స్కాన్ అంటాము, ఇవి చేసుకుంటుంటాం. దీంట్లో ఏంటంటే మనకు స్కానింగ్ లో మనకు మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలాంటి రికరెంట్ యూటీఐ లాంటిది వస్తుంది అన్నట్టు. అలా కాకుండా మనకు చిన్నపిల్లల్లో అయితే ఫైమోసిస్ అంటాం. అంటే ఫైమోసిస్ అంటే ఏంటంటే పురుషాంగం పైన ఫోర్ స్కిన్ అనేది టైట్ గా ఉంటుంది. 4-5 సంవత్సరాల పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు దానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది, సర్కంసిషన్ అంటాం, సుంతి ఆపరేషన్ అంటాం. అది చేసినప్పుడు దానికి కారణం అది కాబట్టి మళ్ళీ మళ్ళీ రాకుండా నివారించవచ్చు. అలా కాకుండా సాధారణమైన సమస్య, అలా కాకుండా కొన్ని లోపల కిడ్నీలో కొన్ని సమస్యలు ఉంటాయి. అంటే అవి పుట్టుకొదని వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయి. దాన్ని ఏమంటాం అంటే రిఫ్లెక్స్ అంటాం, వెసగేటరీ రిఫ్లెక్స్ అంటాం, వివిఆర్ అంటాం. అది కూడా ఉండే అవకాశం ఉంటుంది. అది మనం స్కానింగ్ లో మనకు తెలుస్తుంది. అంటే కిడ్నీ వాపు ఉండడం ఇలాంటి లక్షణాలు, అంటే ఇలాంటివి మనకు రిపోర్ట్లో వస్తాయి. అలా వచ్చినప్పుడు దానికి కొన్ని వేరే టెస్ట్లు ఉంటాయి. వాపు ఉన్నప్పుడు వాపు ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటిది అనేది ఐవీపీ అని ఒక టెస్ట్ ఉంటుంది, లేకపోతే ఎంసీయూజీ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఈ రెండు చేసుకున్నప్పుడు మనకు రిఫ్లక్స్ అని ఉన్నప్పుడు అనుకో, దాంట్లో కూడా మనకు రికరెంట్ యూటీఐ ఉంటుంది. సో రిఫ్లక్స్ లో మనకి గ్రేడింగ్ ఉంటుంది, గ్రేడ్ 1 టు గ్రేడ్ 5 వరకు ఉంటుంది. సో ఇందులో గ్రేడ్ 1 గ్రేడ్ 2 సాధారణంగా మందులతో మనం న్యాయం చేయొచ్చు. అలా కాకుండా గ్రేడ్ 3 గ్రేడ్ 5 ఉంది అనుకోండి, అప్పుడు అలాంటి వాటికి సర్జరీ అవసరం పడవచ్చు. సో ఇలా మనకు కారణాలు బట్టి, అంటే మనకి ఏ కారణం ఉంది, చిన్నపిల్లలు అయితే మధ్య వయసులో అనుకోండి సాధారణంగా మనకు ఉండే సమస్య స్టోన్స్. స్టోన్స్ వల్ల కూడా ఇలాంటి మూత్రంలో మంట రావడం, ఇన్ఫెక్షన్ రావడం ఉంటుంది. ఆడవారిలో అనుకోండి వాళ్ళకు గర్భసంచి సంబంధించి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానివల్ల కూడా మూత్రం ఇన్ఫెక్షన్ రావచ్చు. మగవారిలో అనుకోండి ఇంతకుముందు చెప్పినట్టు స్టోన్స్ తో పాటు మూత్రనాళికగా సన్నబడుతుంది, స్ట్రిక్చర్ గా ఎత్ర అంటాం. సో అలాంటిది ఉన్నప్పుడు ఇలాంటి రికరెంట్ యూటీ, మూత్రం సరిగా రాకపోవడం ఇలాంటివి ఉంటాయి. అదే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు అనుకోండి, సపోజ్ మగవారిలో కానీ ఆడవాళ్ళు కానీ 40 నుంచి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు, ఆడవారిలో ఏమైతే ఏమవుతుందంటే ఈ మూత్రనాళం అనేది కొద్దిగా సన్నబడుతుంది, దాన్ని డిజిటల్ యూత్ర స్టోసిస్ అంటాం. సో అట్లా సన్నబడ్డప్పుడు వాళ్ళు మూత్రం సరిగా పోయారు, పోకపోవడం వల్ల మిగిలిపోతుంది, మిగిలిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అది కారణం. దాన్ని ట్రీట్మెంట్ చేసాం అనుకోండి మళ్ళీ ఇన్ఫెక్షన్ రాదు. మగవారులు అనుకోండి ప్రోస్టేట్కి సంబంధించిన సమస్య సాధారణంగా ఉంటుంది. సో అప్పుడు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందనుకోండి దానికి మనం ట్రీట్మెంట్ చేసాం అనుకోండి మళ్ళీ రికరెంట్ యూటీ రాదు. సో ఏదన్నా మనకు పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు దానికి కారణం మీద కనుక్కొని కారణాన్ని ట్రీట్మెంట్ చేసినప్పుడు డెఫినెట్గా మనం మళ్ళీ మళ్ళీ రాకుండా వాడించాం
4: జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా ఇందాక తాగే నీరు మూతది తగ్గినప్పుడు మూత్ర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే మూత్ర సంబంధ వ్యాధులను అరికట్టడానికి మనం తాగే నీరు యొక్క పాత్ర ఏముంటుంది నిత్య జీవితంలో?
5: మామూలుగా అయితే ఏంటంటే మనకు మన కిడ్నీ ఫంక్షన్ సరిగా చేయాలంటే మనకు వాటర్, అంటే మనం వాటర్ మూత్రం ద్వారా మనం బయటకు విసర్జించాలంటే ఒక మీడియం కావాలి. అంటే మన బాడీలో ఉన్న టాక్సిక్ అంటే మలిన పదార్థాలని బయటకు విసర్జించాలి. దాంట్లో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మన జీర్ణాశయం ద్వారా కొన్ని మనకు మలం ద్వారా వెళ్ళిపోయి ఉంటాయి, అదేవిధంగా కొన్ని మూత్రం ద్వారా వెళ్ళిపోతుంటాయి. సో ఈ మూత్రం ద్వారా వెళ్ళినప్పుడు ఆ మలిన పదార్థాలు బయట వెళ్ళినా ఒక మీడియం కావాలి. మీడియం అంటే దాంట్లో వెళ్ళిపోవాలి. సో అప్పుడు మనం వాటర్ తక్కువ తీసుకున్నాం అనుకోండి ఇది మందగిస్తుంది. సో ఈ విధంగా మనకు సమస్యలు వచ్చాయి. దాంట్లో మనకు స్టోన్స్ రావచ్చు, అంటే ఆ తక్కువ తీసుకోవడం వల్ల వచ్చే పరిణామాలు స్టోన్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో సాధారణంగా మనకు ఒక మధ్య వయస్కుడికి అయితే ఒక రోజులో మనకు ఇలాంటి వర్షాకాలం చలికాలంలో అయితే 3-4 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది, లేదా కనీసం 3 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో అయితే మన దగ్గర వాతావరణం ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 4-5 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నార్మల్ గా మనం తీసుకునే పద్ధతి. అలా కాకుండా కొన్ని సమస్యలు ఉంటే అక్కడ వాటర్ తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే మన కిడ్నీలు మందగించడం, అంటే ఫెయిల్యూర్ అంటాం, రీనల్ ఫెయిల్యూర్ అంటాం. సో అలా అప్పుడు వాటర్ ఎందుకు తక్కువ తీసుకోవాలంటే మనం తీసుకునే వాటర్ అనేది మూత్రం ద్వారా బయటకు పోతుంది కాబట్టి కిడ్నీలు నార్మల్ గా పనిచేసినప్పుడు మనం ఎంత వాటర్ తీసుకున్నా మనకు అవసరమైనంత వాటర్ బాడీలో ప్రిజర్వ్ అయ్యి మిగతా అంతా మూత్రం ద్వారా వెళ్ళిపోతుంది. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు మనం తీసుకునే వాటర్ బయటకు వెళ్ళే అవకాశం లేదు. సో అలాంటప్పుడు ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలోనే డిపాజిట్ అయిపోతుంది. దాన్ని థర్డ్ స్పేస్ కలెక్షన్ అంటాం. అంటే అది చాలా మంది చూసుంటారు, కాళ్ళు చేతులు వాపు రావడం, ముఖం వాపు రావడం, పొట్ట లావు అయిపోవడం, పొట్ట పొంగిపోవడం, తర్వాత ఊపిరితిత్తులో నీరు చేరడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయని ఇలాంటి పరిణామాలు వస్తాయి కాబట్టి వాళ్లకు వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ని బట్టి ఇంతవరకు వాటర్ ద్వారా అడ్వైజ్ చేస్తాం, అంతే తాగాల్సి ఉంటుంది.
4: డాక్టర్ గారు, ఈ మూత్ర సంబంధ వ్యాధులు రావడానికి ఈ వయసులో వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి మనకి ఏమైనా ఆధారం ఉందా?
5: ఉందండి. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు మగవారిలో అయితే ప్రోస్టేట్ అనేది 50 సంవత్సరాలు అరౌండ్ 50 ఇయర్స్ వాళ్ళకే వచ్చే అవకాశం. అంతకుముందు ప్రోస్టేట్కి సంబంధించిన సమస్యలు తక్కువగా ఉంటాయి. అంటే సాధారణంగా వచ్చే వయసు అది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఆడవారిలో అయితే డియూఎస్ అంటాం, డిజిటల్ టెస్టినెస్ అంటాము, అది కూడా 40-50 వయసు వాళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది. అంతకన్నా తక్కువ వాళ్ళకి చాలా తక్కువ రేర్ గా ఉంటుంది. అదే చిన్నపిల్లలు తీసుకున్నాం అనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు రికరెంట్ యూటీఐ రిఫ్లక్స్ అని చెప్పాను చూడండి, ఇలాంటి రిఫ్లక్స్ కానీ కొన్ని పుట్టుకతో వచ్చే కిడ్నీ అనామలీస్ అంటాం, అలాంటివి చిన్నపిల్లలు తొందరగా బయటపడతాయి. సో అదేవిధంగా మధ్య వయసులో తీసుకుంటే స్టోన్స్ ప్రాబ్లం అనేది సాధారణంగా మధ్య వయసులో ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఉండొచ్చు, పెద్దవారిలో ఉండొచ్చు, అన్ని వయసులో రావచ్చు, బట్ సాధారణంగా మనం చూసేది మధ్య వయసులో.
4: డాక్టర్ గారు, ఈ వ్యాధుల మూలంగా ఎదురే ఇతర దుష్పరిణామాలు ఏమైనా ఉంటాయా?
5: అంటే వాటిని నెగ్లెక్ట్ చేస్తే తప్పకుండా దుష్పరిణామాలు ఉంటాయండి. ఇప్పుడు ఇంతకు చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ అనేటివి మనం సరైన టైంలో దాని ట్రీట్మెంట్ తీసుకుంటే అంతటితో ఆగిపోవచ్చు. అలా కాకుండా ఇన్ఫెక్షన్ ని మనం నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, అది అంటే మూత్రం ఇన్ఫెక్షన్ కానీ యూటీఐ అంటాం. సో మూత్రం ఇన్ఫెక్షన్ లేదా మూత్రాశయం సంబంధించినంత వరకు అది మనము అంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ద్వారా అంటే ఓపీ బేసిస్ మీద ట్రీట్మెంట్ చేయవచ్చు. అలా కాకుండా దీన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీ వరకు పాకిపోతుంది, దాని అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటాం. సో అట్లా కిడ్నీ వరకు వెళ్ళినప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది, దాని పైలోనెఫ్రైటిస్ అంటాం. అది కొద్దిగా సీరియస్ టైప్ ఇన్ఫెక్షన్, అంటే కొద్దిగా ఎక్కువ నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే దుష్పరిణామం కింద మనం చెప్పొచ్చు. అలాంటప్పుడు అలాంటి పేషెంట్స్ కి పైలోనెఫ్రైటిస్ వచ్చినప్పుడు ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఆ పైలోనెఫ్రైటిస్ స్టోన్ కారణం అనుకోండి, ఇంత చెప్పాను రికరెంట్ అంటే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్ రావడానికి స్టోన్ కారణం అనుకోండి, స్టోన్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రోస్టేట్ కారణం అనుకోండి, దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఏదైతే మనకు ఈ కారణాలు ఉన్నాయో వాటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని దుష్పరిణామం మన కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీ పని మందగిస్తుంది. కిడ్నీ పని మందగించినప్పుడు దాన్ని ఫెయిల్యూర్ అంటాం. ఆ ఫెయిల్యూర్ అనేది అక్యూట్ అంటే సడన్ గా వచ్చింది కావచ్చు, క్రానిక్ అంటాం. క్రానిక్ అంటే ఇప్పుడు మనకు షుగర్ బీపీ లాంటివి ఉన్నాయనుకోండి, దానివల్ల మనం షుగర్ బీపీ కంట్రోల్ చేసుకోలేనప్పుడు సరిగా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ దీని ఈ ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీలు మందగిస్తుంటాయి, మందగించి మందగించి చివరికి కంప్లీట్ పనిచేయడం మానేస్తాయి. దాన్ని కంప్లీట్ ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ అంటాం. అంటే అలాంటి వరకు మీరు చూసింటారు చాలా మటుకు డయాలసిస్ మీద వాళ్ళు
4: జీవిస్తుంటారు.
5: అది క్రానిక్ డిసీజ్ అంటాము. అక్యూట్ లో కూడా అంటే సడన్ గా వచ్చే వారికి కూడా డయాలసిస్ అవసరం పడచ్చు. కాబట్టి వారికి వీరికి తేడా ఏంటంటే వీరికి అక్యూట్ వచ్చిన వారికి మనం డయాలసిస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ కండిషన్ వరకు ఆ సందర్భం వరకే డయాలసిస్ చేసి కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ కిడ్నీ రికవర్ అవుతుంది. సో వాళ్ళకి మళ్ళీ డయాలసిస్ అవసరం పడదు. అలా కాకుండా క్రానిక్ డిసీజ్ వల్ల వచ్చే వాటికి ఒకసారి ఎండ్ స్టేజ్ యుఎస్ఆర్డీ అంటాం. ఎండ్ స్టేజ్ అంటే ఏ డిసీజ్ పోయినప్పుడు కిడ్నీలు మనం ఏం చేసినా మళ్ళీ రికవర్ కావు. సో అలాంటి వారికి ఖచ్చితంగా డయాలసిస్ మీద బతకాల్సి ఉంటుంది, అది ఆధారపడాల్సి ఉంటుంది. లేదు అంటే వారి వయసును బట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది.
4: ఈ మూత్ర సంబంధ వ్యాధులు రావడానికి వ్యక్తిగత జీవన శైలి కానీ ఆహార నియమాలు కానీ ఏమైనా ప్రభావితం చేస్తాయా?
5: ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకు సాధారణంగా మనకు మన నిజాంబాద్లో చూసుకునే వాటిలో స్టోన్ ప్రాబ్లం కొద్ది ఎక్కువగా ఉంటుంది కంపేర్టివ్లీ మిగతా అంటే
4: ప్రాంతాలకంటే.
5: ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ
4: అధికంగా
5: ఉంటుందో ఎండాకాలం స్పెషల్గా చూసుకుంటే అక్కడ మనకి ఈ స్టోన్ ప్రాబ్లం అనేది ఈ మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి కూడా డిపెండ్ అవుతుంది. అంటే సాధారణంగా మనం చూసే స్టోన్స్ రెండు రకాలు ఉంటాయి. కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అంటాము, ఒకటి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. కొన్ని కొన్నిసార్లు మిక్స్డ్ స్టోన్స్ ఉంటాయి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, స్ట్రోయిట్ అని రకరకాలు ఉన్నాయి. కాకపోతే మనం సాధారణంగా చూసుకునేది రెండు స్టోన్స్. సో వీటిలో ఏంటంటే కాల్షియం అనేది ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, అంటే మనకు సాధారణంగా మనం మిల్క్ తక్కువ విధంగా టీలు ఎక్కువ తాగుతాం. సాధారణంగా చూసింటారు ఆఫీసులో వర్క్ చేసేవారు కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మనం డైరెక్ట్ మిల్క్ తక్కువ అయినా టీ రూపంలో మిల్క్ ఎక్కువ తీసుకుంటాం. సో అది కాల్షియం మన బాడీలో కాల్షియం రోజు దానిలో పెరగచ్చు. అదేవిధంగా ఆక్సిలేట్స్ అని కొన్ని కూరగాయలు ఉంటాయి, అంటే ఆక్సిలేట్ ఎక్కువగా ఉన్న కూరగాయలు కొన్ని ఉంటాయి. వాటిలో మనకు సాధారణంగా మాట్లాడుకునేవి టమాటా కానీ పాలకూర కానీ క్యాబేజీ వంకాయ ఇలాంటివి. వీటిలో ఆక్సాలిక్ యాసిడ్ అంటే ఆక్సిలేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటిని మనం చాలా ఫ్రీక్వెంట్ గా తీసుకున్నప్పుడు, అంటే తరచుగా చాలా మంది చేసిన టమాటాని ప్రతిరోజు తింటారు, ఏదో రూపంలో పప్పులు వంకాయలు ఆలు రోజు తింటుంటారు. అట్లా ఫ్రీక్వెన్సీ పెంచినప్పుడు దానివల్ల కూడా మన బాడీలో ఈ ఆక్సిలేట్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో పెరిగిపోయినప్పుడు ఈ కాల్షియం ఆక్సిలేట్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇవి మన విసర్జించే ప్రక్రియలో కిడ్నీ ద్వారా ప్రయాణం చేసినప్పుడు త్రూ బ్లడ్ కిడ్నీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చిన్న చిన్న అన్ని మైక్రో పార్టికల్స్ ఇవన్నీ అవి కలిసిపోయి చిన్న క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి కిడ్నీలో. కిడ్నీలో క్రిస్టల్స్ ఫామ్ అయిన తర్వాత క్రిస్టల్స్ అనేవి చిన్న మైక్రోస్కోప్ పెడితే కనబడవు. అలాంటి క్రిస్టల్స్ అని ఒక దగ్గర చేరినప్పుడు, అంటే ఒకదాని మీద డిపాజిట్ అయినప్పుడు చిన్న స్టోన్ ఫామ్ అవుతుంది. ఆ సమయంలో కూడా మనం వాటర్ తీసుకుంటే అవి పడిపోయి ఫ్లష్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాటర్ తక్కువ తీసుకుని ఈ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ క్రిస్టల్స్ మైక్రో అక్కడే అడ్డుపోయి చిన్న స్టోన్ కాస్త క్రాకంలో పెరిగిపోయి

0: తీసుకోవడాన్ని తగ్గించుకోవాలి. కొందరైతే ఆల్మోస్ట్ వీక్ లో వన్ టైం తింటారు, కొందరు దాదాపు వీక్ లో ప్రతిరోజు తింటారు. సో అలాంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ తగ్గించాల్సి ఉంటుంది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు రీనల్ ఫెయిల్యూర్ అనే కండిషన్ వచ్చినప్పుడు అప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ తక్కువ తీసుకోవాలి, ఎస్పెషల్ అనిమల్ ప్రోటీన్ ని తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఎంత ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ పైన అంత లోడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా కిడ్నీ పని ఇంకా మందగించే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకో విషయం మాట్లాడుకోవాల్సి వస్తే, సాధారణంగా అంటే కామన్ ఆహార పలవాటు ఏంటంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఉప్పును కూడా తక్కువ తీసుకుంటే మంచిది. దానివల్ల మనకి బీపీ కంట్రోల్ ఉంటుంది, కిడ్నీలు ఏమైనా డామేజ్ అయ్యే అవకాశం ఏవో తగ్గిపోతుంది.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: ఓకే,
2: శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్. మూత్రపిండంలో మూత్రాశయంలో రాళ్లు గడ్డలు ఏర్పడటం, మూత్రంలో తరచుగా చీము రక్తం పడటం, మనకు తెలియకుండానే మూత్ర విసర్జన జరగటం, ఇవన్నీ చిన్నగా అనిపించే పెద్ద సమస్యలు. అన్ని రకాల కిడ్నీ మూత్ర సంబంధ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్కరోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 220202. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం ఆనంద్ కుమార్, యూరాలజిస్ట్ మరియు ఆండాలజిస్ట్, శ్రీహర్ష కిడ్నీ యూరోకేర్ హాస్పిటల్, జేజే రెడ్డి హాస్పిటల్ పక్కరోడ్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు శ్రీహర్ష కిడ్నీ అండ్ యూరోకేర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేసిన వివరాలను విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుపచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: मेरा जूता है जापानी, पटलों में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పిన సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన ఈఎస్ మార్కులు తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. ఈఎస్ నాణ్యతకు, నమ్మకానికి హామీ.
0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుపచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్కిల్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
4: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్.

విశ్వాసం చెంది పాట విన్నారు. మనము ఆగస్టు 1 నుంచి 4 రోజుల పాటు తల్లిపాల వారోత్సవం నిర్వహిస్తున్నారు. తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మరొకసారి గుర్తు చేస్తున్నాం. తల్లిపాలు శిశువుకు ప్రకృతి ఇచ్చిన అత్యుత్తమ

పుట్టిన మొదటి గంటలోనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యమైనది. మొదటి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే బిడ్డకు ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు, ప్రతిరక్షకాలు శిశువును ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అలాగే శిశువు ఎదుగుదల, శారీరక వికాసానికి కూడా తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే తల్లికి కూడా తల్లిపాలు ఇవ్వడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ప్రసవం తర్వాత శరీరం త్వరగా కోలుకోవడానికి, ప్రసవానంతరం రక్తస్రావం తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించటంలో ఇది తోడ్పడుతుంది. తల్లిపాల వారోత్సవం ముఖ్య ఉద్దేశం ప్రతి తల్లికి సరైన సమాచారం, కుటుంబ సభ్యుల సహకారం, సమాజం నుంచి మంచి ప్రోత్సాహం అందేలా చేయటం. ఆరోగ్యవంతమైన తరం కోసం తల్లిపాలే మొదటి పెట్టుబడి అనే సందేశాన్ని ఈ వారోత్సవాలు తెలియజేస్తాయి. కార్యక్రమంలో ఇప్పుడు విన్న మరో పాట ఊయల సినిమా నుండి.

వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధులు నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు

అలాగే శ్రోతలకు మరో కమనిక. రేపు ఉదయం 8 గంటలకు వేదాంష్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష ద్వివేదేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పిల్లల దంత సమస్యలు జాగ్రత్తల గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు.
1: కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్. ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్.
2: దంత సౌభాగ్యం లేకుంటే ఎన్ని ఉన్నా ఆనందం మైనసే. ఓరల్ మాక్సిలో ఫేషియల్ సర్జరీలు, గ్రహణ మొదటి ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ,
1: పంటి నరాలకు పచ్చపళ్లకు చికిత్స, కృత్రిమ దంతాల అమరిక లాంటి అన్ని రకాల దంత సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో వైద్యాన్ని అందిస్తుంది ఎస్వీ స్మైల్ 32 దంత వైద్యశాల. సంప్రదించండి డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషల్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్ ద్వారకా నగర్ నిజామాబాద్.
3: నమస్తే అందరికి. ముఖ్యంగా ఇప్పుడు రోజు చూస్తా ఉంటే దంత సమస్యలు మామూలుగా రోజు 2 సార్లు బ్రషింగ్ చేయడం అనేది తప్పనిసరి అంటాము, కానీ కామన్ గా మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది చెయ్యరు, ఒకటేసారి చేస్తుంటారు. దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్ అనేటి గమనిస్తే ముందటికి ఇప్పటికి చాలా స్టిక్కీ ఫుడ్, చాక్లెట్స్ తినడం గాని ఈ బిస్కెట్స్, స్టిక్కీ ఫుడ్స్ అనేటివి తినడం ఎక్కువైపోయింది, అతుక్కునేటి అన్నట్టు పళ్ళకు అతుక్కునేటి. మరియు బ్రషింగ్ ఎక్కువ చేసుకోకపోవడము, మరియు శీతల పానీయాలు, దాని వలన పళ్ళు అరిగి అది హెవీ షుగర్స్ ఉంటాయి దాని లోపల, దాని వలన పళ్ళు పుచ్చిపోవడం అనేటివి జరుగుతూ ఉంటాయి. మరియు కరెక్ట్ మంచి పద్ధతిలో బ్రషింగ్ చేసుకోకపోవడం వలన చెవుల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటది. చెవులలోకి రక్తం గారడము, పళ్ళ చుట్టూ గారలు మైలజమయ్యి గారలు గారడము, దాంతోపాటు చిగుళ్ళ సమస్యలు అనేటి కామన్ గా మనం చూస్తా ఉన్నాము. మళ్ళీ చిగుళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ మనకి సింప్టమ్స్ అనేటి ఎక్కువ ఉండే, అప్పుడప్పుడు కొందరికి చిగుళ్ళలోకి రక్తం గారడం గాని పళ్ళు గుంజడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే ఎక్కువ మటుకి మనము 80% వరకు మన పేషెంట్స్ కి చూస్తా ఉంటే చిగుళ్ళ ప్రాబ్లమ్స్ అనేటి మనకు బయట కనిపించాయి అన్నట్టు, అది చేప కింద నీరు లెక్క లోపల లోపల స్ప్రెడ్ అవుతా ఉంటది. దాంతోపాటు చాలా అడ్వాన్స్ స్టేజ్ లో పళ్ళు లూజ్ అయిపోయి అప్పుడు మా దగ్గరకు వస్తారు. అలాగే మనం స్టార్టింగ్ స్టేజ్ లో ప్రాబ్లం చిన్న ఉన్నప్పుడే దంతక్షయం అంటే కుప్పలు రావడం గాని పళ్ళు గుంజడము, సెన్సిటివిటీ రావడము, మరియు చెవులలోకి రక్తం గారడం అలాంటి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటది, మనం పళ్ళని కాపాడగలుగుతాం అన్నట్టు. మన దంతాలు ఇంపార్టెన్స్ ఏంటంటే నార్మల్ గా చూస్తుంటే హెల్త్ కానీ వేరే మనము రెగ్యులర్ గా బట్టలకు గానీ దేనికన్నా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలాంటివి దంతాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం. జనరల్ గా అందరినీ అబ్జర్వ్ చేస్తా ఉంటే డెంటల్ కేర్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి మనము. అంటే కొందరికి అవేర్నెస్ ఉన్నది కానీ పట్టించుకోరు, కొందరికి రెగ్యులర్ గా చూస్తూ ఉంటే పళ్ళ మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కోవడం గాని తట్టుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటది. నార్మల్ గా ఏదో పుల్ల పెట్టి అట్లా తీసేస్తా ఉంటారు, లేదంటే కొందరికి పేషెంట్స్ వస్తే చెప్తా ఉంటారు అక్కడికి వెళ్ళినాం ఇక్కడికి వెళ్ళినాం ఏదో పుల్లలలో ఇట్లా మందు పెట్టి పురుగులు తీస్తారని. అలాంటివి చేపించుకోకండి దయచేసి, మీకు అందరికి విన్నవిస్తున్నాను. అలాంటి పురుగులు గాని అలాంటివి ఏమి ఉండవు. నార్మల్లీ పుప్పలలో సూక్ష్మ క్రిములు, మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఉంటాయి, అవి కంటికి కనిపించాయి. సో మీకు అట్లా తట్టుకోవడం గాని ఏదన్నా సెన్సిటివిటీ అలాంటివి వస్తే ఇమీడియట్ గా మీ దగ్గరున్న దంత వైద్యశాలకు చూపించాలి. దంత సమస్యలకు నార్మల్లీ మనము వయస్సు అనేది చూసుకుంటా ఉంటే చిన్న పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి, పెద్దవాళ్లకు కామన్ గా మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేటి. నార్మల్ గా జనరల్ గా అందరు ఏమనుకుంటారు, చిన్న పిల్లలకి ఎలాగో పాల పనులు కదా, ఊడిపోతాయిలే, ఏం కాదులే అని అట్లనే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ చిన్న మన పళ్ళు వచ్చిన నుంచి కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. చాలా మందికి ముందర పళ్ళు బ్లాక్ నల్ల పడడం గాని, దవడలు పాల పళ్ళు కూడా పుచ్చిపోవడం అనేటి జరుగుతూ ఉంటది. సో అది చిన్నప్పుడే పాల పళ్ళు కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ లోనే మనం దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే కరెక్ట్ మనకి రిజల్ట్ వస్తుంది. సో పాల పళ్ళకి ఏంటంటే చిన్న ఉన్నప్పుడే సిమెంట్ నింపడం గాని, ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ ఉంటది టాపికల్ ఫ్లోరైడ్ అప్లికేషన్ అని. సపోజ్ నరాల వారికి పోయినా కూడా పిల్లలకు కూడా నరం ట్రీట్మెంట్ అనేది చేస్తాము, మన దగ్గర పిల్లల స్పెషలిస్ట్ ఉంటారు వాళ్ళ ద్వారా చేస్తుంటాం అన్నట్టు అలాంటి ట్రీట్మెంట్స్. మరియు కామన్ గా మనము చూస్తూ ఉంటే చాలా మంది తల్లులు నిద్రలో పాలు తాగిపిస్తూ ఉంటారు, ఉంటారు పిల్లలకి, అట్లనే పండబెడతారు, మధ్య మధ్యలో పిల్లలు లేస్తా ఉంటారు, పాలు లాగిపిస్తారు, అట్లనే పడుకోబెడతారు అన్నట్టు. సో దాని వలన పాలు అనేటి నోట్లనే జమ అయిపోయి కుప్పలు రావడం అనేటి జరుగుతూ ఉంటది. సో అది మనం అరికట్టడానికి మామూలుగా పాలు తాగిపించినాక కొంచెం ఒక స్పూన్ తోని వాటర్ తాగిపియడం గాని, లేదంటే ఒక తడి బట్టతోని ఫ్రెష్ క్లాత్ తోని పళ్ళు క్లీన్ చేయడం అట్లా చేస్తుండాలి. చిన్న ఫస్ట్ పన్ను వచ్చిన నుంచి కూడా మనం పాల పనులు అన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్త తీసుకొని చేస్తా ఉండాలి అన్నట్టు. అట్లా మనము పిల్లలకి స్పెషల్ గా పేస్ట్ ఉంటది, ఆ పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. పీడియాట్రిక్ టూత్ పేస్ట్ ఉంటది, నార్మల్లీ పెద్దవాళ్ల పేస్ట్ గానీ సెన్సిటివ్ పేస్ట్ అలాంటివి వాడద్దు. పిల్లల పేస్ట్ తోనే బ్రషింగ్ చేయాలి. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి డైలీ 2 times బ్రషింగ్ చేయడం అనేది అలవాటు చేయాలి. మరియు పిల్లలు ఆడుకునేటప్పుడు కింద పడడం గాని అట్లా జరుగుతుంటది అన్నట్టు. సో వాళ్ళకి సపోజ్ పొరపాటున పళ్ళు గిడిపోతే ఆ పళ్ళని పడేయకుండా పాలలో గాని కొబ్బరి నీళ్ళలో ఆ పళ్ళని ఉంచి వితిన్ ఒక గంట సేపు లోపల మన దగ్గరున్న దంత వైద్యశాలకు వస్తే దాన్నే పెట్టేసి మనము స్ప్లింటింగ్ ట్రీట్మెంట్ ద్వారా మనము అడ్జస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఎలా ఊడిపోయినాయి గాని అది వదిలేయకుండా వీటిని మళ్ళీ మనం కాపాడచ్చు. దాంతోపాటు పిల్లలకి నోట్లో వేలు పెట్టుకోవడము, సొంగబెట్టుకోవడము అట్లా అలవాట్లు ఉంటాయి అన్నట్టు. మరియు మిడిల్ ఏజ్ వాళ్ళకి, స్కూల్ గోయింగ్ వాళ్ళకి కూడా నోట్లో పెన్ను పెట్టుకోవడం, పెన్సిల్ పెట్టుకోవడం అట్లా పెట్టుకుని ఆలోచిస్తా ఉండడం గాని అట్లా చేస్తా ఉంటారు. సో అట్లాంటి అలవాట్లు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానిపియాలి. దాన్ని మానకపోతే కొన్ని కెమికల్స్ గాని పళ్ళకి అట్లా వేళ్లలో పెట్టడము, లేకపోతే కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి అన్నట్టు, కొన్ని పరికరాల ద్వారా మనం అలవాట్లు మానిపియచ్చు. అట్లా అలవాట్లు ఉంటే ఏమైతుందంటే పళ్ళు వంకర టింకర్ రావడము, దాంతోపాటు దౌడది జాయింట్ పెయిన్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఆ అలవాటు కూడా మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మానిపియాలి. మరియు పిల్లలకి మామూలుగా పళ్ళు ఎత్తుగున్నా వంకర ఉన్నా కూడా అరౌండ్ 11-12 ఇయర్స్ ఆర్ కొందరికి అయితే 6-7 ఇయర్స్ నుంచి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం చెకప్ చేపియాలి అన్నట్టు. ఏదన్నా కొన్ని ట్రీట్మెంట్స్ వితిన్ ప్రాబ్లం రాకముందే మేము గుర్తించి దానికి ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి, మై ఫంక్షనల్ అప్లయన్సెస్ అలాంటివి అని. దాంతోపాటు ఎప్పుడైతే పాల పనులు అన్ని ఊడిపోయి పర్మనెంట్ పనులు వస్తాయో అప్పుడు నుంచి అరౌండ్ 10-11 ఇయర్స్ నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది చేసుకుని మనము సరి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు పళ్ళని. మామూలుగా డెంటల్ ట్రీట్మెంట్స్ కి ఏదన్నా గానీ స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నట్టు. ఉదాహరణకి మనము కుప్పల్నే తీసుకున్నాం అనుకోండి, చిన్న ఉన్నప్పుడే లైట్ గా పళ్ళు ఏదైనా ఇరుక్కుంటున్నది తట్టుకుంటున్నది అంటే అప్పుడే చేసినాం అనుకోండి, ముందు వచ్చినప్పుడే చేస్తే ఫిల్లింగ్ తోనే అయిపోతుంది. అలా కాకుండా లోపల డీప్ గా వెళ్ళిపోయి నరం వరకు పోతే మాత్రము వేరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. కొందరికి అయితే ఆ స్టేజ్ దాటిపోతే పన్నే తీయాల్సి వస్తుంది. సో మనం సాధ్యమైనంత వరకు ఉన్న పనులని కాపాడుకోవాలి, దేవుడిచ్చిన పనులని. ఏదన్నా గానీ దంత సమస్యలు చిగురుల ట్రీట్మెంట్స్ కూడా అలాగే స్టార్టింగ్ స్టేజ్ లో ఉండి పళ్ళు ఎక్కువ కదలకపోతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసి క్లీనింగ్ చేసి చిగురుల ట్రీట్మెంట్ చేసి కాపాడేస్తుంది. సపోజ్ పళ్ళు అనేటి లూజ్ అయిపోయినాయి అనుకోండి, కదులుతున్నాయి అనుకోండి, లైట్ గా కదులుతున్నాయి అంటే మాత్రం ఏమన్నా కాపాడచ్చు, కానీ చాలా ఎక్కువ కదులుతున్నాయి అంటే మనము దాన్ని ఏం చేయలేమన్నట్టు. అట్లా మామూలుగా మనము ఎవరన్నా గానీ ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రాబ్లం ఉన్నా లేకున్నా డెంటల్ చెకప్ చేయించుకుంటే చాలా బాగుంటది అన్నట్టు. మరియు ఏదన్నా ఏ ట్రీట్మెంట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే మనం కాపాడలేము, ఏం చేయలేము అన్నట్టు. నార్మల్లీ

0: పళ్ళ సంరక్షణ, దంతాల సంరక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కూడా చాలా మందికి మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. డెంటల్ హెల్త్ కోసము, పళ్ళ సంరక్షణ కోసం, దంతాల సంరక్షణ కోసము కొన్ని అంటే స్పెసిఫిక్ గా ఈ ఫుడ్ అనేది కాకుండా రెగ్యులర్ గా కాల్షియం డైట్. ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఈ జనరేషన్ వాళ్ళు మనం మిల్క్ తాగడం అనేది చాలా తగ్గిపోయింది అన్నట్టు, మరియు కాల్షియం ఫుడ్ అనేది తగ్గిపోయింది. సో కాల్షియం డైట్ ఎక్కువ తీసుకోవాలి, పాలు ఎక్కువ తాగిపోయడము, మరియు పాలు, పెరుగు, మజ్జిగ అట్లాంటివి, దాంతోపాటు స్ప్రౌట్స్ గాని నట్స్ తీసుకోవడము, దాంతోపాటు ఫ్రూట్స్ తీసుకోవడము, అట్లాంటి మాక్సిమం ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకుంటే, పీచ్ పదార్థం ఎక్కువ తీసుకుంటే దంతాలకు మంచి ఉంటది. మరియు సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ సి ఇచ్చే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, మోసంబి, సంత్రాని, లెమన్ అనే అలాంటి చిగుర్ల సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి అన్నట్టు. మరియు స్టిక్కీ ఫుడ్స్ మాక్సిమం అవాయిడ్ చేయాలి, చాక్లెట్స్ గాని, బిస్కెట్స్ గాని, అలాంటి శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్, అలాంటి మాక్సిమం అవాయిడ్ చేయాలన్నట్టు. దాంతో ఏమైతే అంటే మనకి స్టిక్కీ ఫుడ్స్ తోని పళ్ళ పైన ఒక లేయర్ లెక్క పేరుకుపోయి ఈజీగా పళ్ళు పుచ్చిపోవడం అనేది అవుతుంది అన్నట్టు. మరియు ఈ కూల్ డ్రింక్స్ వలన టీ తరిగిపోవడము, క్యావిటీస్ పెరగడము అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో మాక్సిమం స్టిక్కీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఫైబ్రస్ ఫుడ్స్ తీసుకోవాలి, కాల్షియం ఫుడ్స్, విటమిన్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి అన్నట్టు. ఇంకా దంత సంరక్షణ ఎలా తీసుకోవాలంటే నార్మల్లీ బ్రషింగ్ టెక్నిక్స్ మనం జాగ్రత్త చేసుకోవాలి. కొందరు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, గంటల తరబడి బ్రషింగ్ చేయడము, బ్రష్ పెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటారు, మరియు వేప పుల్లను నములుకుంటా చాలా సేపు చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే వేప పుల్లలు వాడద్దని అంటలేను, ఒక 1-2 మినిట్స్ అంతే సరిపోతుంది. నార్మల్లీ బ్రషింగ్ కూడా 2 నిమిషాలు చేస్తే సరిపోతుంది. కరెక్ట్ పద్ధతి కరెక్ట్ చేయాలి అన్నట్టు. ఎలాగంటే మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే కూడా హారిజాంటల్ గా బ్రషింగ్ చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. నిలువుగా చేయాలి, పై పనులు కిందికి చేయాలి, పైనుంచి కిందికి, కింది పనులు పైకి చేయాలన్నట్టు, చిగురుకి ఆపోజిట్ డైరెక్షన్ లో చేస్తూ ఉంటే సో మైల అనేది జమ కాకుండా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సపోజ్ బ్రషింగ్ కరెక్ట్ చేయకపోతే దాని వలన పళ్ళు అరగడం అన్నట్టు, సెన్సిటివిటీ రావడము కరెక్ట్ చేయకపోతే, మరియు చిగుర్లలో మైల జమైపోయి చిగురు వాపు రావడం అనేది జరుగుతూ ఉంటది, మరియు బ్లీడింగ్ రావడము. దాంతో చాలా రోజులు అలా చేస్తా ఉంటే డెంటల్ చెకప్ చేపించుకోకుండా అట్లా ఉంటే ఆ గార పట్టేసి మైల అంతా చిగురు వాపు వచ్చేసి పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో మాక్సిమం ఈ వేప పుల్లలు వాడినా కూడా ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ బ్రషింగ్ చేయొద్దు. బ్రషింగ్ అనేది నిలువుగా చేసుకుండాలి, వర్టికల్ డైరెక్షన్ లో చేస్తూ ఉండాలి. వీలైనంత మటుకి అప్పుడప్పుడు బ్రషింగ్ తర్వాత మౌత్ వాష్ కూడా చేస్తే బాగుంటది. చిగుళ్ళ వాపు సపోజ్ చిగుళ్ళకి రక్తం గారడం గాని, గార పట్టడము, కొద్ది కొద్దిగా లాగడం, చిగురు లాగడం అలాంటివి జరుగుతూ ఉంటే ముందే గమనించి ఇమ్మీడియట్ గా డెంటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. లేదంటే అడ్వాన్స్ అయిపోయి చాలా స్ప్రెడ్ అయిపోతే, లోపల స్ప్రెడ్ అయి పళ్ళు లూజ్ కావడము, చిగుర్లో ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో మనము డెంటల్ కేర్ తీసుకుంటే అది ఓన్లీ ఓవరాల్ పళ్ళకే, నోటికే కాకుండా మన హెల్త్ కూడా, ఓవరాల్ హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటే పళ్ళ ప్రాబ్లం తోని స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము, చిగుర్ల ప్రాబ్లం తోని హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ గాని అలాంటి అన్ని టోటల్లీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సపోజ్ షుగర్ ఉన్న వాళ్ళకి మాక్సిమం కేర్ తీసుకోవాలి, తొందరగా పళ్ళు చిగుర్లు వాపు రావడము, పళ్ళు లూజ్ కావడం అనేది జరుగుతూ ఉంటది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చెకప్, డెంటల్ చెకప్ చేపిస్తుండాలి. మరియు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కొన్ని స్టడీస్ ఉన్నాయి అన్నట్టు ఇంటర్నేషనల్ జర్నల్స్ లో, చిగుళ్ళ ప్రాబ్లం తో హార్ట్ ప్రాబ్లం రావడం, కిడ్నీ ప్రాబ్లం రావడం అనేది జరుగుతూ ఉంటది. సో మాక్సిమం మనం జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. మరియు రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటే కొందరు స్కిన్ స్పెషలిస్టులు స్కిన్, చర్మం పైన దద్దులు వస్తే, పుండులు వస్తే, గాయాలు అయితే అవి మానకపోతే వాళ్ళ మందుల ద్వారా ఒకసారి డెంటల్ చెకప్ చేపించుకోండి అని చెప్తా ఉన్నారు. సపోజ్ వాళ్ళకి చూస్తే మాత్రము నోట్ల పుప్పలు గాని, చిగురు ప్రాబ్లం అనేది మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. సో కంప్లీట్ నార్మల్లీ చెప్తుంటారు అన్నట్టు మా బుక్స్ లలో, ఓవరాల్ హెల్త్ ఈజ్ ఎ మిర్రర్ ఆఫ్ జనరల్ హెల్త్ అని. సో ఎక్కడ బాడీలో ఎక్కడేం ప్రాబ్లం ఉన్నా కూడా మన నోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు, నాలుక పైన గాని, టీత్లల్లా, చిగుర్లల్లా. సో కేర్ తీసుకోవాలన్నట్టు. సో ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే, ఒకటి మంచిగా నార్మల్ గా మంచి బ్రషింగ్ చేయడం డైలీ ఒక 2 మినిట్స్, టూ టైమ్స్, మరియు మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని చాక్లెట్స్ బిస్కెట్స్ శీతల పానీయాలు అవాయిడ్ చేయడం గానీ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము మాక్సిమం టీత్ కాపాడుకోగలుగుతాం అన్నట్టు. వీలైనంత కొందరికి అయితే చూస్తుంటే లైఫ్ లాంగ్ కూడా పళ్ళని జీవితాంతం మనం పళ్ళని కాపాడగలుగుతాము. సో మనకి హెల్తీ ఉంటది ఓవరాల్ లైఫ్ అనేది, హెల్త్ అనేది చాలా బాగుంటది అన్నట్టు. ఇలాంటి అన్ని జాగ్రత్తలు పాటించాలని అందరినీ శ్రోతల్ని కోరుకుంటున్నాను. మరియు రెగ్యులర్ గా డెంటల్ చెకప్ చేయడం గానీ ప్రతి 6 నెలలకు ఒకసారి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఎత్తు వంకర పళ్లను సరిచేయటం, చిగుళ్ల నుండి రక్తం కారటం, చిగుళ్ల వాపనకు చికిత్స అందించడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయటం, పంటిపై మరకలు తొలగించడమే కాదు అత్యాధునిక వైద్య పరికరాలతో నాణ్యమైన వైద్య విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాల దంత వైద్య సేవలు అందిస్తుంది ఎస్వి స్మైల్ 32 దంత వైద్యశాల. ఇప్పుడు ద్వారకా నగర్ నిజామాబాద్ లో నూతన సొంత భవనంలో దంత వైద్య సేవల్ని అందిస్తుంది. సంప్రదించండి డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరి మ్యాక్స్ ఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు ఇంప్లాంట్ సెంటర్, ద్వారకా నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కొండ అమర్నాథ్, ఓరల్ మరియు మాక్సిలో ఫేషియల్ సర్జన్, డాక్టర్ కొండ ప్రాచి, కాస్మెటిక్ దంత వైద్య నిపుణులు, ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: ఇంతవరకు మీరు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

0: In the Sun Times reports, 13 Indians rescued as vessel sinks after attack off coast of Yemen. A headline in the Tribune writes about sex ratio at birth falling to 900 in first half of current year. The paper adds, Karnal tops with 945, Charkhi Dadri lowest at 829. Strongly criticizing Pakistan over its recently conducted so-called elections in Pakistan-occupied Jammu and Kashmir, the statesman writes, India dismisses POJK polls as complete farce. All the dailies have covered the news of passing away of educationist, philanthropist and ex-governor of Tripura, Bihar and West Bengal, Padma Shri Dr. D.Y. Patil at the age of 90. And finally, Gen Z may help drive digital gold rush, states the Economic Times, as the savvy Gen Z emerges as the fastest growing consumer. And with that, it's back to you, Anuja.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. India flagship sinks after attack in Red Sea. All 13 Indian sailors rescued. India condemns attack on commercial vessel. Reserve Bank of India to announce its bi-monthly monetary policy review this morning. Supreme Court asks RBI to prepare SOP for dealing with mule accounts and bank accounts linked to cyber fraud. Online registration for first round of NEET UG counseling 2026 to commence today. IMD warns of very heavy rainfall in Assam and Meghalaya today. And in badminton, PV Sindhu seeded 9th, while Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty get 5th seeding for BWF World Championships. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani నిజామాబాద్ కేంద్రం నిలంబన సమయం 8:30. ఇప్పటి నుండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు ఇచ్చే సలహాలు సూచనలు.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్. సెల్ 8019999990. ఎండాకాలం వచ్చేసింది. సర్వసాధారణంగా మరి ఎండాకాలంలో అనేక రకమైనటువంటి యూరిన్ ప్రాబ్లమ్స్ అనేటువంటి మనం చూస్తూనే ఉంటాం. మరి ఈ యూరిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, వీటిని రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పడవచ్చు, అట్లాగే స్టోన్స్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలా అనేక రకమైనటువంటి విషయాలను ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సన్ రైజ్ హాస్పిటల్ నుండి డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు, ఎంఎస్ డిఆర్ఎన్బి యూరాలజీ. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
5: నమస్కారం అండి.
4: డాక్టర్ గారు, జనరల్గా మనం ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ఈ సంబంధం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం.
5: అవునండి.
4: అయితే ముందుగా మనం ఈ యూరాలజీ అంటే ఏంటి అసలు?
5: యూరాలజీ అంటే ఇది కిడ్నీ, యూరేటర్, బ్లాడర్, ఫేమేల్, ప్రోస్టేట్ దీనికి సంబంధించిన మూత్ర భాగానికి సంబంధించిన విభాగం. దీంట్లో మనం రకరకాల డిసీజ్ ప్రకారం మనం ఇలా చర్చించుకుందాం.
4: సో ఇప్పుడు మనం చూసినట్టయితే సాధారణంగా మనం ఎండాకాలంలో వచ్చేటటువంటి సమస్యలు జనరల్గా ఏమి వస్తాయి, వాటికి మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
5: సమ్మర్లో మోస్ట్లీ మనకు వచ్చేది రకరకాలు వస్తాయి. ఫస్ట్ మేజర్లీ మూడు, ఒకటి యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది, ఇంకోటి స్టోన్ అనేది, ఇంకోటి ఎల్డర్లీ ఒక 50 సంవత్సరాల పురుషుల్లో దాటిన వాళ్ళకి ప్రోస్టేట్ సింప్టమ్స్ అనేది ఎక్కువైతుంది, ప్రోస్టేట్ గ్లాండ్ అని. సో ఫస్ట్ మనం యూరినరీ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఎండాకాలంలో మన వాటర్ డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది, మనం సరిగా వాటర్ కూడా తీసుకోం, దానివల్ల ఈ మన మూత్ర సంచిలో నీరు ఎక్కువ ఉండకపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా ఈజీగా గ్రో అవుతుంది, క్లియర్ అవ్వకుండా ఈజీగా గ్రో అవుతుంది. సో దానివల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ మనకు వస్తుంది. సో సమ్మర్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే, మనము దాహం వచ్చినప్పుడే తాగాల, అట్లని లేకుండా రెగ్యులర్గా వాటర్ తాగడం బెటర్, ఒక 3-4 లీటర్స్ అట్లా తాగాల. మళ్ళీ చూసుకోవాల్సింది ఏమంటే యూరిన్ క్లియర్గా ఉండాలా, ఒకవేళ డార్క్ ఎల్లో అట్లా ఉంటే కొంచెం మనం డిహైడ్రేషన్లో ఉన్నట్టు. లక్షణాలు ఏంటి అంటే ఎక్కువసార్లు యూరిన్ పోవడము, మనకు యూరిన్ పోసడం అంట ఉండడము ఇట్లాంటి, లేదంటే కొన్నిసార్లు బ్లీడింగ్ ఉండడం ఇట్లాంటి ఉన్నప్పుడు చూపించుకోవడం. ఎందుకంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అది సీరియస్ అవుతాయి. ఇవి ట్యాబ్లెట్ వరకు సరిపోయి ఉంటాయి, మళ్ళీ కాంప్లికేట్ అయితే మళ్ళీ వేరే లాగల. సో ఎంత సింపుల్ వెళ్తే అంత బెటర్.
4: జనరల్గా మనకు మీరు అన్నట్టు యూరిన్లో మంట వస్తూ ఉంటుంది, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, ఇంకా డార్క్ ఎల్లో లేదా బ్లడ్
5: బ్లడ్ కూడా,
4: ఇంకా మనం కొంచెం సీరియస్ తీసుకోవాలి.
5: అప్పుడైతే టాబ్లెట్తో సరిపోతుంది. ఇంకా సివియర్ ఇన్ఫెక్షన్ అయితే ఇంజెక్షన్స్ అని అడ్మిషన్ అని ఇవన్నీ ఉంటుంది. ప్లస్ ఇన్ఫెక్షన్స్ ఇందులో ఇంకా మనకు ఈ మోస్ట్లీ ఎల్డర్లీ పేషెంట్స్, ఇంకా డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కొంచెం ఆ సింపుల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎట్లా అంటే షుగర్ అన్కంట్రోల్డ్ అయిపోతుంది, ప్లస్ ఆ షుగర్ ఆ మీడియా బ్యాక్టీరియాకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో కొంచెం ఇన్ఫెక్షన్గా బస్ సివియర్ అవుతుంది. సో అందుకని షుగర్ ఇంకా ఈ ఎల్డర్లీ వాళ్ళలో ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి సో చిన్న చిన్నవి కూడా ఇన్ఫెక్షన్స్ మనం పక్కనే మెడికల్ షాప్లో తీసుకొని అట్లాంటివి చేయకుండా అర్లీగా వస్తే మనం కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అట్లా
4: బాగా చెప్పారు డాక్టర్ గారు. అంటే ముఖ్యంగా ఈ పెద్దవాళ్ళలో, ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ అయి ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు. సో వీళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఎప్పుడు డాక్టర్తో సంప్రదించి సరైన మెడిసిన్ తీసుకుంటూ ఉంటే ప్రాబ్లం ఉండదు. జనరల్గా ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో చాలా ఎక్కువ ఉన్నారు, మన నిజామాబాద్ ప్రాంతంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ సమ్మర్ ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి వాటర్ని తీసుకోమంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, దీనికి సంబంధించిన వివరాలు?
5: డయాబెటీస్ వాళ్ళు మెయిన్లీ అయితే షుగర్ అయితే కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్ మోస్ట్ రీజన్. ఎందుకంటే షుగర్ అన్కంట్రోల్ ఉంటే ఇన్ఫెక్షన్ ఈజీగా అవుతుంది. ప్లస్ మీరు అడిగిన ప్రకారం వాటర్ ఎలా అంటే షుగర్ ఉన్న వాళ్ళు అది లేకున్న వాళ్ళు ఎవరన్నా మనం వర్కింగ్ అంటే చాలామంది ఎలా చెప్తారంటే 3-4 లీటర్స్ తాగండి అని చెప్తారు. కానీ వాస్తవంగా అయితే ఇప్పుడు మన వర్కింగ్ కండిషన్ బట్టి ఉండాలి యాక్చువల్లీ మన ఇంటేక్. ఇప్పుడు కొందరు పొలంలో పనిచేస్తారు, వాళ్ళు 3 లీటర్లు తాగినా కానీ సగం నీళ్ళు చెమటకి వెళ్ళిపోతుంది. కొందరు ఏసీలో 1 పనిచేస్తారు, వాళ్ళకి 2 లీటర్ తాగినా వాళ్ళకేం స్వెట్టింగ్ అంత రాదు. సో మీరు ఉన్న బేసికల్ మనం చూసుకోవాలంటే మన యూరిన్ అవుట్పుట్, అంటే డైలీ ఒక మనిషి 2 లీటర్ అవుట్పుట్ వెళ్ళాలి, అలా మనం ఇంటేక్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. 3-4 లీటర్స్ చెప్తాము ఎందుకంటే అట్లా అని, బట్ యాక్చువల్గా అయితే 2 లీటర్స్ అవుట్పుట్ ఉండాలి.
4: సో అందరూ ఇది గమనించాలి, మన యూరిన్ దాదాపు 2 లీటర్లు బయటకు
5: వెళ్ళాలి రోజుకి.
4: అంతకు సరిపడా వాటర్ తాగాలి,
5: అంతకు సరిపడా మనం వర్కింగ్ బట్టి మేనేజ్ చేసుకోవాలి.
4: కార్యక్రమంలో చిన్న విరామం. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు, ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటి, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలివివాడి, నిజామాబాద్. సెల్ 8011999990. సో ఒకటి షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలి, ఇంటేక్ వాటర్ బాగుండాలి, ఇంకా ఈ డయాబెటిక్ పేషెంట్లు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నా
5: ఇవైతే మెయిన్ అండి.
4: డాక్టర్ గారు మరి ఇప్పుడు మనం ఈ సమ్మర్లో మీరు చెప్పినట్టు కొంచెం వాటర్ ఇంటేక్ తక్కువనే ఉంటుంది, ఎంత తాగినా కూడా కొంచెం మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూనే ఉంటారు. అయితే ఇందులో డయాబెటీస్ పేషెంట్సే కాకుండా స్టోన్స్ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ
5: ఉంటారు.
4: అయితే ఈ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ స్టోన్స్ ఉన్నది గుర్తించడం కానీ ఎట్లా చేయాలి?
5: స్టోన్స్ ఉన్న వాళ్ళు జనరల్గా అంటే స్టోన్ ఎందుకు సమ్మర్లో, యాక్చువల్లీ సమ్మర్లో కూడా ఎక్కువ అవుతాయి జనరల్గా మాకు ఓపీడీలో కానీ ఇవన్నీ డైలీ. ఇప్పుడు యూరాలజీలో జనరల్గా అంటారు యూరాలజీ కొంచెం సమ్మర్లోనే ఎక్కువ ఉంటుంది అని అంటారు, ఎందుకంటే సరిగా వాటర్ తీసుకోకపోవడం వల్ల యూరిన్ అనేది తక్కువ అవుతుంది. యూరిన్ తక్కువైనా కాన్సన్ట్రేట్ యూరిన్ అయిపోతుంది, కాన్సన్ట్రేట్ మినరల్స్ అవన్నీ కలెక్ట్ అయిపోయి స్టోన్ ఫామ్ అవుతుంది. సో అందుకనే ఇందులో కూడా మనకు స్టోన్ వచ్చినప్పుడు ఎట్లా అంటే మనకు ఏదో సైడ్ నొప్పి వస్తుంది అండి ఎక్కడన్నా మీ స్టో ఎప్పుడు అంటే ఈ యూరేటర్లో స్టోన్ అంటే సైజ్ బట్టి ఉంటుంది యాక్చువల్గా. సో యూరేటర్లోకి వెళ్ళి బ్లాక్ అయినప్పుడు మనకు నొప్పి వస్తుంది, యూరిన్ పోయేటప్పుడు మంట వస్తుంది, ఇక బాగా సీవర్ వామితలు జ్వరం ఇలాంటివి వస్తుంది. ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు మనం చూపించుకుంటే మంచిది, ఎందుకంటే కొంచెం డిలే చేసే కొద్దీ అది బ్లాక్ సివియర్ అవుతూ ఉండి ఇన్ఫెక్షను మళ్ళీ కిడ్నీ పైన ప్రభావం అట్లా కిడ్నీ ఫెయిలియర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో స్టోన్ డిసీజెస్ని అట్లా మనం నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని చూపించుకుంటే బెటర్.
4: డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది 1-2 సార్లు స్టోన్స్ వచ్చినాయి మాకు, స్టోన్స్తో ఇబ్బంది పడ్డాము, అట్లాగే ఒకసారి మేము స్టోన్ కూడా పగలగొట్టి చేసాము, ట్రీట్మెంట్ చేసుకున్నాము, అయినా మళ్ళీ మాకు స్టోన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఒకసారి స్టోన్తో బాధపడి స్టోన్ తీయించుకున్న తర్వాత మళ్ళీ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, ఇట్లాంటి వాళ్ళు ఈ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
5: ఒకసారి స్టోన్ ఫామ్ అయిన పేషెంట్లో ఒక మినిమం 30% రిస్క్ అయితే మళ్ళీ 1 ఇయర్లో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యూరిన్ ఆల్రెడీ కాన్సన్ట్రేట్

0: కాంప్లికేటెడ్ ఉంటుంది. ప్లస్ వీళ్ళు డైటరీ మనం చెప్పినా కానీ వీళ్ళు డైటరీ మోడిఫికేషన్స్ ఏం చేయరు, ఇంకా హైడ్రేషన్ ఉండదు. డైటరీ మోడిఫికేషన్ ఎలాంటి అంటే, మామూలుగా సాల్ట్ మనం ఏమనుకుంటాం కాల్షియం ఎక్కువ తీసుకుంటే స్టోన్లు ఫామ్ అవుతాయి, కానీ అది కాదు. సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు స్టోన్ ఫామ్ అవుతుంది. సో సాల్ట్ మనము అన్నంలో బాగానే తీసుకుంటున్నాము, మరి అయినా స్టోన్ అంటే తక్కువ తీసుకుంటాం అన్నంలో కాకుండా, బట్ మనము వేరే రకాలుగా తీసుకోం. ఎట్లా అంటే అప్పడాలు, పిక్కిళ్ళు, సమ్మర్లో బయట వెళ్తే మనం నిమ్మ సోడా తాగుతాం, దాంట్లో సాల్ట్ ఎక్కువ వేసుకుంటాం, ఇలాంటి. ప్లస్ ఈ సాల్ట్ ఉండడం వల్ల స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డైటరీ పరంగా వస్తే నాన్ వెజ్ కూడా ఎక్కువ తింటుంది. హై ప్రోటీన్ ఉన్న నాన్ వెజ్లో ఏదన్నా హై ప్రోటీన్ ఉన్నా తీసుకుంటే మనకు స్టోన్ ఫామ్ అవుతుంది. సో ప్రోటీన్స్ కూడా తగ్గించుకోవాలి, ప్లస్ హైడ్రేషన్. ఈ త్రీ ఫ్యాక్టర్స్ని మనం మెయింటైన్ చేస్తే ఇంకోసారి స్టోన్ ఆర్ ఫస్ట్ టైం కూడా స్టోన్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం.
1: అదే బాగుంది డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చాలా చక్కటి విషయం తెలియజేశారు. ఎందుకంటే చాలా మందికి స్టోన్ వస్తుంది, స్టోన్ వచ్చింది అనే విషయం తెలిసింది, కానీ స్టోన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాంట్లో ప్రధానంగా ప్రోటీన్ ఫుడ్ని తగ్గించాలి. సాల్ట్ కంప్లీట్గా సాల్ట్ వల్లనే ఎక్కువ ఫామ్ అయ్యడానికి అవకాశం లేదు,
0: అవకాశం.
1: సో ప్రోటీన్
0: కావాల్సినంత సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం
1: లేకుండా. సో ఇవి రెండు ప్రధానం అంటారు. సో మరి ఇవి కనుక మనం పాటించినట్టయితే ఏ సమ్మలరు కానీ, ఆల్రెడీ స్టోన్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, స్టోన్స్ లేనటువంటి వాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బంది పడరు
0: అంటారు.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎండాకాలంలోనే ఈ దీనికి సీజన్ లాగా మనం అనుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఒక స్టోన్ ఫామ్ అయింది అయితే దాన్ని ఎంత సైజ్ వరకు మనం నార్మల్ అని భావించవచ్చు, ఎంత సైజ్ దాటిస్తే దాన్ని మనం క్రిటికల్ అని భావించవచ్చు, దానికి ఎప్పుడు ఆపరేషన్, ఎంత టైంలో చేయవచ్చు, ఏ విధంగా చేయవచ్చు మొదలైన విషయాలు?
0: మామూలుగా ఒక 5 mm అలా చిన్న అంటే సైజ్ మనం 8 mm కొలుస్తాం. సో ఒక 5 mm స్టోన్ అట్లా ఒక బ్లాక్ అయిందంటే మనం ఒకవేళ ఇన్ఫెక్షన్ లేదు, మనం కిడ్నీ ఫంక్షన్ చూసుకొని ఒక 5 mm బిలో ఉందంటే మనం ట్రై చేయవచ్చు మెడికల్ మేనేజ్మెంట్ అని. లేదు 5 mm అబౌవ్ ఉంది అయితే బ్లాక్ అయింది, కిడ్నీ ఫంక్షన్ పైన ప్రభావం ఉంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉందంటే దాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం సర్జరీ చేయాలి. సర్జరీ ఎలాంటి ఉందంటే కొన్నిసార్లు ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అప్పుడు మనం స్టోన్ ఏం తీయకుండా ఫస్ట్ ఒకటి స్టంటింగ్ వేసేస్తాం. స్టంటింగ్ ఏంటంటే ఇప్పుడు సేమ్ ఒక గుండెపోటు వచ్చినప్పుడు ఒక బ్లాక్ వస్తే మనం ఏదైతే స్టంట్ పెడతామో బ్లాక్ లాగా, సేమ్ ఇందులో కూడా యూరాలజీ లాగా ఆ ఇన్ఫెక్టెడ్ యూరిన్ని రావడానికి ఒక స్టంట్ పెడతాం టెంపరీగా. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయినాక మనం స్టోన్ని చేస్తాం. ఈ స్టోన్ పగలగొట్టేటి 2-3 విధానాలు ఉంటాయి. ఒకవేళ యూరేటర్లో ఉంటే ఈ మధ్య కొత్తగా లేజర్ అని వచ్చింది, లేజర్ వల్ల స్టోన్ బ్లాస్ట్ చేస్తారు, చిన్న పొడి పొడిగా అయిపోతుందండి, అది వచ్చేస్తుంది. అది
1: కార్యక్రమంలో చిన్న విరామం. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు, ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలివివాడి, నిజామాబాద్. సెల్ 8011999990. సో ఇట్లా 2-3 రకాల పద్ధతుల్లో మనం చేయొచ్చు. దీనివల్ల పేషెంట్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది కలగదు. అట్లా మీరు అన్నట్టు మేల్ ఫీమేల్లో ఏమైనా తేడా ఉంటుందా దీనికి?
0: మేల్ ఫీమేల్లో చూసుకుంటే ఫీమేల్స్లో ఎక్కువ యూరినర్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళ కొంచెం వాళ్ళ యూరెత్ర అనేది కొంచెం స్మాల్ ఉంటుంది, మేల్ అనేది యూరెత్ర కొంచెం పెద్ద ఉంటుంది, కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్స్ మేల్లో తక్కువ కంపేర్ టు ఫీమేల్. ఫీమేల్లో చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకా యంగ్ ఏజ్లో, ఇంకా ప్లస్ ఓల్డ్ ఏజ్ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్ జనరల్గా.
1: ఇప్పుడు ఇల్లు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలి అంటే ఫీమేల్స్,
0: ఫీమేల్స్ అంటే వీళ్ళు కామన్ మేల్కి ఫీమేల్ కామన్ వాష్రూమ్ యూజ్ చేయకుండా సపరేట్ వాష్రూమ్ యూజ్ చేయాలి. వీలైనంత వరకు లోకల్ ఏరియాని వాష్ చేసుకుంటే ఆఫ్టర్ యూరినేషన్ అది బెటర్. ఇంకా ప్రాపర్ అయిన వాటర్ ఇంటేక్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 3 పాటిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ మనం ప్రివెంట్ చేయొచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు. చివరిగా సమ్మలరు జనరల్గా యూరిన్ సమస్యలు రాకుండా ఉండాలి అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, అట్లా మీరు మా శ్రోతలకు ఏం చెప్తారు?
0: ఎండాకాలంలో మోస్ట్లీ ఇదే అండి, ఎండ వల్ల మొత్తం డిహైడ్ అయిపోతుంటాం. సో అందుకనే మనము వాటర్ ఇంటేక్ అనేది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూరినరీ స్టోన్ ఇవన్నిటికీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మనకు దాహం వచ్చినప్పుడే కాకుండా మనం వర్క్ చేస్తున్న ప్లేస్ బట్టి ఒక 2 లీటర్లు యూరిన్ వచ్చే

0: సరిగా వేసుకుంటే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.
1: చాలా బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చేటువంటి ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ గురించి, అట్లాగే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే వీటిని తగ్గించుకోవచ్చు అనే విషయం గురించి మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి, నిజామాబాద్. సెల్ 801-99-99-90.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రయోజిత కార్యక్రమంలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాఠోడ్ గారి సలహాలు సూచనలు ఉన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 సినీ వంచని సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేవి పుత్రుడు సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన పాట.

పాట విన్నారు. మీరు టూన్ చేశారు 103.2 వింటున్నారు సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 7వ తేదీ అంటే శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు క్యాటరాక్ట్ చూపు తగ్గటం గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మోకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

మాట్లాడినట్లు శ్రోతలకు మరో కోనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ఈ నెల 13 వరకు కొనసాగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందవలసిన విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.in ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. గమనిక విన్నారు.

భాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మీకు నచ్చిన పాటలు వినాలని ఉందా? మరెన్నో కాలుష్యం వెంటనే వాట్సాప్ సందేశం ద్వారా మీకు నచ్చిన పాటలు వినవచ్చు. మీరు ఎస్ఎంఎస్ పంపించాల్సిన మా నంబర్ 8462245066 నంబర్కి. మరి ఈ పూట ఉదయరాణాల కార్యక్రమంలో మీరు సందేశాన్ని పంపించారు. పోచంపాడు నుండి అనుష, కరుణాకర్, రాజు, మోక్షిత, నిశాంత్, విమల, భారతి మీరందరూ కూడా కోరుతున్న పాట రాజకుమారుడు సినిమా నుండి. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రపాడిన ఈ పాట రాజకుమారుడు సినిమా కోసం. ఈ పాటను మీ అందరి కోసం ప్రసారం చేస్తున్నాం.

0: గారు. ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలో నేన్ లిస్తానీ, సర్ పే లాల్ టూ పీరూసి, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
1: చెప్పిన సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన ఈఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి.
3: సమర్పిస్తుంది స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్రిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
5: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
7: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
6: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
7: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
7: ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
6: NABH గుర్తింపు.
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: ఉదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ను పంపించారు. పులాన్ నిజామాబాద్ నుండి వాహిద్ రుమాని, డాక్టర్ మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, జునైద్, జుబీర్, ముక్రమ్, నేమాన్, ఫర్ఖాన్, జకీర్, మహమ్మద్ ఫజిల్, వీరందరి కోసం ఈ పాట కోర్టు సింగ్ నుండి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 34% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎస్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఓడిఎస్, ఎంఐడిహెచ్, ఎంహెచ్బి, ఎంఆర్ఎల్ఎం, ఎంయుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. కార్యక్రమంలో మరి సందేశాన్ని పంపించారు గౌరవనీయులైన మాన్యశ్రీ ఆకాశవాణి ఎఫ్ఎం అనౌన్సర్ గారి దివ్య సన్నిధికి నమస్కారం అంటూ ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. సిరిసిరి మువ్వ చిత్రం నుండి సాహిత్యం వేటూరి గారు, సంగీతం కేవీ మహాదేవన్, నేపథ్య గానం పిసుశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, పిసుశీల గారు. మరి కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ నుండి రంగాచారి రంగాచారి నగర్ నుండి ఏ జిందం నరహరి, లక్ష్మి జిందం, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగూర్ భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, హన్ని కుటుంబ సభ్యులు నమస్కారం అండి. మీకు కూడా తప్పకుండా మీరు కోరిన పాటను అయితే ప్రసారం చేస్తున్నాం, వినండి. మరి మీకోసం ఈ పాట సిరిసిరి మువ్వ సినిమా నుండి.

హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి సరోజ, సంతోష్, లక్కీ, ప్రియా మీరందరూ కోరుతున్న పాట గుప్పెడు మనసు చిత్రం నుంచి. ఈ పాటను మా కోసం తప్పకుండా వినిపించండి అంటూ ప్రార్థిస్తున్నారు. తప్పకుండా అండి, మీకోసం శుభోదయం, తప్పకుండా ఈ పాటను వినిపించాలి అంటున్నారు. మీకు కూడా శుభోదయం అండి. ఈ పాటను మీకోసం వినిపిస్తున్నాను. గుప్పెడు మనసు సినిమా నుండి ఈ పాట.

0: జిఆర్టీ చెల్లి సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుపచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. ఆకాశవాణికి శుభోదయం. మీకు కూడా శుభోదయం అండి. మా కోసం ప్రేమించుకునే రాసింది ఉంది, పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. మీర సందేశ్, సంతోష్, నవదీప్, మయూరి, సత్తయ్య, కళావతి వీరందరూ కూడా ధర్మరావుపేట నుండి, కామారెడ్డి జిల్లా ధర్మరావుపేట నుండి కోరుతున్నారు. తప్పకుండా మీకోసం ఈ పాట అయితే వచ్చేస్తుంది, ప్రేమించుకుందాం సినిమా నుండి.

0: అర్థమైంది?
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
0: హృదయ రోగాల కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ను పంపించారు. నిర్మల్ జిల్లా కుబేర్ మండల్ పాడ్కే నుంచి మా కోరిక మేరకు రాజు, రమేష్, తిరుపతి, అనసూయ వీరందరూ కోరుతున్న పాట గులాబీ సింగం నుండి. మీరైతే రెండు మూడు సినిమాల పేర్లను పంపించారు, కానీ మీరు కోరిన సినిమాలో గులాబీ సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేస్తున్నాం మీ అందరి కోసం.

ఉదయరావులు కార్యక్రమంలో ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. గణేష్, రాజు, శ్రీవాస్తవ్, వినీత, మహేష్, రంజిత్ కుమార్, సత్య వీరందరూ కూడా కమ్మర్పల్లి మండల కోనపూర్ నుండి కోరుతున్నారు. వీరు కోరిన పాట శశిరేఖ పరిణామ సినిమా నుండి. మీకోసం శశిరేఖ పరిణామ సినిమా నుండి ఈ పాట.

రేడియో కార్యక్రమంలో కబడ్డీ కబడ్డీ సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఈ పాట స్వరకల్పన చక్రి గారు, సాహిత్యం సాయి శ్రీహర్ష. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిఖార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్, మీరందరి కోసం నేను ఈ పాటను కబడ్డీ కబడ్డీ చిత్రం ఉంది.

0: జిఆర్టీ ఫిలిప్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్వచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అజయరాజు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. గుడ్ మార్నింగ్ మేడం, మా కోసం ఈ పాటను ప్రసారం చేయండి అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా మీకు కావాల్సిన పాట అందరి వాడి సినిమా నుండి అని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం నుంచి అరుణ రాజేందర్, సునా చిన్మయ, చిన్నయ్య, పద్మా, కోటేశ్వర్ తప్పకుండా అండి మీకోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాం. మీరందరి కోసం మళ్ళీ ఈ పాటను

ఈ కార్యక్రమంలో ఈ పాటలను కోసం ప్రసారం చేయండి అంటూ మరో సందేశాన్ని పంపించారు. అవే కల్లు సినిమా నుండి పాటల కోసం ప్రసారం చేయండి అంటున్నారు. శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నుండి వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి కూర్చుని శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్ వీరందరి కోసం ఈ పాటను

వినే ఈ పాటతో ఈనాటి హృదయరాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ ఉంటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ లోక్ భవన్ లో బోనాల పండుగను నిన్న ఘనంగా నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి రాష్ట ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. 7437 పోలీస్ ఉద్యోగాల నియామకాల భర్తీ ప్రక్రియను అత్యంత పగడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, పరీక్షా కేంద్రాల భద్రత, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. సీఎం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. కేంద్ర మంత్రులు భూపేందర్ సింగ్, సిఆర్ పాటిల్ను సీఎం కలవనున్నారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజావాణిని ప్రతి సోమవారం మండల స్థాయి ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట వ్యాప్తంగా 13046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని 15లోగా పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ జలసిరి కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమిస్తూ సెర్ఫ్ అనుబంధ శాఖల సమన్వయంతో ప్రతి జిల్లాలో 50 ఎకో ఫార్మ్ పాండ్లను నిర్మించాలని సూచించారు. తనపై నేరపూరిత ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన దుష్ప్రచారాన్ని వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కృష్ణప్రసాద్ గరగ పృథ్వీ కృష్ణమూర్తి జంట శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కృష్ణప్రసాద్ ద్వయం 21-16, 21-18 థాయిలాండ్ జోడీ చాలోంపాన్ వార్పోల్పై విజయం సాధించింది. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలో 5 రోజుల పాటు తేలికపాటు నుండి ఒక మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియోల సమయం 10:08 దాటి 45 సెకండ్లు.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, స్టూడియో క్లాక్ లో సమయం 10:13 దాటి 51 సెకండ్లు. మా కోసం ఒక మంచి ఎవర్ గ్రీన్ హిట్ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు మోటే కృష్ణ, సంతోష్, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, అలాగే చింతా శ్రీనివాస్, షాపలి నుండి ఈ పాట మీ అందరి కోసం మంచి సూపర్ హిట్ పాట వస్తోంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిల్లా చిత్రం నుండి హేమచంద్ర మాళవిక ఆలపించిన పాట విన్నారు. సంగీత మణిష్ శర్మ, రచన రామజోగయ్య శాస్త్రి. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ సమయం 10:19 దాటి 40 సెకండ్లు. ఆ పాటను మాకు వినిపించండి అని కోరిన శ్రోతలు భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్ నుండి ఎలగందుల పద్మశాలి సిద్ధులు, అలాగే మా కోసం ఇదే పాటను వినిపించమని కోరిన శ్రోతలు ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ, తనిష్క, మరి మీ అందరి కోసం ఆ పాట. మరి ఇలాంటి మంచి మంచి పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ వినాలంటే మీరు చేయాలి 0402324 0852 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

విక్రమార్కుడు చిత్రం నుండి టిప్పు, చిత్ర మరియు బృందం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 10:25 దాటి 16 సెకండ్లు.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఒక్కడు చిత్రం నుండి హరిహరన్ శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. స్టూడియో క్లాక్ లో సమయం 10:31 దాటి 29 సెకండ్లు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట గజనీ చిత్రానికి కార్తీక్ కల్పించిన పాట, సంగీతం హారిస్ జయరాజ్. మరి ఈ పాటను మాకు వినిపించమని కోరుతున్న శ్రోతలు కొండ యాదగిరి శాంత అభిహాసిని, వైష్ణవ్ నితిన్, భువనగిరి అర్బన్ కాలనీ నుండి. అలాగే ఈ పాటని వినిపించమంటున్నారు స్వర్ణలత శ్రీనివాస్ పార్సిగుడ్డ సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. ఇంకా ఈ పాటను వినిపించమని కోరుతున్నారు సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుండి. మీ అందరి కోసం గజనీ చిత్రం నుండి ఈ పాట.
2: Row, row, assemble, sway.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో స్టూడియోలో సమయం 10:40 దాటి 46 సెకండ్లు. మరొక సూపర్ హిట్ పాట వస్తోంది యముడు సినిమా నుండి. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్, మాదాసు, విజయ మరియు ఇదే పాటను మా కోసం వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస, లావణ్య, హేమచంద్రిక, లతిక ఇంకా ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి అంటున్నారు. కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బుల్ సదానంద్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ. మరి యముడు చిత్రం నుండి బాబా సైగల్, ప్రియదర్శిని ఆలపించిన ఈ పాట రచన శశాంక్ వెన్నెలకంటి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10:46 దాటి 30 సెకండ్లు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత అదుర్స్ చిత్రం నుండి ఒక అద్దరిపోయే పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు అరుణ ఇబ్రహీంపట్నం నుండి, పడిగెల రాజు ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుండి, అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, జరిపోతుల బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు తరాలపల్లి హనుమకొండ జిల్లా నుండి కోరుతున్నారు. ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి అంటున్నారు భూదాన్ పోచంపల్లి. గాంధీనగర్ నుండి ఎలగందల పద్మశాలి సిద్ధులు, శారదా పూజ మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ, మరి మీ అందరి కోసం అదుర్స్ చిత్రం నుండి హరిహరన్ రీట ఆలపించిన ఈ పాట.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం పరిగెట్టేస్తోంది. అస్సలు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయనంటోంది. 10:52 దాటి 13 సెకండ్లు. మరి నెక్స్ట్ ఎవర్ గ్రీన్ హిట్స్లో వస్తున్న ఒక అద్భుతమైన వానపాట ఆవార చిత్రం నుండి రాహుల్ నంబియార్ సైంధవి ఆలపించిన పాట, రచన వెన్నెలకంటి, సంగీతం యువన్ శంకర్ రాజా. మరి ఈ పాటను మాకు వినిపించమని మనకి సందేశం పంపించిన శ్రోతలు వనస్థలిపురం నుండి మహేశ్వరి, మురళి, హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంజ్, అనిరుద్ధ్, శ్రేయాన్స్, అలాగే నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మహబూబ్ నగర్ నుండి దాసరి, రవి, రాయగిరి నుండి మనకి సందేశం పంపించారు. మీ అందరి కోసం ఆవార చిత్రం నుండి ఈ పాట.

ఇంకా బోల్డ్ అని మంచి పాటలు వినాలన్నా టైం అయిపోయింది. తర్వాత ఆర్జే కీర్తి సిద్ధంగా ఉంది, నాకు ఎప్పుడు మైక్ ఇస్తావని నా వెనకట్ల నించుంది. మరి ఈరోజు ఎవర్గ్రీన్ హిట్స్లో సందేశాలు పంపించిన అందరి శ్రోతల కోసం ఒక అద్భుతమైన పాటతో నేను మీకు బాయ్ చెప్పేస్తున్నాను. మీ రేడియో నిస్తం పద్మిని. ఉరిమే మేఘం అంటూ మొదటి చిత్రం ఈ సినిమా నుండి ఈ పాట వస్తోంది. సోనూ నిగమ్ చిత్రం ఆలపించారు, సంగీతం శివరాజ్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఏళ్ల పాలనలో 17.1 కోట్ల ఉద్యోగాలు రాగా యూపీఏ 10 ఏళ్ల పాలనలో 2.89 కోట్ల ఉద్యోగాలే వచ్చాయని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన ఈరోజు కేంద్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. శ్రీరామ ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులపై, పర్యావరణ అనుమతులపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. బోయింగ్ 777F విమానాలతో తైపీ, హైదరాబాద్, దుబాయ్లను అనుసంధానిస్తూ ఎమిరేట్స్ స్కైకార్గో సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. 100 టన్నుల సరుకును తీసుకెళ్లగలిగే ఈ సర్వీస్ ద్వారా ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, రవాణా వేగవంతమై తూర్పు ఆసియా, భారత్, పశ్చిమాసియాల మధ్య వాణిజ్యం బలోపేతమవుతుందని జీఎంఆర్ గ్రూప్ వెల్లడించింది. పీఎం సూర్యఘర్ పథకం కింద ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను అమర్చుకున్న కుటుంబాల సంఖ్య 2 ఏళ్లలోనే 50.06 లక్షలకు చేరిందని పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకానికి ముందు 10 ఏళ్లలో కేవలం 7.94 లక్షల ఇళ్లలోనే ఇవి ఏర్పాటయ్యాయి. ఆసాంలో జరిగిన కొరియా మాస్టర్స్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లీ సో హీపై 18-21, 21-15, 7-21 తేడాతో భారత క్రీడాకారిణి ఇషారాణి బార్వా విజయం సాధించారు. పాకిస్తాన్లో ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ విలేకరులు వార్తల సేకరణ చేయకుండా నూతన నిబంధనలు తీసుకొచ్చారు. పీఓజేకేలో నిరసనలు, ఇంటర్నెట్ నిలిపివేత, మీడియాపై అణచివేత మధ్య విదేశీ పత్రికా స్వేచ్ఛను, సమాచారాన్ని నియంత్రించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేసింది. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతుంది. తెలంగాణలో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: చేస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:05తో పాటు 11 గంటలు. నేను మీ ఆర్జే కీర్తి. ప్రతిరోజు గుర్తుకొస్తున్నాయిలో 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్, అలాగే అందులో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్, యాక్టర్స్, సింగర్స్, ఇలా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకుంటాము. అసలు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ఆ యూటర్న్, అంటే సినిమాల్లోకి రావడానికి గల చిన్న చిన్న అంశాల గురించి, అలాగే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఒడిదుడుకుల గురించి గుర్తుకొస్తున్నాయిలో ప్రతి ఒక్కటి క్లుప్తంగా తెలుసుకుంటూ ఉంటామన్నమాట. మరి ఇవాల్టి ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్లో కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆ డైరెక్టర్ సినిమా తీశారు అనంటే ఏంటి స్పెషల్, లాస్ట్ సినిమాలో ఆ సెట్, మరి ఈ సినిమాలో ఏమిటి సెట్ అనేసి, ఏంటి సెట్స్ విషయం అనుకుంటున్నారా, చెప్తా డీటెయిల్డ్గా. అండ్ తన సినిమా తీశాడు అంటే అన్ని అంశాలు అందులో ఉంటాయి. అటువైపు లవ్, ఇటువైపు కామెడీ, మరోవైపు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఇలా ప్రతీది టుగెదర్. ఈ ఒక్క జోనర్ వాళ్ళే సినిమా చూడాలి అని ఏమీ ఉండదు. అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి సినిమాలు తీసేటువంటి డైరెక్టర్. అండ్ కథ ప్రాణం, దాని తర్వాతే మిగిలినవన్నీ అమర్చి సరిగ్గా కూర్చి సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టాల్సిందే. అలాంటి హిట్ సినిమాలు ఆయన ఖాతాలో చాలానే ఉన్నాయి. అయితే మరి అవన్నీ మీకు రివీల్ చేసే ముందు ఫస్ట్ ఒక పాటతో హింట్ ఇస్తా, దాని తర్వాత రివీల్ చేసేస్తా. మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
4: అద్భుతమైన పాట విన్నాం కదా. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం అన్నమాట. సెట్స్ అంటే రియలిస్టిక్గా చూపించేందుకు ఆయన వేసేటువంటి సెట్లు సినిమాలో. ఇదే నిజంగానే తాజ్మహల్ చూస్తున్నావా అనిపిస్తుంది. వేసింది సెట్. నిజంగానే చార్మినార్ చూస్తున్నావా అనిపిస్తుంది, కానీ సెట్. అలా సెట్ వేసి మరీ సినిమాలు తీయడంలో మన గుణశేఖర్ గారు దిట్ట. ఆయన సినిమాలన్నీ కూడా నిజంగానే మనతో పాటు మనము ట్రావెల్ చేస్తున్నాం ఆ సినిమాలో అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి పాత్ర అందులో ఎక్కడో ఒక దగ్గర మనకి కనెక్ట్ అవుతుంది. అలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ గారు కూడా ఒకరన్నమాట. సో ఆయన గురించే ఇవాళ మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మాట్లాడుకోబోతున్నాము. అవినాభావ సంబంధం ఈ డైరెక్టర్కి ఆ సెట్లకి. అందుకే ఎందుకు అనుకున్నానో, ఎందుకు అనిపించిందో, కానీ ఆ సక్సెస్ ఫార్ములా మాత్రం చాలా బాగా క్లిక్ అయింది. నిజం, ఆ నమ్మకమే సినిమాకి దారి తీసేలా చేసింది. సినిమాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఆ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకోగలిగారు. సినిమాకి స్టోరీయే వెయిటేజ్, ఆ తర్వాతే కమ్స్ యాక్ట్ చేసేవాళ్ళు, ఎఫర్ట్ పెట్టేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు, అండ్ దాంతోపాటుగా ఇంకా మిగతా 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అందరూను. కానీ వీళ్ళందరూ కలిస్తేనే సినిమా సూపర్ డూపర్ హిట్ అని నమ్మేటువంటి దర్శకుల్లో మన గుణశేఖర్ గారు కూడా ఒకరు. మరి ఆయన గురించి మాట్లాడుకుంటూ, ఆయన స్పెషాలిటీస్ తెలుసుకుంటూ, అలాగే తను దర్శకత్వం వహించినటువంటి సినిమాల గురించి కూడా మాట్లాడుకుంటూ, చక్కటి పాటలు వింటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇలా కంటిన్యూ చేసేద్దామన్నమాట. ఎన్నో నంది అవార్డులు అండ్ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డు అందుకున్నటువంటి డైరెక్టర్, ఆ డైరెక్టర్ గురించి మరికొన్ని విశేషాలు పాట తర్వాత. వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్.

ఉదిత్ నారాయణ అలాగే ఎస్పీ శైలజ గారు పాడినటువంటి అద్భుతమైన పాట మృగరాజు సినిమాలో నుండి విన్నాం కదా. ఈ పాట మీలో ఎంతమందికి ఫేవరెట్? అండ్ నేను రివీల్ చేశాను అండ్ ఆల్మోస్ట్ గెస్ట్ చేసిన వాళ్ళ గురించి కూడా చెప్పడం కాస్త వెనుకబడ్డాను.

0: కదా, బట్ స్టిల్ ఒక పాట వినిపించగానే చక్కగా అలా గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఈ పాట అంటే నాకు ఇష్టం అంటూ కొందరు బెంగళూరు నుండి, కొందరు హైదరాబాద్ నుండి మెసేజ్ చేసేస్తున్నారు, అండ్ దట్స్ సో గుడ్. అనిత గారు, ఎనీవేజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే సినిమాలోకి రాకముందు, ఐ మీన్ డైరెక్ట్గా సినిమాలు చేయడం మొదలు పెట్టకముందు కొద్ది రోజులు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారనమాట గురుశేఖర్ గారు. ఎవరి దగ్గర చెప్తా,
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఎందుకు అంటే మనకి గుర్తుకొస్తాయి కాబట్టి. స్టూడియో క్లర్క్ సమయం 11:21 అవుతుందన్నమాట. యాక్షన్, డ్రామా, మైథలాజికల్, రొమాన్స్, హిస్టారికల్ డ్రామా, అన్ని రకాల జానర్స్లోనూ అద్దిరిపోయే సినిమాలు తీశారండి మన గుణశేఖర్ గారు. అదేంటో అసలు ఒక డైరెక్టర్ ఇలాంటి సినిమాలు అయితేనే, అంటే ఒక మంచి ఫ్యామిలీ స్టోరీస్, ఒక మంచి లవ్ స్టోరీసే బాగా తీస్తారని ఒక బ్రాండ్ ఎప్పుడు వేసుకోలేదు ఆయన. సినిమాలు కూడా అలాగే ఉంటాయి, మనకు కూడా భలే నచ్చుతాయి, అది విషయం. 1992 తను డైరెక్ట్ ఫిల్మ్ తీశారనమాట. హీ వాజ్ నాట్ అసిస్టెంట్ డైరెక్టర్, అప్పటికీ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ సొంతంగా సినిమా తీశారు లాఠీ అనేటువంటి సినిమా. అయితే దానికి ముందు ఆయన కొద్ది రోజులు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారని చెప్పాను కదా. ఆ అసిస్టెంట్ డైరెక్టర్స్ వర్క్ చేసినటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో అందులో ఒకరు రామ్ గోపాల్ వర్మ గారు కూడా. మిగతా వాళ్ళు ఎవరు రివీల్ చేస్తా మరి కాసేపట్లో. అయితే అలాగా 1992 నుండి ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతకు ముందు నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ తర్వాత స్వతహాగా సినిమాలు తీయడం మొదలు పెట్టడం 1992 జరిగినప్పటికీ కమర్షియల్ సక్సెస్ వచ్చింది మాత్రం 2003. ఈ సినిమా భలే సినిమా, అంటే అందరికీ నచ్చింది, అండ్ చాలా లాంగ్వేజెస్లో రీమేక్ కూడా అయ్యింది సినిమా. ఆ సినిమానే ఒక్కడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక్కడితో కొట్టిన రికార్డు మాత్రం నిజంగానే ఆ ఇయర్కి ఇట్స్ అ హ్యూజ్ కమర్షియల్ సక్సెస్ అనేటువంటి పేరు తీసుకొచ్చింది. మంచి స్టోరీ, అలాగే పాటలు అన్నీ టుగెదర్ వా క్యా బాత్ హై అని అనిపించాయి నిజం. మరి ఇంకా మాట్లాడుకుందాం మరో మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్. ఇప్పుడు అదే సినిమాలో నుండి శ్రేయా ఘోషల్ పాడినటువంటి ఈ అందమైన పాట మీకోసం వినిపించేస్తున్నాను. వింటారు కదా, స్టే ట్యూన్డ్.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుణశేఖర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ని స్టార్ట్ చేసినటువంటి గుణశేఖర్ గారు రామ్ గోపాల్ వర్మ గారితో పాటుగా క్రాంతి కుమార్ గారి దగ్గర కూడా వర్క్ చేశారు. అండ్ ఆయన చేసినటువంటి వర్క్స్ అన్నీ కూడా అంత అప్రిషియేటింగ్గా, అంత ఏమంటారు, ఎక్కువ డెడికేటెడ్గా ఉండేవేమో. అందుకే తను తీసినటువంటి ఫస్ట్ సినిమా కూడా అలాగే ఉంటుంది, ప్రశాంత్ హీరో ప్రశాంత్తో లాఠీ అనేటువంటి సినిమా. అయితే ఆ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత 93లో తీసినటువంటి సొగసు చూడతరమ, ఈ సినిమా ఒక రొమాంటిక్ స్టోరీగా ఏమంటారో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ఇంద్రజా గారు అలాగే నరేష్ గారు హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేసినటువంటి సినిమా. అండ్ సీతాకోక చిలకాలమ్మ ఇందాక చక్కగా వినిపించాను కదా మీకు పాట, ఎంత బాగుంది, భలేగా ఉంది కదా. సో ఆ సినిమాలోని సాంగ్ అండ్ చాలా మంచి మెలోడీ పాట ఆ సినిమాకు కూడా నంది అవార్డు రావడం జరిగింది. సో అలా అలా మంచి మంచి హిట్ సినిమాలు చేస్తున్నటువంటి టైంలో తనకి చిన్నపిల్లలతో సినిమా తీయాలనే ఆలోచన పుట్టింది. మరి వెనక్కి తగ్గారా? బాలభారతం సినిమా తీశారు కదా ఎన్టీఆర్ గారితో, జూనియర్ ఎన్టీఆర్ గారితో. భలే సినిమా, బా ఎంత బాగుంది, ఇంతమంది చిన్నపిల్లలు ఆ సినిమాలో అని అనుకుని సినిమా థియేటర్స్కి వెళ్ళి చూసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారన్నమాట. సో అలాగా ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది, బెస్ట్ చిల్డ్రన్ కేటగిరీలో అలా నేషనల్ అవార్డు కొట్టుకొచ్చేసారు మన గుణశేఖర్ గారు ఆయన టాలెంట్తో, ఆయన హార్డ్ వర్క్తో, వీటన్నింటితో కలిసి. ఇట్ వాజ్ ఇన్ 1995-96 ఆ టైంలో వచ్చినటువంటి సినిమా అనమాట. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించినటువంటి సినిమాలే. అందులో ముఖ్యంగా 1998లో రిలీజ్ అయినటువంటి సినిమా గురించి చెప్పుకోవాలి. చూడాలని ఉందా? చూడాలని ఉంది అంటూ చక్కగా సినిమా చూసే వాళ్ళకి ఇంకా ఇంటెన్షన్ క్రియేట్ చేసేలాగా తీసినటువంటి ఒక ట్రైలర్ ఇది. అది టీవీలో వచ్చేది. ఇది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏంటి టైటిల్ వెరైటీగా ఉంది, సినిమా తీసేది ఎవరు అంటే ఫస్ట్ అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేటువంటి టాక్, తర్వాత మణి శర్మ గారు మ్యూజిక్ అందిస్తున్నారు అనేటువంటి టాక్ మరొకటి, మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా ఇది అని ఇలా ఇలా హైప్ పెరిగిన తర్వాత దెన్ కేమ్ గుణశేఖర్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. కానీ సినిమా చూస్తే మాత్రం వండర్ఫుల్, ఇంకా పేరు పెట్టడానికి లేకుండా ప్రతి ఒక్క పాట, సినిమా, స్టోరీ, ఫైట్స్ అన్నీ అద్భుతంగా అనిపించేశాయి. ఆ ఇయర్లో అది కూడా హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్గా నిలిచిందన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టేట్యూన్

0: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. అద్భుతమైన పాట విన్నాము, అలాగే సినిమా గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అయితే రామచిలకమ్మ సినిమా, ఐ మీన్ ఆ పాట చూడాలని ఉంది సినిమాలోది. అయితే ఈ సినిమాలో మనందరికీ భలే కనెక్ట్ అయ్యేటువంటి పాట ఇంకొకటి ఉంటుంది, సింబలే సింబలే అనేటువంటి పాట. చిన్నపిల్లల్ని పెట్టి తేజ చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసినటువంటి సినిమా. అయితే పక్కన చక్కగా బొమ్మలు వస్తాయి, అబ్బాయితో ఆడుతూ ఉంటాయి. ఇవన్నీ చిన్నప్పుడు మనకు కూడా ఒక చైల్డ్హుడ్ మెమరీ కదా. సినిమా థియేటర్లో కానీ ఇంట్లో కానీ చూసినప్పుడు అరే భలేగా పక్కనే వచ్చి ఆడుతున్నాయి, ఇది ఎలాగ సాధ్యం, ఆ కార్టూన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి అని అనిపించేది. సో ఇలాంటి ఏమంటారు స్పెషల్ ఎఫెక్ట్స్తో కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసినటువంటి ఆ టాలెంట్, ఆ థాట్కి కూడా ఒకసారి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అయితే స్టార్టింగ్ నుండి కూడా మనం గుణశేఖర్ గారి సినిమాలు తీసుకుంటే ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ ఎప్పుడు ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ, స్ట్రాంగ్ ఏమంటారు పర్సెప్షన్లో, చూడ్డానికి నాజుగ్గానే ఉన్నప్పటికీ అందంగా అమాయకంగా ఉన్నప్పటికీ ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ధైర్యాన్ని సాహసాన్ని ఉట్టిపడేలాగా హీరోయిన్ సెలెక్షన్ కానివ్వండి, లేకపోతే పిక్చరైజేషన్లో వాళ్ళ క్యారెక్టర్స్ కానివ్వండి, ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పడం కంటే తన సినిమా ముమ్మార్లు చూస్తేనే అర్థమవుతుంది అని అంటాను నేను. మనోహరన్ సినిమాలో దేశభక్తి మీద తీసినటువంటి సినిమాలో తాజ్మహల్ ఆ సినిమాకి అక్కడ సెట్ వేశారు. అయితే దానికి ముందు జరిగినటువంటి ఆర్ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కొన్ని ఉంటాయి. అంటే లయాకి చాలా చదువుకోవాలని ఉంటుంది, చదువు అంటే ఇష్టం, అలాగే ఇంటర్లో మంచి మార్క్స్ వస్తాయి. పెళ్ళైపోతుంది, నా చదువు ఎలా అని హీరో పైన బాగా కోపం పెంచేసుకుంటుంది. కానీ తర్వాత హీరో ఎంకరేజ్ చేస్తాడు చదువుకోమని అంటాడు. అయితే హీరోకి ప్రాబ్లం వచ్చినప్పుడు హీరోయిన్ ఎంత స్ట్రాంగ్గా నిలబడి పోట్లాడింది, ఎంత సక్సెస్ఫుల్గా మన దేశభక్తిని అలాగే తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకుందో చూపించినటువంటి సినిమా అది. సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడా, అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న ఎలివేషన్స్ అని అనలేము, కానీ ది బెస్ట్గా చూపించినటువంటివి మాత్రం అలా చాలా ఉన్నాయి. ఇక చిరంజీవి యాక్ట్ చేసినటువంటి మృగరాజ సినిమా గురించి తీసుకుంటే వైల్డ్ లైఫ్, ఆ వైల్డ్ లైఫ్ని ఎంత బాగా కళ్ళకు కట్టినట్టు నిజంగానే అడవిలో ఉండి చిత్రీకరించారా అనేటువంటి ఫీలింగ్ వచ్చేలాగా తీశారా సినిమాని. అంతేనా రాణి రుద్రమాదేవి సినిమా గురించి ఇంకా ప్రత్యేకించి చెప్పాలి, అండ్ అఫ్కోర్స్ శాకుంతలం సినిమా గురించి కూడా చెప్పాలి. అది మన తెలంగాణ ప్రైడ్ రుద్రమాదేవి సినిమా. ఇప్పటికే హిస్టారికల్ మూవీగా మనం రుద్రమాదేవి గురించి మాట్లాడుకుంటాం, ఎన్నో స్టోరీస్ వింటాం, కానీ అనుష్క గారిని పెట్టి అలాంటి ఒక సినిమాని తీయాలి అనేటువంటి ఆలోచన రావడం, అంత చక్కగా పిక్చరైజ్ చేయడం, అండ్ ఆ సెట్స్ అవన్నీ కూడా ఆహా అద్భుత అనిపించలేదా సినిమా చూసినప్పుడు? అఫ్కోర్స్ ఎస్ కీర్తి అని మీరు అంటున్నారు, నాకు వినబడుతుంది. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మరొక అద్భుతమైన పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మనోహరన్ సినిమాలో నుండి ఈ అద్భుతమైన పాట మీకోసం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. 2003 సెన్సేషన్ గురించి మీకు చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ ఇందాకే ఆల్రెడీ చెప్పినప్పటికీ కూడా అందులో వేసినటువంటి చార్మినార్ సెట్ గురించి చెప్పాలి. అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ భూమిక ఇద్దరి

0: టాక్స్ గాసిప్స్ అన్ని సినిమాకు ముందు ఇప్పుడు ఎలా ఉన్నాయో అప్పుడు అలాగే ఉండేవి. కానీ సోషల్ మీడియా ఒక వేగం అనేది అప్పుడు చాలా తక్కువ ఉండేది, కాబట్టి ఇంకా క్యూరియాసిటీ అనేది చాలా ఉండేదన్నమాట. అయితే ఆ సినిమా, ఐ మీన్ అర్జున్ మూవీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా స్ట్రీమ్ అవ్వడం జరిగింది. అండ్ అది చాలా గ్రేట్, ఒక మంచి మెమరీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కంటిన్యూస్గా గుణశేఖర్ గారి, మహేష్ బాబు గారి ముగ్గురు ఇద్దరి కాంబినేషన్లో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చినటువంటి సైనికుడు సినిమా కూడా. సో ఈ సినిమా కూడా ఏమంటారు, అంత ఏమంటారు అనుకున్నటువంటి ఆశించినటువంటి సక్సెస్ అవ్వకపోయినా మ్యూజికల్గా మంచి హిట్ సాధించింది, అలాగే స్టూడెంట్స్కి బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ఒక ఇంకొక వండర్ఫుల్ సినిమా గురించి చెప్పాలి, ఇది మన తెలుగు ఇళ్లల్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకున్నటువంటి సినిమా. ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో, సినిమా గురించి డిస్కషన్ జరిగింది, హీరోయిన్ గురించి డిస్కషన్ జరిగింది, ఏంటి అసలు ఇంత సస్పెన్స్ పెట్టేస్తున్నారేంటి అనేటువంటి డిస్కషన్స్ కూడా బోల్డ్ అయ్యాయి. ఇందుకే ఆ సినిమా ఏంటి రివీల్ చేస్తా ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: us the night. Go retro with Akashvani Telugu.
1: అద్భుతమైన పాటలు వింటూ ఉన్నాం కదా. గుణశేఖర్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి అన్ని పాటలు సూపర్ డూపర్ పాటలే. అండ్ సినిమా గురించి కూడా అయితే ఇంతగా మాట్లాడుకున్నటువంటి సినిమా ఏంటి, ఇందాకే మీకు హింట్ ఇచ్చేసా, అసలు అర్థమై ఉండాలి. 2010లో వచ్చినటువంటి వరుడు సినిమా. అసలు ఈ సినిమా అనుకున్నప్పటి నుండి క్వశ్చన్ మార్కులు చాలా ఉండిపోయాయి. అంటే అంత సస్పెన్స్ మెయింటైన్ చేశారు. నిజంగానే 5 రోజుల పెళ్ళి ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించేటువంటి సెట్స్, అలాగే ఆ స్టోరీకి తగ్గట్టుగా హీరో అల్లు అర్జున్ అండ్ భానుశ్రీ ఆ హీరోయిన్. కానీ ఫస్ట్లో రివీల్ చేయలేదు ఏంటి ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది అని వెళ్ళి చూసిన తర్వాత అందరికీ అనిపించింది నిజంగానే పెళ్ళింత చక్కగా, ఇంత వండర్ఫుల్గా, ఇంత బ్యూటిఫుల్గా చెయ్యాలి అనేటువంటి థాట్ని తీసుకొచ్చినటువంటి సినిమా అన్నమాట. ఆ సెట్స్ కానీ, స్టోరీ కానీ, స్టోరీ ఏమంటారు పిక్చరైజేషన్ కానీ అన్నీ వండర్ఫుల్గా అనిపించాయి. అంతేకాదు ఇళ్లల్లో పెళ్ళిళ్ళు ఎంత బాగుంటాయి, అమ్మమ్మలు తాతలు అండ్ అందరి ఫ్యామిలీతో జరుపుకునేటువంటి సెలబ్రేషన్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అసలు పెళ్ళంటే అర్థం ఏంటి అని చెప్పేటువంటి విధంగా తీసినటువంటి ఈ మూవీ కూడా అందరికీ చాలా చాలా నచ్చింది. అసలు ఇటువంటి ఒక కాన్సెప్ట్ ఇంతవరకు ఎన్నో సినిమాలు పెళ్ళికి సంబంధించినవి, అలాగే పెళ్లితో పాటుగా పెళ్లి తంతు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా ఎన్నో సినిమాలలో ఉన్నప్పటికీ వరుడు సినిమా అందరికీ కాస్త స్పెషలే. ఈవెన్ మీకు కూడా అనిపిస్తుంది కదా. మరి లేట్ చేయకుండా ఒక మంచి పాట వినేసేద్దామా? స్టే ట్యూన్డ్.

వికసిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తను ఎన్నుకున్నటువంటి స్టోరీ బాగుంటే చక్కగా పిక్చరైజ్ చేసి, ఐ మీన్ చక్కగా డైరెక్ట్ చేసేటువంటి డైరెక్టర్లో ఒకరైనటువంటి గుణశేఖర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. రీసెంట్ టైమ్స్లో 2026 ఈ ఇయర్లో ఫెబ్రవరి రిలీజ్ అయినటువంటి సోషల్ డ్రామా థ్రిల్లర్ సినిమా గురించి చెప్పాలి, ఈఫోరియా. అందులో భూమికా గారి యాక్టింగ్ చూడాలి, వా, నిజంగానే ఎంత ఏమంటారు, మనకెంత ఎనర్జీని ఇస్తుందో తన క్యారెక్టర్. ఒక మదర్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఒక విమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, దారి తప్పిపోయిన పిల్లల్ని దారికి తీసుకురావడానికి తను చేసినటువంటి స్ట్రగల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించి, ఒక పాక్సో కేస్కి రిలేటెడ్ చాలా సున్నితమైన టాపిక్ని డీల్ చేసినటువంటి విధానం ఆ సినిమా. అండ్ ఈ సినిమా చాలా మంచి సోషల్ ఓరియంటెడ్ సినిమా అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా 2026లో నిలిచింది. అలా ప్రతి సినిమాకి తను ఎన్నుకున్నటువంటి వాల్యూస్ని ఏమాత్రం తగ్గించుకోకుండా సినిమాలు తీసే విధానంలో గుణశేఖర్ గారు ఎప్పుడూ గ్రేట్ అని అనిపించుకున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యమే. ప్రతి సినిమాలోనూ ఎంతో కొంత కాదు, సినిమా అంతా కూడా బెస్ట్ అని అనిపించిన బోల్డ్ ఉన్నాయి. అండ్ మరొక విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మ్యూజిక్. ప్రతి సినిమాలోనూ కూడా మ్యూజిక్ ది బెస్ట్గానే అనిపించేలాగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ లూప్ మోడ్లో పెట్టుకుని వినాలి అనిపించేటువంటి పాటలు ఉంటాయి. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

బ్యూటిఫుల్ పాట శ్రేయా ఘోషల్ పాడిన పాట వరుడు కావలను సినిమాలో నుండి విన్నాం కదా. అయితే 2 గంటల 10 నిమిషాలు సంవాట్ పెట్టుకున్నటువంటి టార్గెట్, 2 గంటల 10 నిమిషాల టార్గెట్ పెట్టుకొని నేద్దామనుకున్నటువంటి చీర 170 నిమిషాల్లోనే కంప్లీట్ చేశారు హరిప్రసాద్ అనేటువంటి వ్యక్తి. సిరిసిల్లాకు చెందినటువంటి చేనేత కార్మికుడు. తనకు తెలిసింది చేనేత పని ఒకటే, తను చేయగలిగింది అదొకటే, తను నేసేది చీరలే. ఈ చీరలకు సంబంధించి నేనేం బెస్ట్గా చేయగలను, ఇది అందరినీ ఇన్స్పైర్ చేసేలాగా ఉండాలి, నాకు సక్సెస్ రావాలి, పేరు రావాలి, అలాగే నా ఒక్కడికే కాదు నేను పుట్టిన ఊరికి, నేను చేస్తున్నటువంటి వృత్తికి, వీటన్నింటికీ కూడా గొప్ప పేరుని తీసుకురావాలంటే నేనేం చెయ్యొచ్చు అని బాగా ఆలోచించి ఇంత సమయంలోనే చీరని నేయగలిగేటువంటి ప్రతిభను నేర్పును సంపాదిస్తానని డిసైడ్ అయ్యాడు. దాని వెనకాల ఒక సంవత్సరం కఠోర దీక్ష కూడా ఉంది. మామూలుగా చీర నేయడం అంటే 2 నుండి 3 రోజుల వరకు ఉండేటువంటి పని. అందులో మళ్ళీ జరి, అనుకున్నటువంటి అంచు, లేకపోతే దానికి తగినట్టుగా బొమ్మలు, ఇవన్నీ కుదరాలి. ఒక పట్టు చీర నేయడం అంటే అసలు చిన్న విషయమే కాదు. అటువంటి పనిని సునాయాసంగా చేయడం కోసం చేసినటువంటి హార్డ్ వర్క్, హోంవర్క్ మాత్రం చాలా ఉంది. అంతేకాదు చాలా సన్ననైనటువంటి దారాలు, చీర నేసిన తర్వాత చక్కగా ఫోల్డ్ చేస్తే ఒక అగ్గిపెట్టలో, ఒక సాధారణమైనటువంటి అగ్గిపెట్టలో పట్టేటువంటి చీరని నేశాడు అని అంటే ఇది నిజంగానే తన ప్రతిభకు, తన దీక్షకు హ్యాట్స్ ఆఫ్ కొట్టవలసిందే. అంతేకాదు ఇలా చేసేటప్పుడు తన వేళ్ళు బొబ్బలెక్కేవట, పెయిన్ అయ్యేదట. చాలాసేపు కూర్చుని ఏమంటారు అలా నేయడం వల్ల వెన్నుపూసకు కూడా కాస్త తక్లీఫ్ అంటాం కదా, పెయిన్ వచ్చేది. కానీ సాధించాలి అనేటువంటి తపన ఒకటి ఉంటుంది కదా, అది నిద్రపోనిస్తుందా, సక్సెస్ని ఆగనిస్తుందా, ఆగనివ్వదు. అందుకే ఆ సక్సెస్ని అంత బ్యూటిఫుల్గా ముందుకు తీసుకురావడానికి తన కఠోర దీక్షని సాధనంగా వాడుకున్నాడు, సక్సెస్ని సాధించాడు సిరిసిల్లాకు చెందినటువంటి హరిప్రసాద్. సో తన గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రపంచంలోనే ఈ రకంగా నేసిన చీర ఇది మొదటిది. అంతేకాదు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పని చెయ్యాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని సంవత్సరం నుండి గట్టిగా ప్రయత్నం చేసి ఈ సక్సెస్ని సాధించినటువంటి హరిప్రసాద్ని అందరూ పొగుడుతున్నారు. మరి తన గురించి ఇంకా మాట్లాడుకుందాం మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సూపర్ పాట విన్నాం కదా, ఎస్పి చరణ్ అండ్ సునీత గారు పాడినటువంటి పాట గంగోత్రి సినిమాలో నుండి. అయితే ఓర్పు అంకిత భావం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ మనకి ఒక లక్ష్యం, ఇదే కావాలి, నేను దీన్ని చేయగలగాలి, బెస్ట్గా చేయగలగాలి. అండ్ దీన్ని సాధించడంలో నాలో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటి, వీటిని నేను ఎలా అధిగమించవచ్చు, ఇలాంటి ఒక క్లియర్ పిక్చర్ మన కళ్ళు ముందు ఉన్నప్పుడు సక్సెస్కి కాస్త దారి మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతున్నట్టే. అయితే ఆ సక్సెస్ రావాలి అనంటే ముందు మన పాత్ క్లియర్గా ఉందా లేదా చూసుకోవడం మాత్రం చాలా చాలా ముఖ్యం. అందుకే మనకి తెలిసిన వాటినే బెస్ట్గా చేసేటువంటి ఆర్ బెస్ట్ ఇచ్చేటువంటి ఆప్షన్స్ని ఎతుక్కున్న వాళ్ళలో సక్సెస్ స్టోరీస్ ఎక్కువే, ఎందుకంటే వాళ్ళకి పాత్ క్లియర్గా ఉంటుంది, కనిపిస్తుంది, తెలుస్తుంది. ఇలా తన ప్రతిభను కూడా అందరికీ తెలియాలని ఒక సంవత్సరం నుండి దీక్షగా తను చేసినటువంటి ఆ ఏమంటారు హార్డ్ వర్క్ ఇప్పుడు అందరికీ అవగతమైంది, అందరూ చూస్తున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ తన స్కిల్ని మాత్రం ఎవరూ తీసుకోరు, ఆ స్కిల్ తనకి మాత్రమే సొంతం, ఎందుకంటే అంతగా కష్టపడి సాధించాడు కాబట్టి. లైఫ్లో ఇటువంటి సక్సెస్ స్టోరీస్ రేపు మనవి కూడా అవ్వచ్చు ప్రయత్నం చేస్తే, ఏమంటారు కదా. రైటింగ్గా మాట్లాడుకుందాం, మరిన్ని ఇంట్రెస్టింగ్ మాటలు ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అయితే ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్న సందర్భంగా ఈ గురువారం 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. ఫోన్ నంబర్లు 0402324085204023240853 0402955 0923. ప్రకటన విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారాలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అసోం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసాన్ వేదికగా జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్లో ఇషారాణి, తన్వీ శర్మ,

0: శ్రేయాన్షి సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో లోక్సభ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా సభ్యులందరినీ కోరారు.
1: సంసద్ చర్చ సంవాద్ కే లియే ఆప్కే విచారో కే అభివ్యక్తి కే లియే ప్రశ్నకాల్ మే మహత్వపూర్ణ ప్రశ్న పూచో కై విభాగో కే మహత్వపూర్ణ ప్రశ్న హై ఔర్ ఆప్ నియోజిత్ తరీకే సే పోస్టర్ బాజీ కర్కర్ ప్రదర్శన్ కర్కర్ సదన్ కీ గరిమా కో ఘటానా చాహతే హై సదన్ కీ కార్వాయి ఆజ్ 2 బజే తక్ కే లియే స్థగిత్ కీ జాతీ హై.
0: అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్షాల గందరగోళం మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. జమ్మూకశ్మీర్కు చెందిన బీజేపీ ఎంపీ సత్పాల్ శర్మ ఆర్టికల్ 370 రద్దును గుర్తు చేస్తూ సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఇదే రోజున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది జమ్మూకశ్మీర్ చరిత్రలో మాత్రమే కాకుండా దేశం మొత్తానికి ఒక చారిత్రాత్మక దినమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం జమ్మూకశ్మీర్ను అభివృద్ది దిశగా కొత్త శిఖరాలకు చేర్చిందని శర్మ అన్నారు. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచిందని అన్నారు. ద్రవ్య విధాన ప్రకటనను విడుదల చేస్తూ మల్హోత్రా రేపో రేటును 5.25% మార్పు లేకుండా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించినట్టు వెల్లడించారు. అలాగే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను గతంలో ఉన్న 5.1% నుంచి 5% ఆర్బీఐ తగ్గించినట్టు ఆయన పేర్కొన్నారు.
2: After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%.
0: గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు ప్రతిబింబించే సంస్కరణలు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ఆవశ్యకమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. భారత్లో స్టడీ టూర్ నిమిత్తం పర్యటిస్తున్న 17 దేశాల ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధులతో డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సాంకేతికత, సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, అభివృద్ది భాగస్వామ్యం, విపత్తు ప్రతిస్పందన వంటి అంశాలపై చర్చించినట్టు జయశంకర్ తెలిపారు. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు ఇథనాల్ కు మద్దతు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు 5వ తేదీని బీజేపీ చారిత్రాత్మక దినంగా అభివర్ణించింది. ఆర్టికల్ 370 రద్దు చేసి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ఈ రాజ్యాంగ నిబంధనను రద్దు చేశామని తెలిపారు. సర్దార్ పటేల్ సంకల్పాన్ని ప్రతిబింబించేలా 2019లో హోంమంత్రి అమిత్ షా అవసరమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.
1: అనుచ్ఛేద్ 370 కు ఉఖాడ్ కే ఫేక్ దియా గయా థా జో కి హమారే సంవిధాన్ మే లిఖా థా. ఆనరింగ్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 370 వాజ్ అబ్రొగేటెడ్. ఆర్టికల్ 370 స్టార్టెడ్ విత్ ద వర్డ్ టెంపరరీ, బట్ నోబడీ హ్యాడ్ ది విల్ టు అబ్రొగేట్ ఇట్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నేరస్తుల అప్పగింత జాతీయ ప్రాధాన్యతగా మారిందని భాటియా అన్నారు. పరారీలో ఉన్న నేరస్తులపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించిందని ఆయన చెప్పారు. 2019 నుంచి 2026 వరకు 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను దేశానికి రప్పించినట్టు భాటియా తెలిపారు. రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్ సమ్మర్ యానివల్స్ ఈ నెల 16వ తేదీ నుండి ప్రజల సందర్శనార్థం తెరచి ఉంచుతారు. ప్రజలు సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ అమృత్ ఉద్యాన్ ను సందర్శించవచ్చు. నిర్వహణ పనుల నిమిత్తం ప్రతి సోమవారం అమృత్ ఉద్యాన్ ను మూసివేస్తారు. అమృత్ ఉద్యాన్ లోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. జాతీయ క్రీడా దినోత్సవం 29 ఆగస్టు సందర్భంగా క్రీడాకారులకు, ఉపాధ్యాయ దినోత్సవం 5 సెప్టెంబర్ సందర్భంగా ఉపాధ్యాయులకు అమృత్ ఉద్యాన్ లోకి ప్రత్యేక ప్రవేశం కల్పించబడుతుందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. అస్సాం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 3 రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసాన్ వేదికగా జరిగిన కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్లో ఇషారాణి బార్వా, తన్వీ శర్మ, శ్రియాంశి వాలిశెట్టి సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో ఇషారాణి బార్వా దక్షిణ కొరియాకు చెందిన లీ సో హీపై 18-21, 21-15, 7-21 తేడాతో విజయం సాధించగా చైనాకు చెందిన ఆన్ కి యువాన్ ను 21-16, 21-15 తేడాతో తన్వి ఓడించారు. అలాగే చైనీస్ తైపీకి చెందిన యుపో పాయ్పై శ్రియాంశి 21-15, 21-14 తేడాతో విజయం సాధించారు. పురుషుల డబుల్స్లో భారత జోడీ కృష్ణప్రసాద్ గరగా, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ థాయిలాండ్కు చెందిన చలో ఎంపోన్ ఒర్రాపోల్ జంటను 21-16, 21-18 తేడాతో ఓడించి 2వ రౌండ్లోకి ప్రవేశించారు. గ్లాస్కోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో రికార్డు స్థాయిలో 7 స్వర్ణాలు, 3 రజత పతకాలు గెలుచుకున్న బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కొనియాడారు. న్యూఢిల్లీలో పతక విజేతలతో జరిగిన సమావేశంలో అథ్లెట్లు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శనకు మంత్రి అభినందనలు తెలిపారు. వారి అంకితభావం, క్రమశిక్షణ దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మంత్రి అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అస్సాం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులు చే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతివృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

స్టూడియో క్లాక్లో సమయం 12:45 అవుతోంది. అండ్ తల్లిపాల వారోత్సవాల గురించి జరుగుతున్నటువంటి ఈ 1 వీక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈరోజు 5వ రోజు. ప్రతిరోజు మనం చిన్నపిల్లల్ని అలాగే కొత్తగా న్యూ బార్న్ బేబీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ న్యూ బార్న్ బేబీస్ కొంతమంది న్యూ బార్న్ మదర్స్ కూడా కొత్తగా తల్లులు, అంటే 2వసారి 3వసారి డెలివరీ అయిన వాళ్ళు కాకుండా ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళలో కూడా

0: ముఖ్యమో తెలుసుకోవాలి. విజయవంతమైన విధానాలు బలోపేతం చేద్దాం అనేటువంటి ఒక నినాదంతో, ఒక థీమ్తో ఈ సంవత్సరం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉందన్నమాట. పుట్టిన పిల్లలకి గంటలోపే తల్లిపాలు, అదే మొర్రుపాలు పట్టించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మామూలుగా ఇంట్లో బామ్మలు, అమ్మలు, అమ్మమ్మలు, డాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఎంకరేజ్ చేస్తారు కూడా. పిల్లలు పుట్టిన ఒక ఫస్ట్ 1 అవర్ ఏదైతే ఉందో అది గోల్డెన్ అవర్గా కన్సిడర్ చేయాలట. అంతేకాదు దీని తర్వాత ఇలాగ ఈ గోల్డెన్ అవర్స్ 6 నెలల పాటు కొనసాగాలి. అఫ్కోర్స్ ఆ టైంలో పిల్లలకి మంచినీటి అవసరం కూడా ఉండదు. తల్లిపాలే అన్ని రకాల పోషకాలు, నీరు అన్ని రకాలుగా ఉపయోగపడి పిల్లల గ్రోత్కి ఉపయోగపడి వాళ్ళు హెల్దీగా ఉండేలాగా చేస్తుందట. ఇది విషయం. ఇంకా మాట్లాడుకుందాం మరొక పాట తర్వాత. స్టేట్యూ
1: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

నీ మనసు నాకు తెలుసు సినిమాలో నుంచి మార్చ్ పాట విన్నాం కదా, చిన్మయ్యి అనుపమ ఉన్నవేనని పాడినటువంటి ఈ వండర్ఫుల్ పాటని వింటాం. పిల్లలకు పాలు పట్టించడం వద్దు అనేటువంటి అపోహ కొంతమంది తల్లుల్లో ఉండేది వన్స్ అపాన్ ఎ టైం, ఆర్ స్టిల్ ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉందో లేదో. కానీ ఇవన్నీ చూసినటువంటి డాక్టర్స్ ఏ వీటి గురించి అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చి రన్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటనమాట. కొంతమందికి అపోహ ఏంటి అని అంటే దానివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా, వాళ్ళలో ఉండేటువంటి ఏమంటారు హార్మోనల్ చేంజెస్ ఏమైనా ఉంటాయా లాంటివి. సో వీటి గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే పిల్లల ఎదుగుదల ఎలా ఉంటుందో అనేది, తల్లికి బిడ్డకి మధ్య ఉండేటువంటి బాండింగ్ ఎలా క్రియేట్ అవుతుంది అనేటువంటి విషయంలో కూడా తల్లిపాలు ముఖ్య భూమికను ముఖ్య పాత్రను పోషిస్తాయి అని చెప్పడమే ఈ ఏమంటారు అవేర్నెస్ వీక్ యొక్క ఫస్ట్ థీమ్ అన్నమాట. ఫీడ్ చేయడం వల్ల పిల్లలు మాత్రమే కాదు తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారు అని తెలియజేయడం. అంతేకాదు కొత్తగా తల్లులుగా మారిన వాళ్ళలో ఎన్నో అపోహలు ఉంటాయి. సాధారణంగా ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఎంత చెప్పినప్పటికీ డాక్టర్స్ చెప్పే వాటితో కొన్ని సరితూగుతాయి, ఇంకా కొన్ని ఎన్నో ఉండిపోతాయి. అప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తాయి. అందుకే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కావాలి కాబట్టి ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దాదాపు ఒక 1 వీక్ రన్ చేస్తారన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్.

హెల్దీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ న్యూ బోర్న్ మదర్స్ అని అంటారు. అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలకు ఆరోగ్యమైనటువంటి ఫీడింగ్ ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ఆహారం తినాలి. నువ్వులు, వెల్లుల్లి, ఆకుకూరలు లాంటి కిచెన్లో అవైలబుల్గా ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా హెల్దీగా ఉండడమే కాకుండా ఎక్కువ పాలు ఇవ్వగలిగేటువంటి ఆ ఎనర్జీ కొత్తగా తల్లైన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ అవేర్నెస్ వీక్లో చెప్తూ ఉంటారన్నమాట. అంతేకాదు ఫీడింగ్ అనేది ఎంత ముఖ్యమో, దాని తర్వాత తల్లికి మంచి ఆరోగ్యం ఉండడం కూడా అంతే ముఖ్యం అని చెప్పడంలో కూడా ఈ వీక్, ఈ అవేర్నెస్ వీక్ ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా పిల్లల్ని స్ట్రాంగ్గా చేయగలిగేది తల్లే. మరి అలాంటప్పుడు తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. తను మంచి ఆహారం తీసుకుంటేనే పిల్లలకు మంచి పాలు వస్తాయి, అప్పుడు పిల్లల ఎదుగుదల కూడా బాగుంటుంది. ఈ విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పడంలో ఈ అవేర్నెస్ వీక్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు ఫస్ట్ క్లాస్ మార్కులే కొట్టేసింది. మరి ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మరొక పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్, సో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఇవాళ 5వ రోజు మరి మనం ఆకాశవాణి వివిధ భారతిలో కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే కొందరిలో చాలా అపనమ్మకాలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడైతే ఫీడింగ్ స్టార్ట్ చేస్తారో ఒక 1-2 డేస్లో మళ్ళీ ఆగిపోవడం, తర్వాత స్లైట్గా మళ్ళీ స్టార్ట్ అవ్వడం లాంటివి. ఇప్పుడు ఇదే మీరు మెయిన్గా స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాల్సినటువంటి టైం. మీకు ప్రశాంతత చాలా చాలా ముఖ్యం. చాలామంది చాలా చెప్తారు, సజెషన్స్తో పాటు క్వశ్చన్స్ కూడా బ్రెయిన్లో బాగా వదులుతూ ఉంటారనమాట. అలాంటివి ఏవి పట్టించుకోకుండా రిలాక్స్గా ఉండి, ముఖ్యంగా మీరు మాత్రమే మీ బేబీతో బాండ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎంత పీస్ఫుల్గా ఉండాలి అనే వాటిపైన ఆలోచన పెడుతూ కంటిన్యూ చేస్తే మీ మదర్హుడ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదన్నమాట కథ. మరి ఇవాల్టి నుండి అఫ్కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకాస్త కాన్ఫిడెంట్గా, రిలాక్స్డ్గా, పీస్ఫుల్గా అందరి సజెషన్స్ తీసుకోండి. మీకు కంఫర్ట్ అనిపించడం హ్యాపీగా ఫాలో అవ్వండి. ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:10. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల అనుమతులకై ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను కించిపరిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించారు. త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తెలంగాణలోని గౌరవెల్లి, సీతారామ ఎత్తిపోతలు, డిండి, పాలమూరు రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు రహదారులకు అవసరమైన పర్యావరణ శాఖపరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, కార్యదర్శి శ్రీధర్తో కలిసి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కలిసి ప్రాజెక్టుల అనుమతులు త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలుసుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలను కలిసి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన, ఇతర రాజకీయ ప్రాధాన్యాంశాలపై చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ లోక్భవన్లో బోనాల పండుగ నిన్న ఘనంగా నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి రాష్ట ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. లోక్భవన్ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకల్లో కళాకారులు భక్తి గీతాలు, డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఉత్సవ శోభను పెంపొందించాయి. 7437 పోలీసు ఉద్యోగాల నియామకాల భర్తీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ఇతర శక్తులు నియామకాలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో ముఖ్యమంత్రి డీజీపీ సివి ఆనంద్ ఇతర అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, పరీక్ష కేంద్రాల భద్రత, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరిట మోసం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ యువత భవిష్యత్తును అంధకారంలో నెట్టేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కనీసం అప్లికేషన్ నింపలేరని ముఖ్యమంత్రి కించపరచడం బాధాకరమన్నారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించకుండా కొత్త బడులు కడతా ఉండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గతంలో విద్యార్థులను అవమానించిన కేసీఆర్, కేటీఆర్లకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని అరవింద్ హెచ్చరించారు. తనపై నేరపూరిత ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకుల మానసిక అసమతుల్యతకు నిదర్శనమని పేర్కొంటూ మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన దుష్ప్రచారాన్ని వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే కోర్టులో సివిల్ క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తామని హరీష్ రావు లీగల్ నోటీసులో హెచ్చరించారు. నిజామాబాద్లో ఆరేకటిక సంఘం నిర్వహించిన బోనాల మహోత్సవంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తుందన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 13046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని 15వ తేదీలోగా పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ మాట్లాడారు. తెలంగాణ జలసరి కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమిస్తూ సర్ప్ అనుబంధ శాఖల సమన్వయంతో ప్రతి జిల్లాలో 50 ఇకో ఫామ్ పాండ్లు నిర్మించాలని సూచించారు. 3 ఏళ్ల గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ది కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కూడా దానకిషోర్ ఆదేశించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అజహరుద్దీన్తో కలిసి సైదాబాద్లో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని పరిశీలించారు. చెంచల్గూడ జైలు నుంచి ఓవైసీ హాస్పిటల్ చెంపాపేట మార్గాల్లో 680 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయిన ఈ వంతెను త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే సంతోష్ నగర్, చెంచల్గూడ, సైదాబాద్ వాసులకు ట్రాఫిక్ తిప్పలు తప్పి వేగంగా ప్రయాణించే వీలు కలుగుతుంది.
2: హైదరాబాద్ నగరం పెరుగుతున్నటువంటి నగరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ప్రయాణికులకు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఆలోచనతో కేబీఆర్ పార్క్ దగ్గర తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా పెండింగ్ లో ఉన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తా ఉన్నాం.
1: అప్రోచ్ రోడ్ల విస్తరణతో పాటు ముసారాంబాగ్ వంతెన త్వరలోనే ప్రారంభించి కేబీఆర్ పార్క్ పనులు వేగవంతం చేస్తూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గాంధీభవన్లో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని, వినతులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజావాణిని ప్రతి సోమవారం మండల స్థాయి ఎంపీడీవీ కార్యాలయాల్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల వినతులను ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి వేగంగా పరిష్కరించడం ద్వారా గ్రామీణ వాసులు జిల్లా కేంద్రాలకు వెళ్లే శ్రమ తప్పుతుంది. ఈ చర్య పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నవజాత శిశువుల ఆరోగ్యం, శారీరక, మానసిక వికాసానికి తల్లిపాలు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా నిర్మల్లో చెప్పారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మొదటి 6 నెలల వరకు కేవలం తల్లిపాత్రలు మాత్రమే పట్టించాలని స్పష్టం చేశారు. ముర్రుపాలలో ఉండే యాంటీబాడీలు శిశువుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తాయన్నారు. కొన్ని గిరిజన గ్రామాలు, తండాల్లో తల్లిపాలు సరిగ్గా రాకపోతే ఆవు పాలు, తేనె వంటివి పట్టిస్తున్నారని, దీనివల్ల శిశువులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పాలు పడని సమయంలో తల్లి బిడ్డల చర్మానికి చర్మం తగిలేలా చేసి కంగారు మదర్ కేర్ వల్ల ప్రకృతి సిద్ధంగా తల్లి పాలు పడతాయని, రిమ్స్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందని రాజర్షి షా చెప్పారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 కోసం ఉచిత దీర్ఘకాలిక శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేయాలని కోరారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 5,000 రూపాయలు ఉపకార వేతనం, 5,000 రూపాయల పుస్తక నిధి, నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాలోని బీసీ కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలపై ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సంగారెడ్డి జిల్లా మానూరు మండలం బోరంచ గ్రామానికి చెందిన కొంగరి దీపక్ రెడ్డి జాతీయ స్థాయిలో ఉత్తమ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్నారు. జూలై 31వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ ఆవిష్కరణలకు సంబంధించి నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ప్రదర్శన నిర్వహించింది. దీపక్ రెడ్డి తాను రూపొందించిన పొలాల్లో పేరుకుపోయిన రాళ్లను తొలగించి భూములను సాగులోకి తీసుకురావడానికి ఉపయోగపడే మిషన్ నమూనాను ప్రదర్శించారు. ఉత్తమ ఇన్నోవేటర్గా ఎంపికైన దీపక్ రెడ్డి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ దీపక్ రెడ్డి,
3: ఈ రాళ్లు తీయడం వల్ల ప్రతి ఎకరంలో కూడా 20% పంట దిగుబడి పెరగడం జరిగింది. భారతదేశంలో ఉన్న నిరుపయోగమైన భూమిని సాగులోకి తీసుకువచ్చి రైతులందరికీ కూడా మెరుగైన జీవనోపాధిని, జీవన శైలిని కలిగించాలన్నదే మా యొక్క ఉద్దేశం.
1: కరీంనగర్ డివిజన్ పోస్టల్ శాఖలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులు, గ్రీవెన్స్లను పరిష్కరించేందుకు డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోస్టల్ సూపరింటెండెంట్ సైదిరెడ్డి చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయంలో సైదిరెడ్డి కరీంనగర్ ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ
4: 8వ తేదీ లోపల గ్రీవెన్స్ అనేవి పంపిస్తే 17వ తేదీన ఆ గ్రీవెన్స్ ని మీ సమక్షంలో చర్చించి సత్వర పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కరీంనగర్ పోస్టల్ డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ గ్రీవెన్స్ ఏమైనా ఉంటే మా ఆఫీస్ కి 8వ తేదీ లోపల పంపించమని కోరుతున్నాను.
1: నల్గొండ టీటీడీసీ సమావేశ మందిరంలో నిర్వహించిన వర్క్షాప్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వైశాఖారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపారాల అభివృద్ధికి డిఏవై ఎన్ఆర్ఎల్ఎం కింద సర్ప్ ఇంక్యుబేటర్ ప్రోగ్రాం అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. విశేషాలు మరొకసారి. తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల అనుమతులకై ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరిచేలాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. గాంధీభవన్ లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని వినతిపులు స్వీకరించారు. త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైంకి వెల్కమ్. మీరందరూ క్వశ్చన్స్ కోసం అలా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అలాగే ఇవాళ మన షో టైంలో మంచి ఇంట్రెస్టింగ్ పద్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు, అలాగే మీరు సరైన సమయానికి సమాధానాలు కూడా పంపిస్తారనుకోండి. సో అలాగా అడగడానికి నేను రెడీ అయిపోయానన్నమాట. సమాధానం 0402324085 నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. అల్పుడికి సజ్జనుడికి గల పోలికలని ఒక పద్యంలో వేటితో పోల్చారు. ఆ పద్యం అందరికీ తెలిసిందే, కానీ ఆ పోలిక దేనితో జరిగింది? అల్పుడికి సజ్జనుడికి గల కంపారిజన్ పోలికలు దేనితో, ఏ మెటల్స్తో పోల్చడం జరిగింది? మెసేజ్ చేసేయండి 0402324085 నెంబర్కి. అండ్ మీకోసం ఆలోపు ఒక మంచి పాట వినిపించేస్తా. స్టే ట్యూన్డ్.

సమాధానాలతో రెడీగా ఉన్నారు 04023240852 నెంబర్కి మీరు ఆన్సర్ చేసేయచ్చు అనమాట. జేరిపోతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారండి. చాలామందికి క్వశ్చన్ కరెక్ట్గా అర్థం కాలేదేమో అనుకుంటున్నాను. నేను రెండు లోహాల గురించి అడిగాను, మెటల్స్ గురించి అడిగాను అనమాట. సో ఆ పోలిక ఏంటో నేను లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ నాగనాథ్ గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు పద్యాన్ని మొత్తం నాకు పంపించారు, నేను అలా అడగలేదు మిమ్మల్ని. అల్పుడికి సజ్జనుడికి గల పోలికలని దేనితో పోల్చారు, అది క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ చాలా తక్కువ మెసేజెస్ వచ్చేసాయి. రామ్ ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఫిజాది కూడా నుండి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మురహరి గారు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పంతాడి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఒకటే చెప్పారు మెటల్, ఇంకా మిగతా చెప్పలేదు. ఐ ఆస్డ్ టూ. నెక్స్ట్ మూసాపేట నుండి రాజేష్ అండ్ రోజా గారు పంపించారు. నెక్స్ట్ పద్మావతి శిల్పా గారు పంపించారు చంచల్గూడ నుండి. నెక్స్ట్ డాక్టర్ వెంకన్న గారు పంపించారు అల్లగడ్డ నుండి. పాలెం పోలయ్య గారు, అప్పల్ రాజు ఫ్రమ్ పెడెన, రామ్ రెడ్డి పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రేణుక ఫ్రమ్ కడప. నెక్స్ట్ కమ్స్ ద్రోణం రాజు, సూర్యశ్రీ, మహాలక్ష్మి కౌకూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సుశీల్ చింతల నుండి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాష రైట్ ఆన్సర్ పంపించారు. అడపు సంతోష్ ఫ్రమ్ బెల్లంపల్లి రైట్ ఆన్సర్. ఖైరతాబాద్ నుండి జయలక్ష్మి గారు కూడా రైట్ ఆన్సర్. జనగామ నుండి చంద్రశేఖర్ గారు రైట్ ఆన్సర్. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట నుండి రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అందరూ మెసేజ్ చేసిన వాళ్ళంతవరకు పర్ఫెక్ట్గానే సమాధానం పంపించారు. కంచుకి కనకానికి రెండిటికీ గల డిఫరెన్స్ని సజ్జనుడితో అల్పుడితో కంపేర్ చేశారన్నమాట, అది దాని యొక్క సమాధానం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ సరిగ్గా సమాధానం పంపించినందుకు. మంగాభాస్కర్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. అండ్ క్వశ్చన్ వచ్చేసి చాలా చాలా సింపుల్. దేశమును ప్రేమించుమన్నా అన్నది ఎవరు, మంచి అన్నది పెంచుమన్నా అన్నది ఎవరు, ఆయన పేరు చెప్తే సరిపోతుంది. 04023240852 నెంబర్కి స్టే ట్యూన్డ్. శివమణి సినిమాలో నుండి ఈ పాట మీకోసం.

షో టైంలో ఉన్నామను ఆయన అడిగినటువంటి క్వశ్చన్కి సరైన సమాధానం చాలా మంది పంపించారండి. ఎవ్రీబడి ఆర్ రైట్. ఇబ్రహీంపట్నం నుండి అరుణ గారు, మన్విత ఫ్రమ్ గీతానగర్, శ్రవంతి, సుశీల్, వి శ్రీనివాస్, పాలెంపల్లి శ్రీనివాస్, నాగనాథ్ గుప్తా, దస్తగిరి, సంధ్య, ఆడెప్పు, సంతోష్, కేవీ రావు ఖైరతాబాద్ నుండి, నెక్స్ట్ భోగ మార్కండేయ, శ్రీనిధి, శ్రీహిత, మంగా భాస్కర్, ఎన్ శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీతేజ, సీతాదేవిక, బ్రహ్మయ్య కర్నూలు నుండి, అప్పలరాజు పెడిన, భూదాన్ పోచంపల్లి నుండి, మార్కండేయ అండ్ లక్ష్మి, నరేష్ అండ్ రోజా మహబూబ్ నగర్ జిల్లా, కిష్టాపురం నుండి పాషా గార్ల, వెరీ వెరైటీగా ఉంది, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, జాహ్నవి దుర్గా నాగారం నుంచి మెసేజ్ చేశారు, డాక్టర్ వెంకన్న గారు, అలాగే ప్రేమ్నాథ్, కళావతి, హనుమంతరావు, ఆంజనేయులు, భూదాన్ పోచం.

పల్లి నుండి గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, అలాగే జాప భూమేశ్వర్, చింత శ్రీనివాస్ షాపల్లి, శ్రీపతి బాబు, ఉజ్వల, సుచిత్ర, నెక్స్ట్ నూర్జహాన్, ఇంద్రానగర్ నుండి శ్రీనివాస్, ఇంకొక శ్రీనివాస్ ప్రొద్దుటూరు నుండి, వనస్థలీపురం నుండి దోర్నాల బాలాజీ, ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలయ్య, సావిత్రి బాలాజీ, తర్వాత శ్రీరామ్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ శిరీష ఫ్రమ్ కిస్మత్పూర్, తాళ్ళ గీత, రాజలింగం, విశాలి సిరికొండ నుంచి, అలాగే గొంగోపుల భీమగల్ నుండి రవి అండ్ రోహిత్ పంపించారు, వెంకట సుబ్బయ్య కందికాయపల్లి నుంచి, పోగుళ్ళపల్లి నుండి మామిడి యాకయ్య, రాధాకుమారస్వామి రైట్ ఆన్సర్, జేరుపోతుల బుచ్చయ్య తారపల్లి, మల్ఖద్ మఖద్ మఖల్ వినాయక్ నగర్ నుండి గిరిధర్లాల్ పంపించారు రైట్ ఆన్సర్, వీక్లీ బజార్ నుండి మురహరి అండ్ పొత్తునూరు నుండి రామ్రెడ్డి గారు. నెక్స్ట్ శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూరు, మొహమ్మద్ జైనుద్దీన్ నరసింహ గజ్వేల్ జిల్లా నుండి, వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సమాధానం వచ్చేసి చాలా సింపుల్, గురుజాడ అప్పారావు గారు ఆయన చెప్పినటువంటి మాట అది, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అని. ఇంకా మాట్లాడుకుందాం ఓ పాట తర్వాత, స్టే ట్యూన్డ్.

ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. ప్రకటన విన్నారు. ఇక షో టైంలో మిమ్మల్ని అడగబోయే మరొక క్వశ్చన్, బమ్మర పోతన గారు రాసినటువంటి భాగవత ఘట్టం ఏది? ఇది ఇంకా చాలా సింపుల్ అండ్ ఈజీ, సమాధానం చెప్పేయండి 0402324 0852 నెంబర్కి. అసలు మీకు మన పురాణాల పట్ల, మన గ్రంథాల పట్ల ఎంత అవగాహన ఉందో తెలుస్తుంది ఈరోజు. స్టే ట్యూన్డ్.

సూపర్బ్, సమాధానాలు కూడా అంతే సూపర్బ్గా వచ్చేసాయి. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఫస్ట్ మనకి హనుమంతరావు గారు మెసేజ్ చేశారు వరంగల్ నుండి, జ్ఞానేశ్వర్ అండ్ సాయి, సుమంత్, నాగభూషణ్, నారాయణ స్వామి రైట్ ఆన్సర్, బాలాజీ గారు సావిత్రి కుబేర్ నుండి, అలాగే రామ్రెడ్డి ఫ్రమ్ పోతునూరు నందిపేట నుండి కూడా ఒక మెసేజ్ వచ్చింది, వెంకటేష్ గారు, భవానీ ఫ్రమ్ షాపూర్, నెక్స్ట్ పాలెం పోలయ్య గారు. ఇలా 4-5 పంపడం కాదండి, ఒక్కటి పంపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ కీసరా మండలం గోధుమకుంట గ్రామం నుండి కూడా ఒక మెసేజ్ వచ్చింది అండ్ నేమ్ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ చోడవరపు రమాదేవి గారు రైట్ ఆన్సర్, చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి రైట్ ఆన్సర్, వీక్లీ బజార్ నుండి మురహరి గారు రైట్ ఆన్సర్, జేర్పోత్ల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్, నెక్స్ట్ జాప భూమేశ్వర్ గారు రైట్ ఆన్సర్, మహబూబ్ నగర్ జిల్లా నుండి కూడా మెసేజ్ వచ్చింది, నరేష్ అండ్ రోజా రైట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్, పాషా గార్ల కిస్మతపురం రైట్ ఆన్సర్, ఫిర్జాది కూడా రైట్ ఆన్సర్ శ్రీనివాస్ గారు పంపించారు అక్కడ నుండి, ఆదర్శ్ నగర్ నుండి కీర్తిరాజ్, నెక్స్ట్ అప్పలరాజు పెడన రైట్ ఆన్సర్, అనుకుంటున్న సమాధానం యాక్సెప్ట్ చేయడం లేదు, మాధవి ఆంజనేయులు గారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ పంతాడి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, షేర్ల వెంకటేష్ గారు, రాధాకుమారస్వామి, తాళ్ళగీతం రామలింగం, వృషాలి కృష్ణ, పాలెం పోలయ్య, నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అండ్ లక్ష్మి, ఎల్దుర్తి నుండి బొడ్డు శేఖులు గారు, నాగనాథ్ గుప్తా ఆల్సో, అండ్ నెక్స్ట్ ఇంకా కమ్స్ కార్తిక్ రైట్ ఆన్సర్, లక్ష్మి ఇందిరానగర్, ఇందిరా లక్ష్మీనగర్ నుండి సుకన్య గారు, అలాగే బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, భూదాన్ పోచంపల్లి.

నుండి ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. భోగ మార్కండేయ గారు ఒకటికి నాలుగు సమాధానాలు చెప్పేస్తున్నారేంటో. దోనాల బాలాజీ గారు రైట్ ఆన్సర్, సూర్యశ్రీ గారు రైట్ ఆన్సర్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి, భువనగిరి నుండి కూడా ఒక మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ ఆడపు సంతోష్ గారు రైట్ ఆన్సర్, మహబూబ్ నగర్ జిల్లా నుండి వచ్చింది. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ సరిగ్గా సమాధానం పంపించారు. వాయిస్ రికార్డ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ కదా, మీరు ఇలా పంపించేస్తే ఇట్లా ముసా పెట్టిన మహబూబ్ నగర్ జిల్లా నుండి కూడా ఇంకొక మెసేజ్ వచ్చింది. చదివించిన పేర్లు మళ్ళీ మళ్ళీ డబుల్ టైమ్స్ చదివించుకోవాలనే కోరిక ఏంటి మీకు? ఇంట్రెస్టింగ్. బట్ సమాధానం వచ్చేసి గజేంద్ర మోక్షం అని బొమ్మరి పోతన్న గారు రాసినటువంటి భాగవత ఘట్టం. అది చాలా చాలా ఫేమస్ అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మేబీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. శ్రీకాంత్ అండ్ శ్రీతేజ ఆల్సో రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ చక్కగా సమాధానం పంపించినందుకు. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని అన్నటువంటి శతకం ఏది, ఏ శతకంలో ఈ పద్యాలు ఈ పదాలు వస్తాయి? మెసేజ్ చేయండి 0402324085 2 నెంబర్కి. స్టే ట్యూన్డ్.

శక్తిశీలి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రతిరోజు వారు ఎంచుకున్నటువంటి వృత్తుల్లో ప్రతిభామూర్తులై ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహిళామణుల గురించి ప్రతిరోజు శక్తిశీలిలో తెలుసుకుంటూ ఉంటాం. అలాగే ఇవాళ కూడా ఒక మంచి కాదు, అసలు ఎలా మొదలు పెట్టాలి ఎగ్జాక్ట్ పదం కూడా నాకు దొరకట్లేదు, కానీ తానించుకున్న రంగంలో అందరి ప్రశంసలు పొందుతూ చిన్నతనం నుండే తనకు నచ్చినటువంటి బాటలో అడుగులు వేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి మహిళ ఆవిడ. అసలు తనని తీసుకెళ్ళి ఒక కళని పరిచయం చేస్తే, లేకపోతే కళ నేర్చుకోవడంలో ఆవిడని పెడితే, చిన్నతనం నుండే అసాధారణమైనటువంటి ప్రతిభను కనబరిచి అసలు నేర్పించే గురువులు తల్లిదండ్రులు అబ్బా ఎంత బాగా చేస్తుంది అని మనసుకు అనిపించి తన కోసమే

చెన్నై నుండి హైదరాబాద్కి ప్రయాణం అయ్యారన్నమాట. అటువంటి ఒక గ్రేట్ విమెన్. అంతేకాదు, తన చేతులతో ఎంతోమంది స్టూడెంట్స్ని ది బెస్ట్ డాన్సర్స్గా మార్చినటువంటి ఏమంటారు నర్తకీమణి ఆవిడ, తని శ్రీమతి శోభానాయుడు గారు. ఆవిడ గురించి ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెప్పినా కూడా చాలా చాలా తక్కువే. ప్రతి విషయం కూడా ఎంతో స్పెషల్గా అనిపిస్తుంది. ఆవిడ చేసేటువంటి నృత్యాన్ని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది. అదే మన శోభానాయుడు గారి గొప్పతనం. తన గురించి ఇంకా మాట్లాడదాం మరొక మంచి పాట తరువాత. స్టే ట్యూన్డ్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

శోభానాయుడు గారి గురించి ఇవాల్టి మన శక్తిశీలి కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం. వెంపటి చిన్న సత్యం గారి శిష్యురాలు, సాంస్కృతిక నృత్యాలు అటువంటి నాటకాలలో సత్యభామ పాత్రకి ప్రసిద్ధి చెందినటువంటి నర్తకిమణి ఆవిడ. ఆవిడ హావభావాలు, భాగవతానికి సంబంధించినటువంటి ఏదైనా ఘట్టం తీసుకుని ఆవిడ నర్తించాలి అన్నా, దానిపైన ఏమంటారు నృత్యం చేయాలన్నా, అసలు అలా కళ్ళు చూస్తూ ఉండిపోయేవట, అంత చక్కగా ఉండేవట. అసలు తన ఏమంటారు కూచిపూడి నృత్యాన్ని చూసి మెచ్చుకుని మంత్రముగ్ధులైన వాళ్లే తప్పితే ఏదో పర్వాలేదు అని అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. అంతేకాదు, తన జీవితంలో ఎంతోమంది విద్యార్థులకు కూచిపూడి శిక్షణ అందించినటువంటి పద్మశ్రీ అవార్డు ఆవిడ. చిన్నతనం నుండే కళల పట్ల ఆసక్తి, అలాగే తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేశారు. కాకపోతే కించిత్ భయం అనేది మనసులో ఉండిపోయింది, చిన్నతనం అరంగేట్రం చేయిస్తున్నాము ఎలాగా అని, అది కూడా వాళ్ళ తండ్రి గారికి. కానీ ఒకసారి అరంగేట్రం అయిన తర్వాత ఇంకా అర్థమైపోయింది, తను చక్కగా అందులోనే నేర్పుగా ఆడగలదు, చక్కగా తన ప్రతిభను దశ దిశల వ్యాప్తి చెందేటువంటి మంచి డాన్సర్ అవుతుంది అని. ఎందుకంటే అంత మనసు పెట్టి ఏకాగ్రతతో నర్తించేదన్నమాట చిన్నతనం నుండే. అందుకే చెన్నైలో ఉండేవాళ్ళు, అంటే పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్లోనే, కానీ చెన్నైకి వెళ్ళారు. తర్వాత మళ్ళీ మన శోభానాయుడు గారు కూచిపూడి డాన్స్ నేర్చుకుని అరంగేట్రం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చేసారు. ఇక అక్కడి నుండి మొదలైంది. ఏమిటి చెప్తాను పాట తర్వాత. స్టూడియో

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. శోభానాయుడు గారి ప్రతిభ చిన్న వయసు నుండే కనబడిందట. అది వారి గురువు గుర్తించి, అలాగే ఎక్కడైతే ప్రదర్శనలు చేయాల్సి వచ్చేదో అప్పుడు తనని కూడా వెంట తీసుకొని వెళ్ళేవారట. అలాగా వాళ్ళ గురువుగారి యొక్క అనేక నృత్య నాటకాల్లో ప్రధాన పాత్రలు కూడా పోషించింది. అంతేకాదు, హైదరాబాద్కు వచ్చిన తరువాత ఇక తను చేయాల్సినటువంటి ప్రదర్శనలు, వచ్చేటువంటి ప్రశంసలు లిస్ట్ ఇంకా ఇంకా పెరిగిపోయింది. అద్భుతమైనటువంటి హావభావాలు, అలాగే ఎక్కడా తడబడకుండా చేసేటువంటి ఆ నృత్యం, ఆ భంగిమ, ప్రతీది కూడా చూసే వాళ్ళని అబ్బురపరిచే విధంగానే ఉండేదట. అంతేకాదు, ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పచ్చు. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఎస్ఆర్, సిరియా, టర్కీ, హాంకాంగ్, ఇరాక్ అండ్ కాంబోడియా వంటి దేశాల్లో జరిగినటువంటి ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి గొప్ప కళాకారిణి మన శోభానాయుడు గారు. అంతేకాదు, వెస్టిండీస్, మెక్సికో, వెనిజువెలా, ఇలాగ క్యూబా, అలా అన్ని ప్లేసెస్లో జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో బృందాలు అంటే గ్రూప్స్గా తీసుకొని వెళ్ళి నేర్పించి, డాన్స్ చేయించి మరీ తీసుకొచ్చేవారట. అంటే తను ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ చేశారో అప్పటి నుండి, బట్ బిఫోర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మాత్రం తను సొంతంగా వాళ్ళ గురువుగారితో కలిసి ప్రదర్శనలు ఇచ్చేవారట. అలాగా తను ఏమంటారు ప్రదర్శన ఇచ్చినప్పటికీ కూడా అన్నింటిలో ది బెస్ట్ అని అనిపించుకునేలాగానే ఉండేదట. ఇక హైదరాబాద్లో ఆవిడొక కూచిపూడి అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 40 సంవత్సరాల పాటు దానికి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్కి దాదాపు మేబీ 2000 ఆర్ ఇంకా అబవ్ కూడా అయి ఉండొచ్చు, అంతమందికి శిక్షణనిచ్చారంట. చాలామంది ఇప్పటికీ కూడా ఆవిడ దగ్గర నేర్చుకున్నటువంటి ఆ వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు కూడా. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ

ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహర్ట్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం 6వ తేదీ తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955023. ప్రకటన విన్నారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం మనం. చక్కగా ప్రతిభ కనబరిస్తే అఫ్కోర్స్ అవకాశాలు కూడా అలాగే వస్తాయి. అప్పటి వరకు కూచిపూడి నేర్చుకున్నటువంటి శుభనాయుడు గారికి భరతనాట్యం కూడా నేర్చుకోమని సజెషన్ చేసి నేర్పిస్తాను అని వచ్చారట కొంతమంది గురువులు. కానీ ఆవిడ సున్నితంగా తిరస్కరించారట. అంతేకాదు, సినిమాల్లో యాక్ట్ చేయడానికి కూడా నిర్మాతలు చెక్ రాసుకొచ్చి మరీ ఆవిడకు అందించారట, ఖాళీ చెక్ అది కూడా. సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ శాస్త్రీయ నృత్యానికి మాత్రమే తన జీవితాన్ని అంకితం చేస్తానని, కూచిపూడిలో ప్రావీణ్యం సంపాదించడం మాత్రమే కాదు జీవితకాలం అంతా కూడా ఆ కూచిపూడి నృత్యానికి రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు మన శోభానాయుడు గారు. అది తను ఆ కొన్ని ఇంటర్వ్యూస్, తను తీసుకున్నటువంటి నిర్ణయం, కట్టుబడి ఉన్నటువంటి నిబద్ధత తన మనసులో ఉన్నదైతే, ఎన్నో ఇంటర్వ్యూస్లో ఈ విషయాన్ని చాలా ధైర్యంగా సంతోషంగా చెప్పేవారు శోభానాయుడు గారు.

ఇదండి ఇవాల్టి శక్తిశీలి. మీకు బాగా నచ్చిందనుకుంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలు ఇంతవరకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసార కార్యక్రమాలు విన్నారు. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం రేడియో 103.2 MHz, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఈనాటి మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు.

చూడండి, దాడి చిత్రం నుంచి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి. కోరుతున్న శ్రోతలు హరీష్, భారతి, అరుణ్, అజయ్, లాస్య, సాస్విక, ఆర్థిక్ చారి, శ్రీరామ్, హనుమండ్లు, శ్రీకాంత్ చారి, శ్రీ శాంత్ చారి, మంచర్ల శ్రీనివాస్ చారి, మంచోళ్ళ సన్నీచారి, ఇంకా ఇతర రేడియో అభిమాన బృందం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్వచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీల్లో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు సూచనలు సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచిలో భాగంగా మరో పాట, చిత్రం పులి బెబ్బులి. కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మనస్విత్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 6వ తేదీ గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరోసైక్రియాటిక్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావడం, మత్తు పదార్థాలకు బానిస అవ్వడం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాలకు సంబంధించిన వ్యాధులకు నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు సూచనలు సలహాలు తెలియజేస్తారు. శ్రోతలు గమనిక విన్నారు. ఇప్పుడు వినండి అభిరుచి కార్యక్రమంలో భాగంగా మరో పాట. బలిపీఠం చిత్రం నుంచి కోరుతున్న శ్రోతలు మల్లాపూర్ హైదరాబాద్ నగరం నుంచి రజని, అనుమల్ల మహేష్, నయన, రాజేష్, లలిత, సుధీర్, రజిత, రాజేశ్వరి, అనుమల్ల నాగరాజు, మణిదీప్, మోక్షిత్, మణిచంద్ర, హంసిని, హరిని వారి కుటుంబ సభ్యులు వినండి.

శ్రోతలకు ఒక గమనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ఈ నెల 13 వరకు కొనసాగుతుంది. బిఎస్

బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందదలిచిన విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.inను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. గమనిక విన్నారు. అభిరుచిలో భాగంగా తరువాతి పాట దసరాబుల్లోడు చిత్రం నుంచి కోరిన శ్రోతలు చిలుక నారాయణ, అనసూయ, యమున మొదలైన వారు జాన్కంపేట్ మెట్పల్లి నిజామాబాద్ నుంచి కోరుతున్నారు. వినండి మీ ఇష్టమైన పాట.

జడ చూస్తి మెడ చూస్తి జబ్బలను నుపు చూస్తి కనరాని వంపులని వాళ్ళమి కసి కసిగా చూస్తే చిన్నమ్మి

శ్రోతలకు గమనిక. ఈ నెల 8వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రోంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచిలో భాగంగా మరో పాట. త్రిశూలం చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ పాట కోరిన శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం భైపల్లి గ్రామం నుంచి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్త, ఎం బాబురావు, రజని, కోటి, పైడితల్లి, రాము, మాణిక్యరావు, పాలెం పోలయ్య, వెంకటేష్, నాగనాథ్ గుప్తా, నరసింహరావు, పువ్వుల ఈశ్వరరావు వీరందరూ కోరిన ఈ పాట వినండి.

సమయం 5:30. ఇప్పుడు వినండి జానపద సంగీతం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
4: దేశ్

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 8వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రయత్న కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతీలో మంటగా ఉండడం, అజీర్తి, మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు, వెక్కిళ్ళు రావడం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఎపిటమాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: பொபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
4: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
5: తెలియని యాప్ తో జాగ్రత్త.
6: ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

జానపద సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు వినండి సినీ రంజని. ముందుగా మీరు వింటున్న పాట కృష్ణావతారం చిత్రం నుంచి.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో క్యాట్రాక్ట్, చూపు తగ్గడం మొదలైన కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. మరో పాట వినండి, పులిబిడ్డ చిత్రం నుంచి.

సినీ రంజని విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి ప్రసారం అవుతాయి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. 18 సేవలతో కూడిన డయల్ 112 సేవలను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఈరోజు ప్రారంభించారు. హైదరాబాద్లో 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, 2వ బ్రిక్స్ ఆస్తుల రికవరీ నిపుణుల నెట్వర్క్ సమావేశాలు ముగిశాయి. రాష్ట్రంలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశమయ్యారు. తెలంగాణలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని భూపేందర్ యాదవ్కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పర్యావరణ అనుమతులు ఆలస్యం కావడం వల్ల పనులు నిలిచిపోయి వ్యయం భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వీటికి వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపునకు మహారాష్ట నొప్పించి అనుమతులు పెంచాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ పోలీసుల కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డయల్ 112 పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ప్రారంభించి పోస్టర్ను ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐడి చీఫ్ చారు సిన్హా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డయల్ 112 ద్వారా 18 సేవలు అందుబాటులోకి వస్తాయని డీజీపీ చెప్పారు. పోలీస్, అగ్నిమాపక, వైద్య సేవలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయన్నారు. అత్యవసర సమయాల్లో అండగా ఉండేందుకే ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్లో 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, 2వ బ్రిక్స్ ఆస్తుల రికవరీ నిపుణుల నెట్వర్క్ సమావేశాలు ముగిశాయి. కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిన్న ఈవేళ ఈ సమావేశాలు జరిగాయి. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానానికి భారత్ కట్టుబడిందని ఆ శాఖ కార్యదర్శి రచన షా స్పష్టం చేశారు. అవినీతి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను గుర్తించడం, అప్పగింత ప్రక్రియను సులభతరం చేయడం, అక్రమంగా తరలించిన ఆస్తుల రికవరీలో పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై బ్రిక్స్ దేశాలు చర్చించాయి. అవినీతి నిరోధక చర్యల్లో కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు చెప్పాయి. తెలంగాణలో చేపల పెంపకం, ఆక్వాకల్చర్ అభివృద్దికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2021 నుంచి ఇప్పటి వరకు 353 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలియజేశారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, హ్యాచరీలు, ఆధునిక ఆక్వాకల్చర్ వ్యవస్థలు, చేపల మార్కెట్లు, కోల్డ్ చైన్ సదుపాయాలతో పాటు హైదరాబాద్లో 47.3 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక హోల్సేల్ చేపల మార్కెట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. తెలంగాణలో 389 శిక్షణా కార్యక్రమాల ద్వారా 15,565 మంది చేపతల రైతులకు శిక్షణ అందించినట్లు చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అన్నసూయ సీతక్క అన్నారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతి వినతిని పరిశీలించి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్లో ఈ నెల 18వ తేదీన జరగనున్న జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శలు చేశారు. తెలంగాణకు చెందిన 7 కీలక ప్రాజెక్టుల అనుమతులను సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించడం సరైంది కాదని

0: తెలిపారు. సమ్మక్క సాగర్ కు సంబంధించిన అనుమతులు రద్దు చేయాలన్న ప్రతిపాదనను వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణకు 968 టీఎంసీల గోదావరి జలాల హక్కుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ నీటి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్ మాధాపూర్లోని జేసీసీలో ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఐప్లెక్స్ 2026 అంతర్జాతీయ ప్లాస్టిక్స్ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యకుడు నరేంద్ర బాల్డ్వా తెలిపారు. ఎఫ్టీసీసీఐలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది దేశంలోనే 3వ అతిపెద్ద, దక్షిణ భారతదేశంలోనే భారీ ప్రదర్శనగా నిలవనుందని చెప్పారు. భారత్తో పాటు తైవాన్, చైనాకు చెందిన 550కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని ఆయన చెప్పారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివాసీ పోరాట యోధుడు కుమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: నెలకు జీతం మీరు మీ ఇంటికి పంపించే అవకాశం ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఉంది. వారు 500,000 ఉద్యోగాలు ఉన్నాయి జర్మనీలో, ఇంకొక 100,000 ఉద్యోగాలు జపాన్ లో ఉన్నాయి. వీళ్ళందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి.
0: మహంకాళి బోనాలోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్లోని రాజేందర్ నగర్ గోల్కొండ జోన్ల పరిధిలో ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లోని బార్లు మూసివేస్తున్నట్లు పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చార్మినార్ జోన్ పరిధిలో 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 10 గంటల వరకు మూసివేత అమల్లో ఉంటుంది. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్లకు ఈ ఆదేశాలు వర్తించవు. ప్రయాణికుల రక్షణ చేయంగా ప్రతి డ్రైవర్ బాధ్యతగా విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా డీటీఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,
2: డ్రైవర్లు ఫ్రెషర్ ట్రైనింగ్ లో భాగంగా వీటికి అవగాహన నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా మరి వారికి రోడ్డు భద్రత పట్ల వాళ్ళకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. అలాగే సంస్థను కాపాడడం యొక్క వాళ్ళ ముఖ్య ధ్యేయంగా, అలాగే మరి డిఆర్ఎం గారు కూడా ప్రమాద బీమా వల్ల ఆర్టీసీ నష్టపోకూడదనే ఉద్దేశంతో వారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వారికి ఫ్రెషర్ ట్రైనింగ్ లెక్క ఇవ్వడం జరిగింది.
0: రాష్ట్రంలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో బ్రహ్మకుమారి సాధ్వర్యంలో కష్టకాలాల్లో మానసిక ఆరోగ్యంపై ప్రేరణాత్మక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 1,000 మంది ఆర్మీ, నేవీ, పారామిలిటరీ సిబ్బంది హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ, దేశ రక్షణలో ఉండే భద్రతా సిబ్బందికి ప్రశాంతమైన మనసు ఎంతో అవసరమని, బ్రహ్మకుమారి సంధిస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానం మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని ప్రశంసించారు. సైబర్ నేరాలపై అప్రమత్తతే ఆయుధమని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నీతికా పంద్ అన్నారు. కాగజ్ నగర్ లో నిర్వహించిన సైబర్ జాగృతి దివస్ సురక్షిత రంగ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పుట్టిననాటి నుంచే తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదగడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ చెప్పారు. తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ప్రతిపాదించిన మెగా లెదర్ పార్క్ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. లోక్సభలో 377 రూల్ కింద ఈ అంశాన్ని ఆమె ప్రస్తావించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట స్థాయి చేనేత అవార్డులకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 7 చేనేత కళాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 7వ తేదీన అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేస్తారు. విశేషాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, భూపేందర్ యాదవ్ తో సమావేశమై రాష్టానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. 18 సేవలతో కూడిన డయల్ 112 సేవలను రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ ఈరోజు ప్రారంభించారు. హైదరాబాద్ లో 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్, 2వ బ్రిక్స్ ఆస్తుల రికవరీ నిపుణుల నెట్వర్క్ సమావేశాలు ముగిశాయి. రాష్టంలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका निधिः झाः। आदौ मुख्याः वार्ताः। सप्तत्युत्तरत्रिशत संवैधानिक नियमस्य निरसनानन्तरं कश्मीर लद्दाखयोः प्रजानां भाग्यं पूर्णतया नवदिशाम् अवाप्तवत् इति प्रधानमन्त्रिणा प्रतिपादितम्। भारतीय रिजर्व बैंक संस्थया अस्मिन् वित्तीय वर्षे जीडीपी वृद्धिः 6.7% यावत् अनुमितः। उदितं च यत् देशस्य आर्थिक विकासः सुदृढयाचनया समर्थितः अस्ति। सर्वोच्च न्यायालयस्य स्पष्टीकरणं यत् युव प्रदर्शनकारिणाम् उपरि कार्याचरणावधौ अधिकारिभिः संयमः परिपालनीयः। रांची नगरे जेपीएससी जेएसएससी परीक्षासु कथित अनियमिततां अधिकृत्य छात्र प्रतिरोधः तीव्रतरो जातः। असम मेघालय राज्ययोः अद्य अतिवृष्टि परा रक्तवर्णीया संचेतना प्रख्यापिता। बैडमिंटन स्पर्धायां आसान नगरे कोरिया ओपन प्रतियोगितायाः महिला एकल वर्गस्य द्वितीय चक्रे भारतीय क्रीडिकाः प्रविष्टवत्यः। अथ वार्ताः विशदीकृत्य। प्रधानमंत्री नरेन्द्र मोदी न्यगादीत् यत् सप्तवर्षेभ्यः पूर्वं 70+300 अनुच्छेदः सहैव 35A इत्येतयोः निरसनेन जम्मू कश्मीर लद्दाख क्षेत्रयोः जनानां जीवने व्यापकं परिवर्तनं दृष्टम्। सामाजिक संचार पटलीय संदेशे श्रीमोदी प्राख्यात् यत् जम्मू कश्मीरस्य लद्दाखस्य च प्रगतये सर्वकारस्य संकल्पः पुनरावर्तितः। तेनोदीरितं यत् सर्वकारः एतत् दृढीकरिष्यति यत् विकसित भारतस्य निर्माणे सर्वे अपि स्वयोगदानं दातुम् अवसरान् लभेरन्। संसद परिसरे आकाशवाणी वार्ताहरैः सह सम्भाषमाणः जम्मू कश्मीरस्य भारतीय जनता पार्टी इति दलस्य अध्यक्षः सेठ पाल शर्मा 70+300 अनुच्छेदस्य निरसनं जम्मू कश्मीरस्य विकासदिशि ऐतिहासिकं चरणम् इति प्रतिपादितवान्। भारतीय रिजर्व बैंक इत्यनेन अस्मिन् वित्तवर्षे देशस्य सकल स्वदेशीयोत्पादस्य विकासमानाङ्कः 6.7% भविष्यति इति अनुमानितम्। संजय मल्होत्रा इत्यसौ अकथयत् यत् देशस्य आर्थिक विकासः निरन्तरं सुदृढयाचनया पुष्यते। सहैव भारतं विश्वस्य तीव्रतम वर्धमाना अर्थव्यवस्था वर्तते। सः 27 वित्तीय वर्षस्य कृते उपभोक्ता मूल्य सूचकांक आधारितां मुद्रास्फीतिं 5.1% अपचीय 5% यावत् संभावयति। अत्रावधेयं यत् मुद्रास्फीतेः वृद्धिः व्यापक याचनायाः स्थाने मुख्यतः खाद्य इंधन मूल्यैः प्रभाविता आसीत्। सर्वोच्च न्यायालयः अवोचत् यत् युव छात्र प्रदर्शनकारिणाम् उपरि कार्याचरणावधौ अधिकारिभिः संयमः परिपालनीयः। हिंसा निवारणाय हिंसाचारः विपज्ज्वालाम् इतोपि प्रज्वालयिष्यति इति सर्वोच्च न्यायालयस्य अभिमतम्। भारतस्य मुख्य न्यायाधीशस्य सूर्यकांत महोदयस्य अध्यक्षतायां पीठेन अद्य देहल्यां देशस्य अन्य भागेषु च सम्प्रति संजातायां हिंसायां सीजेपी दलस्य कथित भूमिकां सम्बद्ध्य याचिकायाः श्रवणवेलायां एषा टिप्पणी विहिता। लोकसभाया बैंक साक्ष्य विधेयकं 26+2000 पारितम्। अपराह्णे द्विवादने प्रथम स्थगनात् परं यदा सभा पुनः समवेता तदा केन्द्रीय वित्तमंत्री निर्मला सीतारामन इत्येषा इतं विधेयकं सदने उपस्थापितवती। अस्य विधेयकस्य उद्देश्यं बैंक पुस्तकानां साक्ष्य सम्बद्धं नियमं आधुनिक डिजिटल बैंकिंग व्यवस्थया सह अनुकूलयितुम् अस्ति। नीट प्रश्नपत्र गोप्यता भंगम अधिकृत्य विपक्षीनाम अविरत कोलाहलस्य मध्ये एव लोकसभाया चर्चया विनैव एतद् विधेयकं स्वीकृतम्। विधेयकस्यास्य अनुमोदनानन्तरं लोकसभा आदिनाय स्थगिता। इतः प्राग् भाषमाणः संसदीय कार्यमंत्री किरेन रिजिजुः सदनस्य कार्याचरणेषु निरन्तर बाधाः अवलोक्य चिन्तां प्राकटयत्। सः अवोचत् यत् कार्यपरामर्श समित्या विधेयकानां चर्चायै पर्याप्त समयः प्रकल्पितः, अथापि विपक्षिणः सहयोगं नैव कुर्वन्ति। संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तंत्रांशी अपि समुपलब्धो भविष्यति। रांची नगरस्य जयपाल सिंह मुंडा क्रीडांगणे जेपीएससी तथा जेएसएससी परीक्षासु कथित अनियमिततां अधिकृत्य छात्रैः क्रियमाणं विरोध प्रदर्शनं प्रतिदिनं इतोपि उग्रतां भजते। आंदोलनकारिणः छात्राः स्वयाचनानां पूर्त्यै आगामि प्रावृत्सत्रे झारखंड विधानसभायाः पूर्णतया अवरोधनस्य योजनां घोषितवन्तः। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य असम मेघालय राज्ययोः अतिवृष्टिपरा रक्तवर्णीय संचेतना प्रख्यापिता। अनेन सहैव अरुणाचल प्रदेश, बिहार, कोंकण, गोवा, मध्य महाराष्ट्र, उड़ीसा, उपहिमालयी पश्चिम बंगाल, सिक्किम, उत्तर प्रदेश, उत्तराखंड राज्येषु अद्य अतिवृष्टिमुद्दिश्य नारंगवर्णीया संचेतना प्रसारिता। अत्रांतरे दिल्ली, हरियाणा, चंडीगढ़, पंजाब, हिमाचल प्रदेश, जम्मू कश्मीर तथा लद्दाख क्षेत्रेषु आगामी दिनद्वयं यावत् अतिवृष्टि संभाव्यते। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य ब्रह्मपुर नगरस्य पार्श्वस्थे धवलेश्वर मंदिरे पूजार्चनाम् अकरोत्। अयं तस्याः ओडिशा राज्यस्य त्रिदिवसीय यात्रायाः अन्तिमः कार्यक्रमः आसीत्। इतः प्राग् सा गोपालपुरस्थे आर्मी एयर डिफेंस महाविद्यालये अपि अगच्छत्। तत्र सा महाविद्यालयस्य अधिकारिभिः सह अपि वार्तालापम् अकरोत्। कर्नाटक राज्यस्य यादगीर जनपदस्य सैदापुर समीपे केडिचूर बडीडाल औद्योगिक क्षेत्रे अद्य रासायनिक वाष्प स्रावेन त्रयः कार्यकर्तारः दिवंगताः। अनेन स्रावेन प्रभावितौ द्वौ कार्यकर्तारौ रायचूर नगरस्य चिकित्सालये उपचारार्थं प्रवेशितौ स्तः। यादगीर जनपदस्य उपायुक्तः राहुल तुकाराम पांडवे अवोचत् यत् औषध रसायन निर्माण संयंत्रे नलिकायाः सल्फर ऑक्साइड वाष्पस्य श्वासाकर्षणेन एषा दुर्घटना अभवत्। दक्षिण कोरिया देशस्य आसान नगरे आयोजितायाः कोरिया मास्टर्स बैडमिंटन प्रतियोगितायाः महिला एकल स्पर्धायाः द्वितीय चक्रे भारतीय क्रीडिकाः ईशा रानी बौरुआ, तन्वी शर्मा, श्रियांशी वालिशेट्टी च प्रविष्टवत्यः। द्वात्रिंशत्तमे चक्रे ईशारानी दक्षिण कोरियायाः ली सोही इत्येतां पराजितवती। तन्वी चीनदेशस्य आंची युआन इत्येतां पराभूय अग्रत्वं भजते। श्रियांशी च चीनी ताइपे देशस्य यू पो पाई इत्येतां पराभूय विजयत्वं अवाप्नोत्। अनेन सहैव महिला युगल स्पर्धायां सोनाली सिंहः रितिका ठाकुर इत्येतयोः युगलं दलं तथा मिश्रित युगल स्पर्धायां श्रुति मिश्रः ईशान भट्ट नागरयोः युगलं दलम् अपि द्वितीय चक्रं प्रविष्टवत्। प्रियाः श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकी इति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः FM गोल्ड प्रवाहिकातः रविवासरे मध्याह्ने सार्धैकवादनतः भविष्यति। भवन्तः यथाकालं श्रोतुं प्रभवन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు వినండి సమాచార దర్శిని. వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. అదనపు కలెక్టర్ వి భుజంగరావు గారు ఇలా తెలియజేస్తున్నారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ వి భుజంగరావు గారు స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నాడు అన్ని సంక్షేమ శాఖల ప్రభుత్వ విద్యా సంస్థల అధికారులు, నిర్వాహకులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష జరిపారు. ఇటీవల పలు హాస్టళ్లు, గురుకులాలను క్షేత్రస్థాయిలో సందర్శించిన సమయంలో నిర్వహణపరమైన లోపాలు తన దృష్టికి వచ్చాయని, తక్షణమే వాటిని సర్దుకోవాలని, సరిదిద్దుకొని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు డైట్ సమకూర్చాలని సూచించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు నాణ్యమైన తాజా కూరగాయలు, పండ్లు, మాంసాహారం సరఫరా చేసేలా నిశిత పర్యవేక్షణ జరపాలని, ఒకవేళ ఎవరైనా నాసిరకం వస్తువులు, చికెన్ మటన్ వంటివి సరఫరా చేస్తే వెంటనే షోకాస్ నోటీసును జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో అలసత్వం వహిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిబంధనలు పాటించాలని, కాంట్రాక్ట్ ఏజెన్సీని రద్దు చేసి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని హాస్టళ్లు, గురుకులాల నిర్వాహకులకు హితవు పలికారు. మండల ప్రత్యేక అధికారులు, ఆర్సీఓలు క్రమం తప్పకుండా విద్యా సంస్థలను సందర్శిస్తూ నిర్వహణా తీరును నిశితంగా పరిశీలించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఈఓ అశోక్, సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమాచారం నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైనది. సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు వినండి సినీ రంజని. ముందుగా ప్రేమలేఖ చిత్రం నుంచి.

వృద్ధులు అంటే మన ఇంట్లో పెద్ద మనుషులు, ఎదుటివారు వింటున్నారా లేదా గమనించకుండా ఇంటికొచ్చిన ప్రతి వారితో వారి ఆస్తులను గొప్పలను చెప్తూ ఉంటారు. ఎవరైనా సానుభూతి చూపిస్తే చాలు, ఇంటివారి బలహీనతలు, ఇంటి విషయాలు పొరుగువారికి వివరంగా చెబుతారు. అది తప్పని వారికి అనిపించదు, పైగా ఎవరైనా వారికి చెబితే కోపగించుకుంటారు. వయసుతో పాటు వారికి మతిమరుపు కూడా పెరుగుతుంది, అది వారు గుర్తించరు. వంట చేస్తూ బయటకు వచ్చి వేరొకరితో ముచ్చటిస్తుంటారు, గ్యాస్ విషయమే మర్చిపోతారు. వెళ్ళి చూస్తే అంతా మాడి మసై ఉంటుంది. గొప్ప కోసం, పేరు సంపాదించడం కోసం ఇంట్లోని విలువైన వస్తువులను కూడా ఒక్కోసారి దానమిస్తుంటారు. వారు మర్చిపోయి దానమిచ్చిన వస్తువునే మళ్ళీ మనం కొనవలసి వస్తే దానికి అధికంగా 4 రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ క్వాలిటీ కూడా దొరకదు. మరి ఇలా మీ ఇంట్లో కూడా జరుగుతుందా? దీనికి పరిష్కారం ఏంటి? ఈ పాట తర్వాత చూద్దాం. ఇప్పుడు వినబోతున్న పాట జీన్స్ చిత్రం నుంచి.

వృద్ధుల గురించి మాట్లాడుకున్నాం కదా, మనని ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటున్నాం కదా, మరి దానికి పరిష్కార మార్గం ఏంటి? మన కన్న పిల్లలతో పాటుగా ప్రేమించడమే మనం చేయగలిగింది. పిల్లలు తెలియక తప్పు చేస్తారు, మరి ఈ పెద్దలేమో కళ్ళు కనపడక చెవులు వినపడక మతిపరుపుతో తప్పు చేస్తున్నారు. నిజమే, అన్నీ కనబడతాయని వినబడతాయని వారు వాదిస్తారు. నిజానికి వారి బలహీనతలు వాళ్ళకి తెలియదు కదా. ఒకవేళ వారు అన్నీ తెలిసే కూడా తప్పు చేస్తుంటే ఏం చేయాలి? ఈ పాట తర్వాత ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమ పౌరాలు చిత్రం నుంచి.

ఈ పాటని పూర్తిగా వినిపించలేకపోతున్నాం. అనుకున్నట్టుగా వృద్ధులు అన్నీ తెలిసే చేస్తే మనం ఏమనుకోవాలంటే వారి తత్వం అంతే, వారు ఇతరుల నుంచి సానుభూతి కోరడం అలవాటైపోయింది, అందుకే మనం సర్దుకోవాలి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తోంది. వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి ప్రసారం అవుతాయి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొక్కజొన్న ధాన్యం నిల్వలో ముఖ్యంగా పురుగులు, శిలీంధ్రాలు, ఎలుకలు ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. పురుగుల వలన అధిక నష్టం వాటిల్లుతున్నట్టుగా అంచనా వేయడమైంది. సుమారు 2.4% పురుగుల వలన, 2.5% ఎలుకల వలన, 0.85% పక్షుల వలన, ఇంకా 0.68% అధిక తేమ వలన ధాన్యాన్ని నష్టపోతున్నారు. అన్ని ధాన్యపు పంటలలో కలిసి నష్టం సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కావున సరైన జాగ్రత్తలు నిల్వ సమయంలో తీసుకున్నట్లయితే నికరాదాయం పెరుగుతుందని మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న నిల్వలో ఆశించు కీటకాలలో ముక్కు పురుగు, వడ్ల చిలుక, తుట్టె పురుగు, నుసి పురుగు, కాప్రా బీటిల్, పిండి పురుగులు ముఖ్యమైనవి. ధాన్యాన్ని నష్టపరిచే విధానాన్ని బట్టి పురుగులను 2 రకాలుగా విభజిస్తారు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు, గింజ బయట ఉండే నష్టం కలిగించే పురుగులు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు గురించి, ఇవి లార్వా దశలో గింజల లోపల చేరి పోషక పదార్థాలను తినివేసి అక్కడ జీవిత దశలన్నీ పూర్తి చేసుకొని తల్లి పురుగు గింజలను రంధ్రము చేసుకొని బయటికి వస్తుంది. వీటిలో ముఖ్యమైనవి వడ్ల చిలుక, ముక్కు పురుగు మొదలగునవి. వడ్ల చిలుక, వీటి రెక్కల పురుగులు పొలంలోనే గింజలపై గురుడ్లు పెడతాయి. నిల్వ చేసినప్పుడు ఈ గురుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజకు చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళి నష్టపరుస్తాయి. ఇవి తమ జీవిత చక్రాన్ని నెల రోజుల్లో పూర్తి చేసుకుంటాయి. కాబట్టి సంవత్సరానికి 11 నుండి 12 తరాల పురుగులు గింజలను ఆశించి నష్టపరుస్తాయి. గోదాములలోని ఉపరితలంపై రెక్కల పురుగులు గాలిలో ఎగరడం చూసి వడ్ల చిలక ఆశించినట్లు గుర్తించవచ్చు. మొక్కజొన్నను నిల్వ చేసినప్పుడు ఈ పురుగు వలన ధాన్యం నుంచి 1.5 అడుగులోపల వరకు మాత్రమే నష్టం జరుగుతుంది. ఇక ముక్కు పురుగు గురించి, ఇవి 3 మిల్లీమీటర్లు పొడవుండి తల భాగం సన్నని ముక్కుగా బయటకు వచ్చి ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగులో ఉంటాయి. ఆడపురుగులు గింజలపై సన్నని రంధ్రాలు చేసి లోపలికి గురుడ్లు పెట్టి పైన జిగురు వంటి పదార్థంతో కప్పివేస్తాయి. అక్కడక్కడ ఒక్కొక్క ఆడపురుగు గింజకు 1 చొప్పున 150 నుండి 250 వరకు గురుడ్లను పెడుతుంది. ఈ గురుడ్ల నుంచి కాలు లేని మెత్తని పిల్ల పురుగులు వెలువడి గింజలోనే ఉండి అందులోని పదార్థాన్ని పూర్తిగా తిని పై పొరను మాత్రం మిగులుస్తాయి. తల్లి పురుగులు బయటకు వచ్చి 3-5 మాసాలు జీవించి మళ్ళీ మళ్ళీ మొక్కజొన్నకు నష్టం కలగజేస్తాయి. ఇక గింజ బయట నుంచి నష్టం కలిగించే పురుగులు, ఈ పురుగులు ధాన్యం బయట ఉండి మిగిలిపోయిన లేదా పగులు ఉన్న ధాన్యంపై ఆశించి తినివేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి తుట్టె పురుగు, నుసి పురుగు, పిండి పురుగులు. ఇక తుట్టె పురుగు గురించి ఈ విధంగా, ఈ పురుగు లార్వాలు ఎక్కువగా ముక్కలైన గింజలను, పిండిని ఆశించి నష్టపరుస్తాయి. లార్వాలు విడుదల చేసే చిలుకు దారాల వలన గింజలు పురుగు కోశస్థ దశ గుళ్ళు, అవి విసర్జించే మలమూత్రాలు అన్నీ కలిపి ముద్దగా తయారవుతాయి. లార్వాలు గింజలను తినడం వలన జరిగే నష్టం కన్నా ఈ విధంగా జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి రెక్కల పురుగులు ఒక్కొక్కటి 60 నుండి 160 గుడ్డను గింజల సంచుల గోదాముల గోడలపైన పెట్టి గింజను నష్టపరిచే లార్వాలను ఉత్పత్తి చేస్తాయి. ఇక నుసి పురుగు, నుసి పురుగు యొక్క లార్వాల కన్నా తల్లి పురుగులే ఎక్కువగా నష్టపరుస్తాయి. మొక్కజొన్న గింజలను తక్కువ తేమ శాతంతో నిల్వ ఉంచినప్పుడు కూడా ఈ పురుగు బలమైన దవడలు కలిగి ఉన్నందున గింజలకు ఎక్కువ నష్టం కలగజేయడమే కాకుండా గింజ లోపలకు గురుడ్లను చొప్పించగలదు. ముదురు కాఫీ రంగులో ఉన్న ఒక్కొక్క తల్లి రెక్కల పురుగు రోజుకు 10 చొప్పున దాదాపు 400 నుండి 500 గ్రుడ్ల వరకు పెడుతుంది. తల్లి పురుగులు చేసే నష్టం వలన గింజలు ముక్కలుగాను పిండిగాను తయారవుతాయి. ఈ నష్టపరిచిన గింజ ముక్కలు పిండిని లార్వాలు తిని తిరిగి తల్లి పురుగులు ఎదుగుతాయి. ఈ పురుగు ఆశించిన బస్తాల నుండి పిండి రాలడము గమనిస్తాము. ఇక పిండి పురుగు, ఈ పురుగు ధాన్యం కన్నా మొక్కజొన్న పిండిని ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఇది రోజుకు 2 నుండి 3 చొప్పున మొత్తం 300 నుండి 400 వరకు గ్రుడ్డను పెడుతుంది. పురుగులు పిండి లోపాల సొరంగాలు నిర్మిస్తూ ఒక విధమైన వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల పిండి పూర్తిగా దెబ్బతిని నాణ్యత కోల్పోతుంది. ఇక పురుగుల వలన కలిగే నష్టాలు ఈ విధంగా ఉంటాయని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. గింజ బరువు తగ్గిపోతుంది. పురుగు పట్టిన ధాన్యానికి శిలీంధ్రాలు ఆశించి ధాన్యం రంగు మారిపోతుంది. రుచి వాసన మారిపోయి ధాన్యం

తినడానికి పనికిరాదు. నాణ్యతతో పాటు మొలక శాతం తగ్గిపోతుంది, ప్రోటీన్లు పోషక విలువలు తగ్గిపోతాయి. నాణ్యత తగ్గుట వలన మార్కెట్లో ధర పలకదు. తర్వాత శాస్త్రవేత్తలు శిలీంధ్రాల వలన కలిగే నష్టాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ధాన్యం నిల్వలో తేమ శాతం ఎక్కువైతే శిలీంధ్రాలు ఆశించి గింజలన్నీ అట్టకట్టుకొని పోయి వేడెక్కిపోతాయి. బూజు తెగులు ఆశించిన విత్తనం మొలక శాతం తగ్గి నాణ్యత కోల్పోతాయి. నిల్వ ధాన్యాన్ని ఆశించే శిలీంధ్రాలలో ముఖ్యమైనవి ఆస్పెర్జిల్లస్, పెనిసిలియం. శిలీంధ్రాలు నిల్వ ధాన్యాన్ని రెండు విధాలుగా నష్టపరుస్తాయి. ఒకటి, ధాన్యాన్ని ఆశించి వేడి పుట్టి అట్టలు కట్టి నాణ్యత కోల్పోవడం. రెండవది, విషపూరితమైన ఫ్లోటాక్సిన్ లాంటి పదార్థాలను విడుదల చేయటం. దీని వలన మొలక శాతం దెబ్బతినడమే కాకుండా ధాన్యం బరువు పోషక విలువలు కోల్పోయి దుర్వాసన వేస్తూ నాణ్యత తగ్గుట వలన మార్కెట్ ధర పలకదు. అలాగే విషపూరిత ఫ్లోటాక్సిన్ వల్ల ఆహారం విసుతులేమై మనసులో పెంపుడు జంతువుల్లో రకరకాలైన వ్యాధులు కలగడానికి కారణమవుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. శిలీంధ్రాలు ఆశించడానికి గల కారణాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. నిల్వ ధాన్యంలో అధిక తేమ శాతం ఉండడం, నిల్వ ఉంచిన గదిలో అధిక ఉష్ణోగ్రత ఉండడం, పొలంలో తెగులు సోకిన ధాన్యాన్ని గ్రేడింగ్ చేయకుండా నిల్వ చేయటం, పురుగులు నల్లులు ధాన్యాన్ని ఆశించినప్పుడు. ఎలుకల వలన కలిగే నష్టాలు. ఎలుకల వలన 2.5% ధాన్యం నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చిట్టెలుక, నల్ల ఎలుక, గోధుమ రంగు ఎలుక, పందికొక్కు ముఖ్యమైనవి. గింజలను ఆశించే ఎలుకలు ఈ విధంగా ఉన్నాయి. ఎలుకల వలన నిల్వ ధాన్యానికి 3 రకాలుగా నష్టం కలుగుతుంది. ఎలుకలు ధాన్యాన్ని ఎక్కువ పరిమాణంలో తింటాయి. మలమూత్ర విసర్జన ద్వారా, వెంట్రుకలు రాల్చడం ద్వారా కలుషితం చేస్తాయి. నిల్వ చేసే గోడె సంచులను, గాజలను కొట్టివేస్తాయి. ఇక నిర్వహణ పద్ధతి ఈ విధంగా చేసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ధాన్యాన్ని నూర్చడానికి ఉపయోగించే పనిముట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. కోసిన తర్వాత ధాన్యంలో తేమ శాతం 20-24% వరకు ఉంటుంది. కావున ధాన్యంలో తేమ శాతం క్రమేపి 12 వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి. తీక్షణమైన ఎండలో నీరుగా గింజలను ఆరబెట్టకూడదు. కావున ధాన్యంలో తేమ శాతం క్రమేపి 12 వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి. తీక్షణమైన ఎండలో నేరుగా గింజలను ఆరబెట్టకూడదు. ధాన్యాన్ని శుభ్రపరిచి నిల్వ చేసుకోవాలి. ధాన్యాన్ని నిల్వ చేసే గదులు, గోదాములు శుభ్రం చేసుకుని పగుళ్ళు, ఎలుకలు, కన్నాలు ఉంటే వాటిని సిమెంట్తో పూడ్చుకోవాలి. క్రొత్త ధాన్యాన్ని పాత ధాన్యంతో కలపరాదు. గోదాము గోడలకు సున్నం వేయించుకుని మలాథియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ నీరు కలిపి ప్రతి 100 చదరపు మీటర్లకు 3 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వీలైనంత వరకు కొత్త సంచులు వాడాలి. ఒకవేళ పాత సంచులను డెల్టా మిత్తిని 1.5 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందు ద్రావణంలో 10 నిమిషాలు ముంచి నీడలో ఆరబెట్టాలి. గోదాములను ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. ఎలుకలు ప్రవేశించని విధంగా గోదాము నిర్మించుకోవచ్చు. పునాదిని 2-3 అడుగులు నేలపైకి నిర్మించి చుట్టూ సజ్జాను ఏర్పాటు చేసినచో ఎలుకలు ప్రవేశించలేవు. తగినంత గాలి వెలుతురు వచ్చే విధంగా కిటికీలను, వెంటిలేటర్లను అమర్చి జాలి బిగించుకోవాలి. నిల్వ ఉంచిన బస్తాలను గోదాము గోడలకు తగలకుండా కనీసం 1/2 మీటరు ఎడమ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వలన సంచులకు గాలి తగలడమే కాకుండా గోడల నుంచి తేమ, శిలీంధ్రాలు లాంటివి రాకుండా నివారించవచ్చు. అంతేకాకుండా మనసులు తిరగడానికి అనువుగా ఉండి పురుగుల తాకిడిపై నిఘా ఉంచవచ్చు. బస్తాలను నేరుగా నేల కారించకుండా బస్తా సైజు చెక్క పీటలను తయారు చేసుకుని వరుసగా గోదాములో పేర్చి వాటిపై ధాన్యం బస్తాలను పేర్చుకోవాలి. గోదాములలో బస్తాలను టార్పాలిన్లతో కప్పి ప్రతి టన్ను గింజకు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలు 3 పెట్టి 5 రోజులు ఊదర పెట్టడం వలన గింజ లోపల ఉన్న అన్ని దశలలోని పురుగులు నివారించుకోవచ్చు. ఎలుక కన్నాలలో కూడా ఈ బిళ్ళలను వేసి మూసినట్లయితే ఎలుకలను నివారించవచ్చు. అయితే ఒక ముఖ్య గమనిక ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇంటి అవసరాల కోసం తక్కువ మొత్తంలో గింజలను నిల్వ ఉంచుకునేటప్పుడు వేపాకు, యూకలిప్టస్ ఆకులు, పసకొమ్మలు మొదలైన వాటిని కలపడం వలన నిల్వలో ఆశించే పురుగులను నివారించుకోవచ్చు. ఫరాద్ ఆయుర్వేదపు బిళ్ళలను క్వింటాలకు 4 చొప్పున ఉంచి పిండి పురుగు, పెంకు పురుగు, తుట్టె పురుగు, నుసి పురుగు, ముక్కు పురుగును నివారించుకోవచ్చు. ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ గురించి మనకు తెలియజేశారు. రైతు సోదరులందరూ ఈ వివరాలు పాటించి ధాన్యాన్ని చక్కగా నిల్వ చేసి చక్కటి అమ్మకానికి తయారు చేసుకొని చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.

7:45 వికసిత్ భారత్, 8 గంటలకు అభిరుచి, 8:15 ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశాల సమీక్ష, 8:30 లలిత సంగీతం, 8:45 సమాచార సంధ్య, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి కార్యక్రమాలు, 10 గంటలకు మధుర గీతాలు, 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ప్రసార సమాప్తి ఉంటాయి. ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రామదాసు కీర్తనలు వినిపిస్తారు నిత్య సంతోషిణి. 6:40 సూక్తి సుధలో ఎస్ నాగరాజు శర్మ గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఉంటాయి. 7:15 ప్రభాతలహరి, 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరోసైక్రియాటిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ఉంటుంది. 8:00 వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ఉంటుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 సినీ రంజని, 9:00 హృదయ రాగాలు, 10:00 నుంచి 3:00 వరకు తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. తర్వాత 3:00 నుండి 5:00 వరకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రేపటి మా సాయంత్ర ప్రసారంలో 5:00 అభిరుచి, 5:30 లలిత సంగీతం, 5:45 సినీ రంజని, 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:30 సమాచార దర్శిని, 6:35 సినీ రంజని, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్, 8:00 అభిరుచి, 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష, 8:30 జానపద సంగీతము, 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 చట్టము మరియు న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయత కార్యక్రమం ఉంటుంది, 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఉంటాయి. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు పదే పదే అంతరాయాలు కలిగించడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 41 నిత్యావసర సరుకుల ధరలను ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా రోజు పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హోమం నిలుపు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మన దేశం పాకిస్తాన్కు చెప్పింది. 2026 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. చర్చ అనంతరం రాజ్యసభ ఈ బిల్లును లోక్సభకు తిప్పి పంపింది. సోమవారం నాడే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. 1956 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. భారత ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం 33 నుంచి 37కి పెంచనున్నారు. ఈ ఏడాది మే నెలలో రాష్టపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని ఈ సంఖ్య 38కి పెరుగుతుంది. రాజ్యసభలో చర్చకు సమాధానమిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, నరేంద్ర మోదీ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ నినాదంతో పనిచేస్తోందని చెప్పారు. దేశ ప్రజలు ప్రతి రంగంలోనూ సంస్కరణలు చూస్తున్నారని, ఈ చట్టం కూడా అటువంటి న్యాయ సంస్కరణలో భాగమేనని మేఘ్వాల్ చెప్పారు.
1: न्यायपालिका के बढ़ते कार्यभार, न्यायिक विषयों के बदलते प्रकृति व उभरते कॉन्स्टिट्यूशनल और लीगल इंटरप्रिटेशन के नए सवालों को ध्यान में रखकर माननीय सुप्रीम कोर्ट में न्यायाधीशों की संख्या बढ़ाना एक समय की मांग और समयानुकूल सुधार भी है, जिसमें संवैधानिक पीठों के अधिक गठन की आवश्यकता भी एक प्रमुख पहलू है.
0: సుప్రీం కోర్టులో సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరిచి అవసరానికి తగ్గినట్లుగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్యను క్రమం తప్పకుండా పెంచుతున్నామని ఆయన చెప్పారు. న్యాయ వ్యవస్థపై పెరుగుతున్న పనిభారం, మారుతున్న చట్టపరమైన అంశాల దృష్ట్యా న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం ప్రస్తుత తరుణంలో అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ సభ్యుడు వివేక్ తంఖా న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఆర్డినెన్స్ తేవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో 95,000 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యురాలు సంగీతా యాదవ్ ఈ బిల్లును చారిత్రాత్మకమైన దూరదృష్టి గల ముందడుగుగా అభివర్ణించారు. దశాబ్దానికి పైగా పెండింగ్లో ఉన్న కేసులను ప్రస్తావిస్తూ పౌరులకు సులభంగా సమర్థవంతమైన న్యాయం అందించేందుకు బిల్లు దోహదపడుతుందని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు డాక్టర్ మేనకా గురుస్వామి, డీఎంకే సభ్యుడు ఆర్ గిరిరాజన్, బీజూ జనతాదళ సభ్యుడు డాక్టర్ శాస్మిత్ మిత్రా, వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఎస్ నిరంజన్ రెడ్డి, అన్నాడీఎంకే సభ్యుడు ఐఎస్ ఇంబదురై, శివసేన సభ్యురాలు డాక్టర్ జ్యోతి ఎన్ వాఘమారి తదితరులు బిల్లుకు మద్దతు తెలిపారు. బిల్లును లోక్సభకు తిరిగి పంపిన తరువాత ప్రత్యేక ప్రస్తావన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పలువురు సభ్యులు ప్రజా సంక్షేమ సమస్యల గురించి ప్రస్తావించారు. అనంతరం రాజ్యసభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్దతులకు అనుగుణంగా బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026 ఆమోదించిన అనంతరం లోక్సభ కూడా రేపటికి వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైనప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించి సాక్ష్యాధారాల చట్టాన్ని ఆధునికీకరించడం, ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలు తీర్చడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం. ప్రతిపక్షాల ఆందోళన మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. సభలో ప్రతిపక్ష సభ్యులు నిరంతరం అంతరాయం కలిగిస్తుండడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన అంటూ, పార్లమెంట్ పనిచేయాలని ప్రతిపక్షాలు కోరుకోవడం కావాలని అంతరాయం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బిల్లులపై చర్చల కోసం తగిన సమయం కేటాయించినప్పటికీ ప్రతిపక్షాలు సహకరించలేదని, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సమాజ్వాదీ పార్టీలు శ్రీరాముడిని వ్యతిరేకించి అవమానించాయని, అయోధ్యలో రామాలయ నిర్మాణంపై నిరసన తెలిపాయని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీలు దేశానికి క్షమాపణ చెప్పాలని కూడా కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు సభ తిరిగి సమావేశమవుతుంది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో తెలియజేశారు. హానికరమైన కంటెంట్, సైబర్ బుల్లింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం వంటి ముప్పుల నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని రిజిజు చెప్పారు. 2023 డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం ద్వారా ఆన్లైన్ లో పిల్లల గోప్యతకు పటిష్టమైన రక్షణ కల్పించామని, పిల్లల వ్యక్తిగత డేటా సేకరించేందుకు తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేస్తుందని ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 579 ధరల పర్యవేక్షణ కేంద్రాల ద్వారా 41 రకాల ఆహార ధాన్యాలు వస్తువుల రోజువారీ ధరలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ లోక్సభలో తెలియజేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఆ పరిణామాలను అంచనా వేసి తగిన నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం 7 ఎంపవర్డ్ గ్రూప్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరాలు సాధించిన రికార్డు స్థాయి 3,765,00,000 టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి, ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలుండడం వల్ల పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కలిగించినప్పటికీ తృణధాన్యాలు పప్పు ధాన్యాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇంధన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ముప్పు వాటి లేకుండా వినియోగదారులను కాపాడేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ సహకారంతో న్యూఢిల్లీలో ఈ నెల 7వ తేదీ నుంచి ఇండియా మెడికల్ డివైసెస్ 2026 కాంక్లేవ్ 9వ సంచిక నిర్వహిస్తుంది. రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ సదస్సును ప్రారంభిస్తారు. 2 రోజు ఆత్మ నిర్భర్ మెట్టెక్, వికసిత్ భారత్ వైపు భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేయడం అనే అంశంపై రసాయనాలు ఎరువుల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ముఖ్య ఉపన్యాసం చేస్తారు. దేశంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ సంయుక్తంగా ఒక చర్య చేపట్టాయి. ప్రతి నియోజకవర్గంలో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానమిస్తూ కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం 515 నియోజకవర్గాలు పాస్పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం పరిధిలోకి వస్తున్నాయని ఆయన చెప్పారు. మిగిలిన లోక్సభ నియోజకవర్గాల్లో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు తగిన స్థలాన్ని గుర్తించడం, సివిల్ ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేయడం, ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ద్వారా సాంకేతిక సదుపాయాలు కల్పించడం వంటి పలు అంశాలపై ప్రక్రియ పూర్తవుతోందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుండి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై తిరుగులేని చర్యలు తీసుకోవాలని మన దేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. అలాగే చట్టవిరుద్దంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని కూడా స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యోమి ఇస్తషాల్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, జమ్మూ కశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. 2019 ఆగస్టు 5వ తేదీన చేసిన రాజ్యాంగపరమైన మార్పులు పూర్తిగా భారత్ అంతర్గత విషయమని, ఈ నిర్ణయాలు ఆ ప్రాంత ప్రజలకు అపూర్వమైన సామాజిక ఆర్థిక అభివృద్ధిని అందించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత పాకిస్తాన్కు లేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన తప్పుడు ప్రచారాలతో అంతర్జాతీయ దృష్టిని మరల్చాలని చూస్తోందని, తన మానవ హక్కుల రికార్డును, ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న తన నిజస్వరూపాన్ని దాచేందుకు కుతంత్రాలు పన్నుతోందని జైస్వాల్ వ్యాఖ్యానించారు. సౌత్ కొరియాలోని అస్సాంలో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మహిళల సింగిల్స్ లో 7 భారత ఆటగాళ్లు 2వ రౌండ్కు దూసుకెళ్లగా, పురుషుల సింగిల్స్ లో బరికిలోకి దిగిన 6 షట్లర్లు తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ లో మాజీ ప్రపంచ నెంబర్ 1 కిదాంబి శ్రీకాంత్, మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్, రాణక్ చహాన్, సునీత్ దయానంద్, తరుణ్ మణిపల్లి అందరూ తొలి రౌండ్లోనే పరాజయపాలయ్యారు. విశేషాలు మరొకసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు అంతరాయాలు కలిగించడంపై మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మారణ హోమం నిలిపిచేయాలని మన దేశం పాకిస్తాన్ కు స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.
3: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సీమ పందుల పెంపకం గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం అధ్యాపకులు డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారితో పరిచయం వింటారు. ముందుగా

0: వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 4 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 83 నుండి 85% మరియు మధ్యాహ్నం 56 నుండి 60% మధ్య ఉండవచ్చు. వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 14 నుండి 17 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్ము రకం పసుపు క్వింటాలు ఒక్కింటికి గరిష్ట ధర 21,703 రూపాయలు, కనిష్ట ధర 9,100 రూపాయలు, మోడల్ ధర 14,200 రూపాయలు. పసుపు గోళా రకం గరిష్ట ధర 16,200 రూపాయలు, కనిష్ట ధర 7,866 రూపాయలు, మోడల్ ధర 11,511 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 14,636 రూపాయలు, కనిష్ట ధర 8,516 రూపాయలు, మోడల్ ధర 12,000 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 12,146 రూపాయలు, మోడల్ ధర కనిష్ట ధరలు కూడా 12,146 రూపాయలుగా ఉన్నాయి. మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సీమ పందుల పెంపకం గురించి కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం అధ్యాపకులు డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారితో పరిచయం వింటారు. బడుగు బలహీన వర్గాల ఉపాధికి సీమ పందుల పెంపకం, ఈ అంశం గురించి ఈరోజు కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం అధ్యాపకులు డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి సీమ పందుల పెంపకం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి
0: డాక్టర్ గారు. ఆవులు గేదెలు పెంపకం చేసేవాళ్ళు, అలాగే గొర్రెలు మేకలు కోళ్లు, ఇలా ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి కదా, మరి పందుల పెంపకం యొక్క ప్రాధాన్యత అలాగే ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా?
1: తప్పకుండానండి. సుమారు 50,000 కంటే ఎక్కువ బలహీన వర్గాల కుటుంబాల వాళ్ళు ఈ పందుల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్నారండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మిగిలిన జీవరాశులు పశు సంపదతో పోల్చినప్పుడు ఈ పందుల పెంపకానికి ఒక ప్రత్యేకత ఉంది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా మాంసాహారం లోపాన్ని నివారించడంలో బ్రాయిలర్ కోళ్ల తర్వాత తగిన స్థానం అంటే ఈ పందులదనే చెప్పాలి. పందుల వ్యర్థ పదార్థాలు తీసుకొని మంచి పోషక విలువలు గల మాంసాన్నిగా మార్చడంలో ఈ జీవులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అతి తక్కువ కాలంలో అంటే 6 నుంచి 8 నెలల లోపు అధిక లాభాలను ఈ పందుల పెంపకం ద్వారా ఆయా పెంపకందారులు పొందడానికి అవకాశం ఉందన్నమాట. ప్రతి 3 నుంచి 5 కిలోల దాణాతో కిలో బరువు పెరుగుతూ తక్కువ వ్యవధిలోనే మాంసంగా మార్చే శక్తి వీటికుంది. పందుల పెంపకం బలహీన వర్గాలకి అందుబాటులో ఉండి తక్కువ పెట్టుబడితో ఆర్థిక లాభాలు త్వరగా చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. అదే మనం ఆవులు తీసుకున్నా గేదెలు తీసుకున్నా విపరీతమైన పెట్టుబడి పెట్టాలి, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, అనుక్షణం వాటినే కనిపెట్టుకుంటూ ఉండాలి. కానీ ఈ పందుల విషయంలో అలాంటి జాగ్రత్తలు లేదా ప్రమాదాలు రిస్కులు ఇవన్నీ తక్కువగా ఉంటాయన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా పందుల పెంపకాన్ని చాలా తేలికగా చేపట్టవచ్చు. డ్రెస్సింగ్ శాతం అంటే వధించిన తర్వాత అందులో వృధాగా పోయేది ఎంత, మనకు వచ్చే మాంసం ఎంత, దాన్ని డ్రెస్సింగ్ శాతం అంటారు. 65 నుంచి 80% వరకు మాంసం మనకి లభిస్తుంది. ఇది ఒక మంచి సంకేతం. పంది మాంసం, దీన్ని పోర్క్ అంటారు. ఈ పంది మాంసంలో అంటే పోర్క్లో కొవ్వు శాతం, నీటి శాతం తక్కువగా ఉంటుంది. ఇకపోతే పంది శరీరంలో ఒక్కొక్క భాగములో ఉన్న మాంసాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. పోర్క్ అనేది సాధారణ పేరు అయితే బ్యాకన్, హామ్, లార్డ్ ఇలాంటి ఉపోత్పత్తులు కూడా ఉన్నాయి. వీటికి మనకంటే ఇతర దేశాల్లో చాలా గిరాకీ ఉందన్నమాట. పందులు

0: అన్ని పెంపుడు జంతువుల కన్నా అత్యంత తెలివైన జీవి. ఇది చాలామందికి తెలియని విషయం అండి. గుర్రాలు ఎలాగైతే ఉన్నాయో, కుక్కలు ఎలాగ ఉన్నాయో, వాటిలాగే పందులు కూడా చాలా తెలివిగా ఆలోచించే స్వతంత్ర జీవులు అన్నమాట. వీటి పెంపకం వల్ల పంట భూములకు మంచి ఎరువు లభిస్తుంది. పందుల యొక్క చర్మం కాలిన గాయాలకు చికిత్సలో ఉపయోగిస్తారు. అలాగే కాకుండా డయాబెటిస్ చికిత్సలో ఇన్సులిన్ తయారు చేయాలనేది మనకు తెలుసు. ఆ ఇన్సులిన్ తయారు చేయడానికి కావలసిన హెపారిన్ను ఈ పందుల శరీర భాగాలతోనే తయారు చేస్తారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గుండె కవాటాలను తయారు చేయాలంటే, అంటే కృత్రిమంగా, దానికి కూడా ఈ పందుల యొక్క శరీర భాగాలను ఉపయోగిస్తారన్నమాట. ఇకపోతే వీటి యొక్క మలమూత్రాలు బయోగ్యాస్, బయోఫర్టిలైజర్ తయారీలో ఉపయోగిస్తారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే కొన్ని కొన్ని చోట్ల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు ఔత్సాహిక రైతులకు పందుల పెంపకానికి కావలసిన లోన్లు కూడా సమకూరుస్తున్నారన్నమాట.
1: మరి ఏ జాతి పందులను పెంచుకుంటే అనుకూలంగా ఉంటాయంటారు, వాటి వివరాలు చెప్తారా?
0: అలాగేనండి. పందుల జాతుల విషయానికి వస్తే కొన్ని దేశవాళి పంది జాతులు ఉన్నాయి, కొన్ని విదేశీ జాతి పంది జాతులు కూడా ఉన్నాయి. ముందుగా మనం మన ప్రాంతంలో, అంటే తెలుగు రాష్ట్రాల్లో కనిపించే దేశవాళి పంది జాతుల గురించి చూద్దాం. జీను జాతి, కటకం జాతి, వరంగల్ జాతి, ఇవి మన దేశవాళి జాతులు. ఇందులో జీను జాతి విషయానికి వస్తే ఇవి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. కటకం జాతి గుంటూరు, కృష్ణా జిల్లాలో ఎక్కువ. అంటే మిగిలిన ప్రాంతాల్లో ఉండవని కాదు, అక్కడ ఎక్కువగా ఉంటాయి. కావలసిన వాళ్ళు ఆయా ప్రాంతాల నుంచి తెచ్చుకొని మన ప్రాంతంలో కూడా వీటి పెంపకాన్ని చేపట్టవచ్చు. తెలంగాణ విషయంలోకి వస్తే వరంగల్ జాతి అనేది ఒకటి. ఆ జాతి పేరే వరంగల్ జాతి. ఈ వరంగల్ జాతి పందులు వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ మిగిలిన ప్రాంతాల్లో బాగా విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నవి మూడు దేశవాళి జాతులు. మనం పాడి ఆవుల విషయంలో స్థానికంగా లభించే ఆవులు మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా జెర్సీ అని, హోల్స్టైన్ ఫ్రీషియన్ అని, ఎలాగైతే ఎక్కువ పాల దిగుబడిని ఇచ్చే జాతుల్ని వాడుకుంటూ ఉంటామో, అలాగే పందుల విషయంలో కూడా త్వరగా బరువు పెరిగి ఎక్కువ లాభాలు ఇచ్చేటువంటి పంది జాతులను కూడా విదేశాల నుంచి తీసుకొచ్చి మన దగ్గర పెంపకం సాగించడం జరుగుతుంది. అలాంటి జాతుల గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇందులో మొదటిది యార్క్షైర్. ఈ జాతి పందులు తెల్లగా ఉండి చాలా పెద్దగా బలంగా ఉంటాయి. వీటిని గుర్తించడం ఎలాగంటే, ఈ జాతి పందుల యొక్క చెవులు నిటారుగా ఉంటాయన్నమాట. వీటిని మన రాష్ట్రంలో ఎక్కడైనా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మన రాష్ట్ర వాతావరణాన్ని తట్టుకొని వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఈ జాతి పందులు కూడా ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఆడపందులు ఈతకు 8 నుంచి 10 పిల్లలను ఇచ్చి రైతులకు మంచి లాభాన్ని చేకూరుస్తాయి. ఇంకా రెండవది, అంటే విదేశీ రకానికి చెందిన రెండవ పంది జాతి, దాని పేరు ల్యాండ్ రేస్ అంటారు. ఈ జాతికి చెందిన పందులు చాలా మృదువుగా, సున్నితంగా, తెల్లగా ఉంటాయి. చెవులు డొప్పల్లాగా వేలాడుతూ కళ్ళను కప్పేస్తాయన్నమాట. ఈ ఒక్క లక్షణంతో మనం అది ల్యాండ్ రేస్ పంది అని గుర్తించవచ్చు. శరీరం కూడా చాలా పొడవుగా ఉండి తొడలు గుండ్రంగా ఉంటాయి. ఒక్కొక్క ఈతకి 9 నుంచి 10 పిల్లల వరకు ఇస్తాయి. అంటే వీటికి సంతాన యోగ్యత అనేది చాలా ఎక్కువ అన్నమాట. మన రాష్ట్ర వాతావరణానికి, గ్రామాలకు ఇవి అంతగా అనుకూలం కాకపోయినప్పటికీ చాలా ప్రాంతాల్లో వీటిని కూడా ముచ్చటపడి పెంచడం జరుగుతుంది. ఇక మరోది హ్యాంప్షైర్. విదేశాలకు చెందిన ఈ హ్యాంప్షైర్ పంది, దీనిని గుర్తించడం ఎలా అంటే, ఇవి నల్లగా ఉండి ముందు జబ్బలపైన, ముందు కాళ్ళపైన తెల్లని మచ్చలు ఉంటాయి. యార్క్షైర్ పందుల్లో ఉండే లక్షణాలు ఈ జాతి పందుల్లో కూడా ఉంటాయి. ఒక్కొక్క ఈతకి ఇవి 8 నుంచి 10 పిల్లలను ఇస్తాయి. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇతర జాతులతో సంకరం చేయడానికి దీనికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి.
1: పందుల్లో జాతుల గురించి చాలా బాగా వివరించారు డాక్టర్ గారు. మరి కొత్తగా పందులను కొనుగోలు చేయాలి అనుకునే వారు వాటి ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
0: ఆ విషయం గురించి చూద్దామండి. ఎలా అయితే మనుషుల్లో వివాహం చేసుకునే ముందు పెళ్లి చూపులకు వెళ్ళి అన్ని లక్షణాలు బాగా ఉన్నప్పుడే ఎలాగైతే ఎంపిక చేసుకుంటారో, అలాగే పశుజాతులు కానీ మేకలు గొర్రెలు కానీ చివరికి పందులైనా కూడా తగిన ఆదర్శవంతమైన లక్షణాలు ఉంటేనే ఎన్నిక చేసుకోవాలన్నమాట. అప్పుడే వ్యాపారం అనేది లాభసాటిగా జరుగుతుంది. మరి పందుల విషయంలో ఏమేమి చూసి మనం వాటిని ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మంచి జాతి లక్షణాలు గల పందులను వాటి పూర్వ చరిత్ర ఆధారంగా, అంటే వాటి తల్లిదండ్రుల చరిత్ర, వాటి పిల్లల సంఖ్య, ఒక్కొక్క ఈతలో ఎన్ని ఇచ్చేవి, పుట్టినప్పుడు ఎంత బరువు ఉండేవి, పెద్దవైన తర్వాత ఎంత బరువు వరకు పెరిగేవి, తీసుకున్న ఆహారాన్ని మాంసంగా మార్చుకునే శక్తి ఎంతవరకు ఉంది, ఇలాంటి లక్షణాలన్నింటిని చూసి పందులను ఎంపిక చేసుకోవాలి. శరీర భాగాలు దృఢంగా ఉండి ముందు భాగం మాత్రం సన్నగా ఉండి వెనుక భాగం లావుగా ఉండాలి. మెడ చిన్నదిగా ఉండి తొడలు నిండుగా మాంసంతో నిండి ఉండాలి. ప్రక్కలు అంటే డొక్కలు లోతుగా ఉండి కాళ్ళు సన్నంగా దృఢంగా ఉండాలి. ఆడపందులకు సమానమైన దూరంలో 12 నుంచి 14 చనుకట్లు కలిగి ఉండాలి. ఇటువంటివి పుట్టిన పిల్లలకు పాలను ఇవ్వగలిగే శక్తి ఎక్కువ కలిగి ఉంటాయన్నమాట. గర్భస్రావం కలిగిన చరిత్ర ఉంటే అలాంటి వాటిని ఎంపిక చేసుకోకూడదు, ముఖ్యంగా ఆడపందుల విషయంలో. వ్యాధులు సోకిన మందలు కనుక ఏమైనా ఉంటే అలాంటి మందల నుంచి కూడా పందులను మనం ఎంపిక చేసుకోకూడదు. సంతానోత్పత్తికి తొలిచూలు ఆడపందులను ఎంపిక చేసుకోవడం మంచిది. ఎందుకోసమంటే వాటి యొక్క జీవితకాలాన్ని మొత్తాన్ని ఈ కొనుక్కున్న వ్యాపారదారుడు అనుభవించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే బరువును బట్టి, అంటే సుమారు 90 కిలోల బరువు తూగే పందులను మాత్రమే కొనాలి. పందులను కొనుగోలు చేసేటప్పుడు వ్యాధులు లేని మంద నుంచి కొనుగోలు చేసుకుంటే మరింత శ్రేయస్కరంగా ఉంటుంది. కొత్తగా కొనుగోలు చేసిన పందులను 3 నుండి 4 వారాల వరకు పాత మందలో కలపకుండా కొన్ని రోజులు వాటిని బయటే పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.
1: డాక్టర్ గారు, మరి సీమ పందులకు దాణా ఇవ్వటంలో ఎలాంటి మెళకువలు అనుసరించాలంటారు?
0: దాణా ఇవ్వడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే మనం పేరుకి పందులు పెంపకం అంటున్నాం, కానీ అందులో మగవి ఉంటాయి, ఆడవి ఉంటాయి, చూడి పందులు ఉంటాయి, పాలిచ్చే ఉంటాయి, వట్టిపోయే ఉంటాయి, తల్లి నుంచి అప్పుడే వేరు చేసిన పిల్లలు కూడా ఉంటాయి. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు వాటికిచ్చే ఆహారం కూడా అన్ని రకాలుగానే ఉండాలి. అన్నిటికీ ఒకే రకమైన ఆహారాన్ని ఇవ్వడం వల్ల రైతు నష్టపోతాడు. మరి ఏ విభాగానికి ఏ రకంగా మనం దాణా ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. మామూలుగా అయితే రోజుకి 2 సార్లు, అంటే ఉదయం సాయంత్రం, పందుల యొక్క వయస్సు ఆధారంగా మిశ్రమ దాణా అనేది ఇవ్వాలి మనం వట్టిపోయిన పందులకు. ముందు వట్టిపోయిన పందులు అంటే ఏంటో చూద్దాం. ఒక ఈత ఈనిన తర్వాత కొంతకాలం పాలిచ్చి ఆ తర్వాత అవి పాలకు కానీ లేదా ఈనడానికి కానీ యోగ్యత లేకుండా ఉంటాయి. అలా దేనికి యోగ్యత లేకుండా ఉన్న ఆ సమయంలో ఉన్న ఆడపందులను వట్టిపోయిన పందులు అంటారు. ఇలాంటి వట్టిపోయిన పందులకి, మగపందులకి రోజుకి 2 కిలోల మిశ్రమ దాణ ఇస్తే సరిపోతుంది. వాటిని మరీ ఎక్కువగా మేపకూడదు. ఎక్కువగా మేపామనుకోండి కొవ్వు పడుతుంది, మాంసం తగ్గిపోతుంది, నష్టాలు వస్తాయన్నమాట. చూడి పందుల విషయానికి వచ్చినప్పుడు 2.5 నెలల వరకు రోజుకు 2 కిలోల దాణా ఇవ్వాల్సి ఉంటుంది. 2.5 నెలల నుంచి 3 నెలల 3 వారాల వరకు 3 కిలోల దాణా ఇవ్వాలి. ఈనడానికి 2 రోజుల ముందు నుండి త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు అంటే దుంపలు అలాంటివి ఇవ్వాలన్నమాట. మేతను పెంచడం కానీ తగ్గించడం కానీ అకస్మాత్తుగా చేయకుండా క్రమక్రమంగా ఆ మార్పులు అనేవి మేతలో చేయాలి. మరి పాలిచ్చే తల్లి పందులు ఉంటాయి కదా, వాటికిచ్చే ఆహారం గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఈనిన రోజు కాచి చల్లార్చిన నీళ్ళు ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత 2 లేక 3 రోజుల వరకు చాలా తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు, అంటే వేడి నీటిలో గోధుమ, తౌడు, జావ, దుంపలు ఇలాంటివి వేసి ఇవ్వాలన్నమాట. ఈనిన 3వ రోజు నుంచి క్రమంగా మిశ్రమ దాణా అలవాటు చేయొచ్చు. తల్లి పందికి ఇచ్చే 3 కిలోలు కాకుండా ఒక్కొక్క పిల్లకు 250 గ్రాముల చొప్పున అదనంగా తల్లి పందికి ఇవ్వాలి. పాడి పందికి రోజుకు 2 సార్లు కాకుండా 3 సార్లు కూడా దాణా ఇస్తే మంచిదే. ఇంకా తల్లి నుంచి విడగొట్టిన పిల్లలు. ఒక్కొక్క దానికి వయసుని బట్టి ఇప్పుడు నేను చెప్తున్న విధంగా మనం దాణాన్ని ఇవ్వవచ్చు. 1 నుంచి 2 నెలల వయసు వరకు ఉన్న పిల్లలకి 250 గ్రాముల నుంచి 500 గ్రాములు మిశ్రమ దాణ ఇవ్వాలి. 2 నుంచి 3 నెలల వరకు 750 గ్రాములు, 3 నుంచి 4 నెలల వరకు 1 కిలో చొప్పున మనం మిశ్రమ దాణ ఇవ్వాలి. అంతకంటే వయసు పెరిగిన తర్వాత 4 నుంచి 5 నెలల వరకు అయితే 1.5 కిలోలు, 5 నుంచి 6 నెలల వరకు 2 కిలోలు, 6 నెలలు పైబడిన వాటికి 2.5 కిలోలు అవసరం.
1: డాక్టర్ గారు, పందులకి దాణా ఇవ్వటంలో ఎలాంటి మెళకువలు పాటించాలి చక్కగా వివరించారు. మరి పందుల పునరుత్పత్తి గురించి వాటి పెంపకందారులు ఏ విషయాల్లో అవగాహన కలిగి ఉండాలి, ఆ విషయాలు వివరిస్తారా?
0: తప్పకుండానండి. ఆడపంది 8 నుంచి 10 నెలల వయసుకి యుక్త వయసుకు రావాలి. అలా వచ్చిన తర్వాతే మగపందితో కలపాలన్నమాట. అలా కలపడానికి దానికి ఉండాల్సిన అర్హత 70 కిలోల బరువు ఉండటం. దేశవాళీ పందులు 1 సంవత్సరంలో 40 కిలోల బరువు వచ్చిన తర్వాత పునరుత్పత్తికి వాడవచ్చు. కానీ సంకరజాతి అయితే 70 కిలోల వరకు ఆగవలసి ఉంటుంది. సరే, బరువు విషయం తెలిసింది. మరి ఇప్పుడు కట్టించవలసిన సమయం వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? పశువుల్లాగానే, గొర్రెలు మేకలలాగానే పందుల్లో కూడా ఎదా అనేది ఉంటుంది. ఆడపందిలో మనం ఎదను గుర్తించి అలాంటి సమయంలోనే జత కలపడం అనేది చేయాలి. మరి పందులో ఎద లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్తాను. ఈ ఎదకొచ్చిన ఆడపందులు ఇతర పందులపైన ఎక్కడానికి ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ ఇతర పందులు వీటిపైన ఎక్కడానికి ప్రయత్నం చేస్తే కదలకుండా సహకరిస్తాయి. మానం ఉబ్బి ఎరుపు రంగు కలిగి ఉంటుంది. ములుగులపై చేతితో నొక్కితే కదులుతూ ఉంటాయి. ఆకలి బాగా మందగిస్తాయి. అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అలాంటి ఆడపందులన్నీ ఎదలో ఉన్నాయి అని మనం గుర్తించి వాటిని దాటించే ప్రయత్నం చేయాలన్నమాట. ఆడపందిని చూడి కట్టించడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. ఎద సమయం 48 నుంచి 72 గంటలు. అంటే ఆడపంది ఒకసారి ఎదకు వచ్చిన తర్వాత ఆ పరిస్థితుల్లో 2 రోజుల నుంచి 3 రోజుల వరకు ఉంటాయి. ఈ మొత్తం సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు దాటించడం వల్ల గర్భధారణ అనేది జరగదు. గర్భధారణ జరగాలి అంటే ఈ 3 రోజుల్లో కొంత సమయమే అనుకూలంగా ఉంటుంది. ఆ కొంత సమయం ఏదంటే ఎదకు వచ్చిన 24 గంటల తర్వాత. ఎదకొచ్చిన 24 గంటల తర్వాత మగపంది దగ్గరికి ఆ ఆడపందిని తీసుకెళ్తే అప్పుడు అది దాటడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గర్భధారణ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏమాత్రం అనుకూలంగా ఉన్నా మర్నాడు ఉదయం మరోసారి దాటించడం శ్రేయస్కరం. అయితే ఒకరోజులో ఒక్కసారి మాత్రమే దాటించాలి. ఆడపందిని మగపందితో కలిపి అక్కడే ఉంచకూడదు. అవసరమైనప్పుడు తీసుకొచ్చి దాటించి మళ్ళీ వేరే షెడ్లో ఉంచాలి. ఆడపంది కట్టకపోతే మళ్ళీ అది 21 రోజుల్లో ఎదకొస్తుంది. 21 రోజులకు ఎదకొచ్చిందా లేదా అనేది వాటి పెంపకందారులు గమనిస్తూ ఉండాలన్నమాట. 2 సార్లు కంటే ఎక్కువ సార్లు ఎదకొచ్చి కట్టు నిలవకుండా ఉంటే అలాంటి పందులు వ్యాపారానికి అనుకూలంగా ఉండవు. వాటిని అమ్ముకోవడం మంచిది. ఆడపంది కట్టకపోతే అది మళ్ళీ 21 రోజుల్లో ఎదకొస్తుంది. 2 సార్లు కంటే ఎక్కువ సార్లు కట్టించినా కట్టు నిలవకపోతే అలాంటి ఆడపందులు వ్యాపారానికి అనుకూలంగా ఉండవు. వాటిని అమ్మివేయడం అనేది మంచిది.
1: డాక్టర్ గారు, పందులు చూడి కట్టించడం గురించి చాలా విషయాలు తెలియజేశారు. మరి చూడి పందుల పోషణ ఈనే సమయంలో, ఈనిన తర్వాత ఎలాంటి అప్రమత్తత అవసరం అంటారు?
0: తప్పకుండా చెప్తానండి. పందుల్లో చూడి కాలము 115 రోజులు. దీన్ని తేలిగ్గా గుర్తుపెట్టుకోవాలంటే 3 నెలల 3 వారాల 3 రోజులన్నమాట. 10 నుంచి 15 రోజుల్లో పంది ఈనే సమయంలో మిగిలిన పందుల నుంచి వేరు చేసి శుభ్రంగా కడిగి ఈనడం కోసమే ఉద్దేశించిన గదిలోకి దానిని మార్చాలి. మార్చడానికి ముందు ఆ గదిని బాగా శుభ్రం చేయాలి. శుభ్రం చేయలేదనుకోండి, అక్కడైనా క్రిమికీటకాలు, వ్యాధికారకాలైనవి, జీవులు ఉంటే ఈ పందిగా వ్యాపించడం ద్వారా అబార్షన్ అవడానికి అవకాశం ఉంటుంది. మూడో నెల చూడి వచ్చిన దగ్గర నుంచి ఈనే ముందు 3 రోజుల వరకు చూడి పందికి ఆహారం 2 కిలోల నుంచి 3 కిలోల వరకు ఎక్కువ ఇవ్వాలి. ఆ టైంలో వాటికి ఆకలి ఎక్కువగా ఉంటుంది, శారీరక అవసరాలు కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. దానిని తీర్చడం కోసం మనం ఈ అదనపు ఆహారం అనేది ఇవ్వాలి. ఈనడానికి 3 రోజుల ముందు నుంచి తేలికగా జీర్ణమయ్యే రుచికరమైన ఆహారాన్ని ఇవ్వాలి. గడ్డిని పక్కగా వేయాలి, అంటే నేలపైన శరీరం ఒరుసుకుపోకుండా మెత్తగా ఒక పరుపులాగా ఉండేటట్లు గడ్డిని పరచాలన్నమాట. దీనివలన మలినం కావడం కూడా నివారించుకోవచ్చు. నిండు చూలు పందులకు ఇరుకుదారులు గుండా పంపించకూడదు. అలా గోడలకి వాటి కడుపు భాగాలు తగిలినప్పుడు అబార్షన్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. మగపందితో కూడా నిరంతరం ఉంచకూడదు. బురద గుంటల్లో దొరలే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంది ఈనిన రోజు ఆహారం తీసుకోకుండా నొప్పులు పడటం, పక్క సరి చేసుకోవటం, పళ్ళు నూరడం, పాలు చేపడం, కాలితో నేలను రాయటం, ములుగు దించటం ఇలాంటి లక్షణాలన్నీ ప్రదర్శిస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు ప్రదర్శించిందో ఆ రోజు పంది ఈనబోతుంది అని రైతు అర్థం చేసుకోవాలన్నమాట. ఈనేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. శిక్షణ పొందిన వ్యక్తి ఈ సమయంలో పంది దగ్గరే ఉండి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి ఆ జాగ్రత్తలు? ఇంతకుముందే మనం చెప్తున్నట్టుగా గడ్డితో మెత్తని పక్క ఏర్పాటు చేయాలి. పిల్లలను పుట్టిన వెంటనే శుభ్రమైన గుడ్డతో తుడవాలి. బొడ్డును కత్తిరించి టింక్చర్ అయోడిన్ దానిపైన అద్దాలి. పిల్లలు పాలు తాగడానికి వీలుగా తల్లి పొదుగు దగ్గరికి వదిలి పాలు తాగేటట్లు సహకరించాలి. తల్లి పాలివ్వడానికి ఎప్పుడైతే నేలపైన పడుకుంటుందో లేదా అటు ఇటు దొరులుతుందో అలాంటప్పుడు పిల్లలు కనుక తల్లి కింద పడితే చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండడానికి పందుల షెడ్లో రెయిల్ గార్డ్ అనే ఒక నిర్మాణం ఉంటుంది. సో ఈ రెయిల్ గార్డ్ తల్లి కింద పడి పిల్లలు చనిపోకుండా కాపాడుతుందన్నమాట. పక్కకు ఉపయోగించే గడ్డి, మాయ, చనిపోయి పుట్టిన పిల్లలను తీసివేసి గదిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి శుభ్రమైన పక్కను మళ్ళీ మళ్ళీ ఏర్పాటు చేస్తూ ఉండాలి. ఈనిన తర్వాత ఏం జాగ్రత్తలో ఇప్పుడు చూద్దాం. ఈనిన వెంటనే పిల్లలకు గల పదును కలిగిన పండ్లను కత్తిరించి వేయాలి. పంది పిల్లలు పుట్టిన వెంటనే వాటి పళ్ళు అంటే దంతాలు పదునుగా సూదుల్లా ఉంటాయి. సో దీనివల్ల అవి తల్లి దగ్గర పాలు తాగేప్పుడు ఆ పొదుగు చనుకట్లకు గుచ్చుకొని రక్తస్రావాలు అవుతాయి. ఆ బాధతో తల్లి పాలు ఇవ్వదన్నమాట. అందుకోసం ఏం చేయాలి? మనం వాటి పళ్ళను అరగదీయడానికి వీలుగా కొన్ని పరికరాలు ఉంటాయి, వాటితో ఆ షార్ప్నెస్ పోయేటట్లు చూడాలి. దీనివల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. తల్లికి గాయాలు అవడమే కాకుండా ఈ పిల్లలు కూడా ఒకదాన్ని ఒకటి కరుచుకొని పోట్లాడుకుంటాయి. అలాంటప్పుడు కళ్ళు పోవడం, ముఖం మీద పుళ్ళు ఏర్పడటం ఇలాంటివన్నీ జరగకుండా కూడా నివారించుకోవచ్చు. తల్లికి తరచుగా జ్వరం చూస్తూ ఉండాలి. జ్వరం ఉంటే వెంటనే యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ని ఇప్పించడం ప్రారంభించాలి. ఈనిన రోజున, ఆ తర్వాత రోజున త్వరగా జీర్ణమయ్యే దాణ అంటే తవుడు వేడి నీటిలో కలిపి ఇవ్వాలి. ఆ తర్వాత ఎన్ని పిల్లలు పుట్టాయో దానిని బట్టి మిశ్రమ దాణ పెట్టాలి. తల్లి పంది పిల్లలపైన పడటం వలన చాలా పిల్లలు చనిపోతాయని ఇంతకుముందే చెప్పాం. కాబట్టి మొదటి 4-5 రోజుల వరకు ఒక వ్యక్తి వీలైనంత ఎక్కువ సమయం తల్లి పిల్లలను కనిపెట్టుకొని అవి వేరువేరుగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ సమయంలో ఎలాంటి అశ్రద్ధ చూపించకూడదు. చూపించినట్లయితే పుట్టిన సంతానం నశించిపోవడానికి వీలవుతుందన్నమాట. పారుకునే వ్యాధి రాకుండా పిల్లలకు పుట్టినరోజున, 3వ రోజున, 5వ రోజున నీటిలో యాంటీబయాటిక్ మందు కలిపి త్రాగించాలి. పుట్టిన తర్వాత 4వ రోజున పిల్లల్లో ఇనుము ధాతువు లోపాన్ని నివారించడానికి ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్ ఇవ్వలేని వాళ్ళు మరో పని కూడా చేయొచ్చు. ఇనుప ధాతువుని అందించే కొన్ని ఆయింట్మెంట్ లాంటివి ఉంటాయి. వీటిని తల్లి చనుకట్లకు పూయడం ద్వారా అవి పాలు తాగడానికి వెళ్ళినప్పుడు పాలతో పాటు ఆ ఇనుప ధాతువు కూడా పిల్లల శరీరానికి అందే ఏర్పాటు జరుగుతుంది. 14 రోజులు దాటిన తర్వాత పిల్లలకిచ్చే దాణ పిల్లలకు అందుబాటులో ఉండే ఏర్పాటు చేయాలి. 6 వారాల వయసు వచ్చిన వెంటనే మగపిల్లలకు విత్తులు తీసి అంటే క్యాస్ట్రేషన్ చేయాలి. ఈ క్యాస్ట్రేషన్ ఎందుకు చేస్తామంటే వాటి మూత్రంలో విపరీతమైన తట్టుకోలేని ఒక దుర్వాసన ఉంటుంది. ఆ దుర్వాసన పోవడానికి ఈ క్యాస్ట్రేషన్ లేదా విత్తులు కొట్టడం అనేది సహకరిస్తుంది. అంతకంటే ఆర్థికపరమైన ప్రయోజనం ఏంటంటే క్యాస్ట్రేషన్ చేసిన తర్వాత పందులు ఒక్కసారిగా బరువు పెరగడం జరుగుతుంది. ఏ జీవరాశినైనా పెంచేప్పుడు లాభాలు రావాలంటే పెరగాల్సిందే బరువు. ఆ బరువు పెరగడానికి ఈ క్యాస్ట్రేషన్ సహకరిస్తుంది కాబట్టి తప్పనిసరిగా డాక్టర్ గారి సూచనల మేరకు ఏ వయసులో క్యాస్ట్రేషన్ చేయాలో అప్పుడు వాటిని చేయించాలి. 56 రోజులు నిండిన వెంటనే పిల్లలను తల్లి నుంచి వేరు చేసి నులి పురుగులు పట్టకుండా వాటికి మందులు వేసి చెవులపైన గుర్తింపు చిహ్నాలు కూడా వేసుకోవాలన్నమాట. ఈ రకంగా మనం పుట్టిన పిల్లలను తల్లిని కాపాడుకోవడానికి వీలవుతుంది.
1: సీమ పందుల పెంపకం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు రైతు సోదరుల తరఫున, అలాగే ఆకాశవాణి తరఫున. మీకు ధన్యవాదాలండి డాక్టర్ కోటేశ్వరరావు గారు.
0: ధన్యవాదాలండి.
1: ఇంతవరకు మీరు సీమ పందుల పెంపకం గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం అధ్యాపకులు డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

అటు కట్టుర బండి జోడెడ్లా బండీ.

ఫలాలు వ్యవసాయాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి వికసిత్ భారత్.

0: 7:45 ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన కేంద్ర జలవనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ ఈ అంశం గురించి భూగర్భ శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం.
1: కేంద్ర జల వనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ గురించి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం విందాం.
2: క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్. వర్షపు నీరు ఇంకుడు గుంతల ద్వారానే మనం చేయకపోతే రేపు ప్రొద్దున భవిష్యత్తులో మనకు ఎటువంటి ఆధారం లేకుండా మనము జీవన వృద్ధి సాగించాలన్నది నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వము మనకు ప్రతి సంవత్సరము ఒక నినాదంతో మన ముందుకు తీసుకొని వస్తూ ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకుంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్. ఎక్కడ పడిన వర్షము అక్కడనే భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చాలా ప్రయత్నాలు చేస్తున్నది. భవిష్యత్తులో మనకు వర్షపు నీరు లేకుండా మనము భూగర్భ జలాల మీదనే ఆధారపడాలనంటే వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింప చేయకుండా భూగర్భ జలాలను మనకు వెలికి తీయడం అనేది చాలా ఇబ్బందికరంగా రానురాను భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి శూన్యమయ్యే పరిస్థితులు వస్తున్నవి. దీనిని మనము దృష్టిలో ఉంచుకొని మనము ఈ యొక్క సందర్భంలో మనము వర్షపు నీటిని మనము ఎంతవరకు భూగర్భంలోకి ఇంకింప చేయాలి అన్న ఒక్క మాట ద్వారా మనము మన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్దాం. భవిష్యత్తులో దానివల్ల మనకు లాభం ఎంత, భవిష్యత్తులో మనం ఎటువంటి నవ నిర్మాణాన్ని మనం నిర్మించుకోగలమన్న దాంట్లో మనకు ఆధారపడి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా నేను మీ ముందు ప్రస్తావన చేస్తున్నాను, మనకు పడిన వర్షపాతం ఎంత, ఆ వర్షపాతము భూగర్భంలోకి మనం ఎంత శాతం వెళ్తున్నది, మనం ఎంత వాడుకుంటున్నాం అన్నది మూడు భాగాలుగా విభజిస్తే పడిన వర్షపాతము మనకు మన రాష్ట్రములో తెలంగాణ రాష్ట్రంలో రమారమి మనకు 900 నుండి 1000 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతము మనకు నమోదవుతూ ఉంది ప్రతి సంవత్సరము. అదృష్టం వలన మనకు గత 3-4 సంవత్సరాలలో ఎక్సెస్ రెయిన్ మినిమము 10 నుండి 15% ఎక్సెస్గా మనము పొందుకుంటూ అనుభవిస్తూ ఉన్నాం. ఈ ఎక్సెస్ రెయిన్ఫాల్ అన్నది మనము క్యుములేటివ్గా మనము పరిగణలోకి తీసుకుంటే అది రన్ ఆఫ్ ద్వారా వెళ్ళిందా భూగర్భంలోకి వెళ్ళిందా అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రన్ ఆఫ్ ద్వారా వెళ్ళి మనం నష్టపోయిన ఆ యొక్క వర్షపాతాన్ని మనము ఏ విధంగా భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశము ప్రతి ఒక్కరూ మనము ఆలోచన చేయవలసిన పరిస్థితి ఈ యొక్క సమయంలో ఉన్నది. ఎందును బట్టి అనంటే భూగర్భంలో ప్రతి సంవత్సరము మనము ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నందువలన భూగర్భ జల వినియోగము దినదినము ఎక్కువగా ఉన్నందువలన భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి భూగర్భ జల మట్టము క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా కిందికి పోతూ ఉన్నవి. ఒకసారి భూగర్భ జల మట్టము భూమిలో నుండి కిందికి మనకు పడిపోతూ ఉన్నప్పుడు దానిలో నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఏ విధమైన నష్టం అంటే క్వాంటిటీ పరంగా మనం నష్టపోతున్నాం, క్వాలిటీ పరంగా కూడా మనం నష్టపోతున్నాం. క్వాంటిటీ పరంగా ఏ విధంగా నష్టపోతున్నామయ్యా అని అంటే మనము వర్షపు నీరుని భూగర్భంలోకి పంపకపోతే భూగర్భంలో ఉన్న స్టాటిక్ రిసోర్స్ అంతా వాడినందు వలన క్వాలిటీ కూడా దెబ్బతింటా ఉన్నదన్నది మొదటిగా. రెండవదిగా ఉన్న నీటిని మనము క్రమంగా వాడుకుంటా ఉంటే నీటి మట్టాలు పడిపోయి మనకు లభ్యత అనేది మనకు తక్కువైపోయి మనకు అధిక వినియోగంలో మనం ముందుంటున్నామన్నది తేట తెల్లంగా మనకు అర్థమవుతూ ఉండేది. ఈ రెండింటిని క్వాలిటీ క్వాంటిటీని అధిగమించాలి అని అంటే మనకు ఒక్కటే మనకు నిర్దిష్టమైన మార్గం ఉన్నది, అదే భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడు గుంతల నిర్మాణమే. ఇంకుడు గుంతల నిర్మాణము అన్న దాంట్లో మనము ఏ విధమైన సాంకేతికతను మనము అమలు పరచాలి అని అంటే మనకు చాలా రకాల మనకు ఇంకుడు గుంతలు మనకు చాలా ఉన్నాయి. రీఛార్జి పిట్స్ ఉన్నాయి, రీఛార్జి ట్రెంచెస్ ఉన్నాయి, రీఛార్జి వెల్స్ ఉన్నాయి, రీఛార్జి షాఫ్ట్స్ ఉన్నాయి, రీఛార్జ్ త్రూ అబెండన్ వెల్స్ ఉన్నవి, నాలా బండ్స్, చెక్ డ్యామ్స్, గల్లీ ప్లగ్స్, పర్క్యులేషన్ ట్యాంక్స్ విత్ రీఛార్జ్ వెల్స్, మళ్ళీ ఇవన్నీ చాలా రకాలున్నాయి. ఇన్ని రకాలైన మనకు ఆర్టిఫిషియల్గా కట్టడాలు కట్టి ఈ యొక్క పడిన వర్షపాతము అది ఎక్సెస్ పడ్డ పర్ డే లేకపోతే తక్కువ పడినా కానీ ఆ యొక్క ప్రాంతము నుండి వేరే ప్రాంతానికి పయనించకుండా మనం అరికట్టడవలసిన కట్టడమే ఈ యొక్క రీఛార్జ్ స్ట్రక్చర్ అని అంటాం. ఆ స్ట్రక్చర్ అంటే ఒక కట్టడము, ఆ కట్టడం అనేది ప్రవాహానికి అడ్డుకట్ట వేయడము, అడ్డుకట్ట వేసిన దాని నీటిని ఆ యొక్క ప్రాంతంలోనే భూగర్భంలోకి ఇంకింపజేయవలసిందిగా మనం అనుకుంటా ఉన్నాం. ఇన్ని రకాలైన స్ట్రక్చర్స్ ఉన్నందువలన మన ప్రాంతాన్ని బట్టి మనము ఆ యొక్క స్ట్రక్చర్ని నిర్మాణం చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనం అర్బన్ ఏరియాలలో ఉన్నాం, అర్బన్ ఏరియాలలో ఉంటే మనకు 20 mm పర్ డే వర్షపాతము నమోదైతే దాంట్లో పడినది మనకు దరిదాపుగా 40% ఎవాపరేషను, 40% రన్ ఆఫ్, 20% మాత్రమే భూగర్భంలోకి మనకు అత్యధికంగా వెళ్ళగలిగే అవకాశం ఉంది. అంటే 20% వెళ్ళగలుగుతుంది నార్మల్ కండిషన్లంటే. మనము ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసుకుంటే ఈ ఎవాపరేషన్లో ఉన్నదైనా కానీ రన్ ఆఫ్లో ఉన్నదైనా కానీ 20 mm పడిన ఆ దిన

ఆ యొక్క ఎక్సెస్ రెయిన్ఫాల్ పడిన సందర్భాలలో అత్యధికమైన కట్టడాలు మన ప్రాంతంలోనే కట్టుకుంటే రన్ఆఫ్ అనేది మనం కొంతవరకు నియంత్రించి రన్ఆఫ్ ఈ విధంగా నియంత్రించడం వలన మనకు సాయిల్ ఎరోజన్ అనేది మనము ఇది ఉంటుంది, ఎక్కడైనా కానీ ఫ్లడ్ అనేది మనకు రాకుండా, ఇళ్లలోకి రాకుండా అటువంటి కొంతవరకు నష్ట నివారణ చర్యలను మనము చేపట్టిన వారమైతాం. అంటే ఇంతటి ప్రభావమును మనము తగ్గించి ఆ యొక్క వర్షపాతము ఎక్సెస్ పడిన వర్షపాతాన్ని మనము భూగర్భంలోకే మనం ఇంకింపజేసిన వారమైతాం. ఒకసారి భూగర్భంలోకి ఇంకింపజేస్తే మనకు చాలా లాభాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు మన పెద్దలు చెప్పారు, ఎక్కడైతే జల సంపద అధికంగా ఉంటుందో అక్కడ నాగరికత చాలా వికసించిన సమయాలు, సందర్భాలు, ప్రాంతాలు ఉన్నాయి. జలము అత్యధికంగా ఉండాలి అనంటే ఇటువంటి ప్రయత్నాలను మనం ముమ్మరంగా చేస్తేనే మనకు రేపటి నాడు భవిష్యత్తు, భావితరాలకు భవిష్యత్తు అనేది ఉంటుందన్నది నేను గట్టిగా చెప్పగలను. ఏ విధంగా మనము భూగర్భములోకి పడిన వర్షపాతాన్ని ఇంకింపజేసిన విధానాలు ఇన్ని రకాలుగా ఇప్పుడు ప్రస్తావన చేసుకుంటే ఆ స్ట్రక్చర్స్ అర్బన్ ఏరియాలలో మనము ఎక్కువగా రూఫ్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, మ్యాజిక్ సోక్ పిట్స్, హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేటి రకరకాలమైన నిర్మాణ కట్టడాలను మనము భద్రపరచుకునే దానికి అవసరంగా ఉంటుంది మనకు. అంతేకాదు రూరల్ ప్రాంతము, అగ్రికల్చర్ ఏరియాలు లేదా గ్రామాలలో మనకు ఎక్కువగా ఓపెన్ ఏరియా ఉంటుంది, అంటే సిమెంటింగ్ కాకుండా ఉన్న ప్రాంతాలలో మనము ఎక్కువగా కట్టడాలలో మనము పొలాలలో మనము దున్నేది ఏటవాళ్ళకు అడ్డంగా సాలులు దున్నితే రన్ఆఫ్ అనేది కొంతవరకు నియంత్రించిన వారమైతాము, రీఛార్జీ అన్నది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా జరిగినంత దాని యొక్క ఫలితం వలన మనకు మంచిగా ఆ యొక్క క్రాప్స్ పండడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏరియాలలో మనము పడిన వర్షపాతాన్ని 80% వరకు మన భూగర్భంలోకి పంపించగల శక్తి మనకు ఉంటే ఆ ప్రాంతమంతా భూగర్భజల మట్టము అతి తక్కువ లోతులో మనకు భూగర్భజల మట్టము అందుబాటులోకి ఉంటున్నది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. భూగర్భజల మట్టము ప్రతి సంవత్సరము దాదాపుగా 1 మీటర్ నుండి 1.5 మీటర్ కిందికి పడిపోవడానికి భూగర్భ జలాల మీద ఒత్తిడి అన్నది మనము ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తెరగాలి. కావున భూగర్భ జలాల యొక్క విశిష్ట ప్రాముఖ్యతను మనం గుర్తెరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించిన క్యాచ్ ద రెయిన్, వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్ అనే నినాదాన్ని మనము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి అందులో భాగంగా ప్రతి పౌరుడు, ప్రతి భూగర్భ జల వినియోగదారుడు ఆయా పట్టణ ప్రాంతాలలో అయితేనేమి, ఆయా గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి తమ వంతు సహకారంగా పట్టణ ప్రాంతాలలో సోక్ పిట్స్, రీఛార్జ్ హార్వెస్టింగ్ పిట్స్, రెయిన్ వాటర్ రూఫ్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, గ్రామీణ ప్రాంతాలలో రైతులైతే డగ్అవుట్ ఫామ్ పాండ్స్, చిన్న చిన్న కుంటలు ఫామ్ పాండ్స్, తమ పొలములలో ఈ విధమైన స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకొని వచ్చిన వర్షపాతాన్ని మనం అధిక మొత్తంలో భూగర్భంలోకి పంపడానికి ఆ యొక్క ఉపరితలములో ఉన్న సాయిల్ నమూనాను బట్టి నల్లమట్టి రేగళ్లలో కొంతనే వెళ్తున్నది, ఎరుపు నీళ్ళలో కొంతనే వెళ్తున్నది, కొంత భాగము అనంటే 18% వెళ్తున్నది, 20% ఇసుక ప్రాంతాలలో వెళ్తున్నది. కాబట్టే మనము ఎక్కువగా భూగర్భ జలాలను ఇంకింపజేయడానికి ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కట్టుకోవాలన్నదే మనకు ఉద్దేశంగా. దీనిని వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయన్నది మీరు గుర్తెరగాలని, కలుషితమైన నీటిని మనము దాన్ని వచ్చిన వర్షపాతము అందులోకి భూగర్భంలోకి ఇంకింపజేస్తే ఆ యొక్క మలినమ యొక్క గాఢత తగ్గి స్వచ్ఛమైన నీరు మనకు అందిస్తున్నది అన్నది ఒక పాయింట్ అయితే, విశిష్టమైన భూగర్భ జలాలను మనము స్వచ్ఛంగా ఉంచి మనము భావితరాలకు మంచి సంపదను అందించిన వారమైతామన్నది ఇంకొక పాయింట్గా మీరు గుర్తెరగాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనము పడిన వర్షపాతము ఒక రోజుకు 20 mm పడిన దాన్ని మనము రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ మెథడ్స్ ద్వారా భూగర్భంలోకి ఇంకింప చేయడానికి మనము మనవంతు కృషిగా, వాడకములో కూడా మనము కొంతవరకు ఇది మంచి సమయము, ఎందుకంటే వర్షాకాలము మనకు ప్రారంభమైనది, ఎల్నినో నుండి మనము కొంతవరకు గెట్టెక్కిన వారంగా ఉంటున్నాము, ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో మనకు సమృద్ధిగా ఈ యొక్క జూలై మాసాంతంలోనూ మనకు మంచిగా వర్షపాతాలు పడ్డాయి, ఇంకనూ మనకు వర్షాకాలము ఇంకా ఇంకొక 3 నెలలు ఉన్నది కాబట్టి రాబోవు కాలములలో ఈ యొక్క నినాదంతో ప్రతి ఒక్క భూగర్భ జల వినియోగదారులు అందరూ వారి యొక్క శక్తి సామర్థ్యం

0: కొలది ప్రతి ఇండివిజువల్ గా అయినా కానీ కమ్యూనిటీగా కానీ ఎన్జిఓస్ కానీ ప్రభుత్వమైన కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క సామూహికమైన బాధ్యతను వహించి భూగర్భ జల సంపదను పెంపొందించడానికి క్యాచ్ ద రెయిన్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశంగా. ఇందులో ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ పథకము ద్వారా ప్రతి ఒక్కరు ఈ యొక్క హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్లలో కొంతవరకు సహాయం పొందగలరు. అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితే ఆ యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మనము ఇటువంటి స్ట్రక్చర్ కట్టాలన్నా కానీ ఎక్కువగా డగ్అవుట్ ఫామ్ పాండ్స్ స్టెప్ వైజ్గా కట్టుకుంటే మనకు భూగర్భ జలాలు ఎక్కువగా ఆ యొక్క ప్రాంతంలో ఉండి పర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతున్నదని నా యొక్క ఉద్దేశంగా నేను భూగర్భ జల శాస్త్రవేత్తగా చెప్తా ఉన్నాను. అర్బన్ ఏరియాలలో అయితే మనము సోక్పిట్టు అటువంటివి చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ ఆ పథకం కింద ప్రతి ఒక్కరూ ఆయా పట్టణ ప్రాంతమైన కానీ గ్రామీణ ప్రాంతంలో వారి యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా యొక్క లబ్ధి పొందగలరని భూగర్భ జలాల సంపదకు మీరందరూ కృషి చేస్తారన్నది మనవి చేస్తూ ఉన్నాను.
1: ఇంతవరకు మీరు కేంద్ర జల వనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ గురించి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి శ్రీనివాసబాబు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ని సంప్రదించండి. మీకు జలమండలి

అభిరుచి. శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం

ముందుగా వినండి గిల్లిక జాలు చిత్ర నుంచి కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా

0: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9440044837.
2: ఇప్పుడు వినండి అభిరుచిలో భాగంగా మరో పాట. భూకెలా స్థితుల నుంచి కానుగుల గోపాల్ వారి కుటుంబ సభ్యులు కడతాల్ గ్రామం రంగారెడ్డి జిల్లా నుంచి కోరుతున్నారు.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: చివరిగా మీరు వింటున్న పాట పెద్దరికం చిత్రం నుంచి నీ నవ్వు చాలు. కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుంచి పింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, త్రివేణి, భాగ్య, వీరాచారి, రాఘవాచారి, సూర్యకళ, సంధ్యారాణి, చలివేరి భూదేవి, నాగమణి తదితరులు.

అభిరుచి శ్రోతలు లేఖల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాల్లో పార్లమెంట్ సమావేశాల సమీక్ష వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

లలిత సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి మధుర గీతాలు. ఒకే గాత్రంతో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వేలాది పాటలు పాడి కోట్లాది సంగీత అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గాన కోకిల పి లీల గారు. ఆమె పూర్తి పేరు పురాయత్తు లీల. ఈరోజు ఆమె సంగీత జీవితాన్ని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వినండి ఆమె పాడిన పాట.

హురాయత్తు లీల 1934 సంవత్సరం మే 19న కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని చిత్తూరులో జన్మించారు. ఈకె కుంజన్ మీనన్, హురాయత్తు మీనాక్షి అమ్మల్ వారి తల్లిదండ్రులు.

ఆమె స్వరం భక్తి, విషాదము, జానపదము ఏ భావాన్నైనా అద్భుతంగా పలికించేది. 13వ ఏటా నుంచి సంగీత కచేరీలు, సినీ గీతాలు పాడారు. 1950 నుండి 1960 మధ్యకాలంలో పీలీల దక్షిణ భారత సినీ సంగీతంలో అత్యంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వినండి మరో పాట.

స్పష్టమైన ఉచ్చారణ, భావ వ్యక్తీకరణ, మృదువైన గాత్రం ఆమె ప్రత్యేకతగా నిలిచాయి. అందుకే ఆమె పాటలు తరతరాలకు గుర్తుంటాయి. ఆమె 15,000 పైటలకు పాగా పాడారు.

ఘంటసాల హరి ప్రోత్సాహంతో ఎన్నో పాటలు పాడారు. అరుదుగా పిఠాపురం నాగేశ్వరరావు గారితో పాడిన ఈ పాట వినండి.

ఆమె చాలా వరకు పాటలను రికార్డింగ్కు ముందు ఇంటి వద్ద సాధన చేసేవారు. ఆమె గాయనే కాకుండా చిన్నారి పాపలు చిత్రానికి సంగీత దర్శకత్వం కూడా వహించారు. మరో పాట

కాలం మారినా తరాలు మారినా ఆమె పాటల్లోని భక్తిభావము, శాస్త్రీయత, కరుణ ఎప్పుడూ ఉంటాయి. ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచేవారు. నీల గారు నారాయణీయం కావ్యాన్ని తమిళంలో పాడారు. నారాయణీయం కావ్యాన్ని మలయాళంలో నీల గారు పాడారు. దీనితోనే ప్రతిరోజు ఉదయము గురువాయూరులోని శ్రీకృష్ణుని మేలు కొలుపుతారు. జ్ఞానాప్పాన అనే మలయాళ తాత్విక కావ్యాన్ని కూడా ఆమె గానం చేశారు. ఇప్పుడు వినండి మరో పాట.

లీలగారి అద్భుతమైన గాన సేవలను గౌరవిస్తూ 1992 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదుతో సత్కరించారు. 1969 సంవత్సరంలో కేరళ ప్రభుత్వం మొదటి ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాన్ని ఆమెకు అందించారు. 2003 లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును పొందారు. భారత ప్రభుత్వం ఆమె మరణానంతరం 2006 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డును ఆమెకి అందించారు. ఇంకా ఆమెకు గాన కోకిల, గానమణి, కళారత్నం, గానవర్షిణి, సంగీత సరస్వతి అనే బిరుదులు సాంస్కృతిక సంస్థల నుంచి ఆవిడకి ఇవ్వడం జరిగింది. వినండి మరొక పాట ఆవిడ పాడింది.

31వ తేదీ అక్టోబర్ 2005 సంవత్సరంలో ఆమె 71వ ఏట చెన్నైలో ఆమె పరమపదించారు. ఆమె చివరిగా పాడిన ఈ పాట వినండి. ఇది శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రంలోనిది.

ఈ లీలగారి పాటలు మధుర గీతాలుగా విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ నుంచి రిలే అవుతాయి.